శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 6వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, జూన్ నెల 27వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 56 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధా.
1: జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు తమ ప్రశ్నోత్తర మాలికలో అనేకానేక ప్రశ్నలకు సమాధానములిస్తూ కశ్చ వశే ప్రాణిగణ అనే ప్రశ్నకు, అంటే ఎవరికి ప్రాణులు లోకంలో లొంగిపోతారు అన్న దానికి జవాబుగా వారు సత్యప్రియ భాషిణో వినీతశ్చ అని చెప్పారు. అనగా ఒకరు సత్యంగా మాట్లాడేవారు, మరొకరు ప్రియంగా మాట్లాడేవారు, మూడోవారు వినయ సంపన్నులైన వారు. ఈ ముగ్గురికి లోకం వశమవుతుందని చెప్పారు. రాముల వారికి దానవీర, దయావీర, వినయవీర, శౌర్యవీర అనే నాలుగు లక్షణాలున్నాయని రామాయణం చెబుతుంది. దానంతో సామాన్యులను, శౌర్యంతో శత్రువులను, వినయంతో గురువులను, దయతో ఎందరినో జయిస్తున్నారని చెప్పారు. ఇక్కడ అనేక లక్షణాలలో వినయం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. వినీత శబ్దానికి వినయం అని అర్థం. అన్ని విషయాలను తెలిసి సుశిక్షితుడైన నమ్రభావం గల వ్యక్తిని వినయశీలి అనవచ్చు. విదు అంటే జ్ఞానం. ఆ జ్ఞానమే విద్య. ఆ విద్య వల్ల వినయం కలుగుతుందంటే చదువు వల్ల ప్రవర్తనా సరళిలో వచ్చిన నిరహంకార రూపమైన మార్పు, దీనినే వినయం అంటారు. విధేయత వేరు. విధేయుడిగా ఉండటానికి చదువుతో పనిలేదు. పెద్దల ఎడ పిల్లలు, దేవుని ఎడ భక్తులు, స్వామి పట్ల భృత్యుడు విధేయతతో ఉండటం మనం చూస్తుంటాం. వినయం అంటే చదువుకుని శిక్షణ నుండి అహంకారం లేకుండా ప్రవర్తిస్తూ ఉండే సరళి. ఆ వినయ సంపద మానవునికి అత్యావశ్యకం. విద్యాదాతి వినయం, వినయాద్యాతి పాత్రత, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధరాత్ ధర్మం తతఃసుఖం. వినయం వల్ల యుక్తాయుక్త విచక్షణ, సమయాసమయ వివేకం కలుగుతాయి. తద్వారా లోకంలో రాణిస్తారు. తద్వారా ధనం వస్తుంది. దాంతో ధర్మ నిర్వహణ జరుగుతుంది. దాంతో సుఖ సంతోషాలు కలుగుతాయని ఇందరి సారాంశం. మరొక చోట శంకరుల వారు జ్ఞానమగర్వం అంటారు. ఇది చాలా అరుదంటారు లోకంలో. గర్వం వల్ల చాలా ప్రమాదం ఉంది. గర్వంతో నశించిన వారు లోకంలో ఎందరో ఉన్నారు. గర్వం లేకపోవడమంటే వినయశీల సంపన్నుడు కావడమే. కనుక వినయాన్ని సంపదగా చెబుతారు. అందుకే మన సంస్కృతిలో భాగమైన నమస్కారంలో వినమ్రభావం ఉంది. పెద్దలకు గురువులకు నమస్కరించడం అంటే అహంకారాన్ని పారద్రోలడమే. భర్తృహరి సుభాషితాల్లో కూడా వినయశీలానికి పెద్దపీట వేయబడింది. ఐశ్వర్యస్య విభూషణం సుజనత, శౌర్యస్య వాక్ సంయమ, జ్ఞానస్యోపశమ, శ్రుతస్య వినయో అంటూ, శ్రుతస్య అంటే పాండిత్యానికి ఆభరణం, వినయం అంటాడు. ఆ వినయం ఉంటే పాండిత్యానికి విలువ వస్తుందని చెబుతున్నాడు. కనుకనే విద్య వినయేన శోభతే అంటారు లోకంలో. అవిద్యతో గర్వం, విద్యతో వినయం ఏర్పడతాయి. ఈ పద్యంలో ఏమీ తెలియని రోజుల్లో అంతా తెలుసనే అహంకారంతో గర్వంతో బ్రతికాను, జ్ఞానవంతులైన పండితుల దగ్గర ఉండటం వల్ల నాకున్నదంతా అజ్ఞానమేనని, తెలుసుకోవలసింది ఎంతో ఉందని తెలియడంతో నా గర్వం అహంకారం పటాపంచలైపోయిందని ఏనుగు లక్ష్మణకి చక్కగా ఈ పద్యంలో వివరిస్తాడు. తెలివి యొకింతలేనియడ తృప్తుడనైకని భంగి, సర్వము తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధిని ఇంచుక బోధశాలినై

మిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే మన్మూర్ధికాని జపనే విఘటాద వీడు శ్రీ వెంకటాద్రి శిఖరే.

రొయ్యల పెంపకంలో చెరువుల తయారీ, పిల్లల ఎంపికలో జాగ్రత్తలు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 2 లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు అనేది చేపట్టడం జరుగుతోంది. అందులో 1.5 లక్షల హెక్టార్లు మంచినీటి చేపల పెంపకం, మిగిలిన 50,000 హెక్టార్లలో ఉన్న ఉప్పునీటి వనరులలో రొయ్యల సాగు చేపడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చూస్తే రొయ్యల సాగు సుమారు 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో చేపడుతున్నారు. ఉప్పునీటి చెరువుల్లో పెంచిన రొయ్యల ఎగుమతుల ద్వారా మన రాష్ట్రానికి, దేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా పెంచే రకాలు వెనామీ, అలాగే టైగర్ రొయ్య. ఇంతకుముందు ఉప్పునీటి చెరువుల్లో టైగర్ రొయ్యల పెంపకం చేపట్టేవారు, కానీ వైరస్ లేని నాణ్యమైన రొయ్య పిల్లల లభ్యత ప్రధాన సమస్యగా ఉన్నందున అధిక దిగుబడి, వేగవంతమైన ఎదుగుదల కారణంగా ప్రస్తుతం రైతులు ఎక్కువగా వెనామీ రొయ్యల పెంపకం చేపడుతున్నారు. టైగర్ రొయ్యలతో పోలిస్తే వెనామీ సాగులో చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా టైగర్ రొయ్యలతో పోలిస్తే వ్యాధుల ప్రభావం చాలా తక్కువ, అధిక సాంద్రతలో సాగు చేపట్టే వీలుంటుంది, కనుక అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వివిధ రకాల సెలనిటీలలో ఈ రొయ్యల్ని పెంచుకునే వీలుంటుంది. నీటి గుణాల్లో వచ్చే మార్పులు కూడా చాలా వరకు తట్టుకుంటాయి. వెనామీ రొయ్యలకు తక్కువ ప్రోటీన్ ఉన్న మేతలను వాడుకునే అవకాశం ఉంది. పంటకాలం కూడా చాలా తక్కువ, అంటే 90 నుండి 125 రోజుల్లో పంట వస్తుంది. తక్కువ సమయంలో అధిక దిగుబడులు, అధిక రాబడిని పొందే వీలు ఉన్నప్పటికీ చెరువుల తయారీ విషయంలో అవగాహన పూర్తిగా లేకపోవడం, నాణ్యమైన విత్తనాలు లభించకపోవడం, మేత ఆరోగ్య యాజమాన్యంలో అవగాహన లేకపోవడం, దీంతోపాటు ప్రస్తుత కాలంలో EHP, వైట్ గెట్, విబ్రియో వంటి వ్యాధుల ప్రభావం వల్ల రైతులు ఎక్కువగా నష్టాల బారిన పడుతున్నారు. రొయ్యల పెంపకంలో నేల స్వభావం, మట్టి లక్షణాలు చాలా కీలకమైనవి. చెరువు నేల స్వభావం మీద మట్టికి నీటి నిల్వ ఉంచే శక్తి, సరైన పోషకాల లభ్యత, నేల, నీటి లక్షణాలలో ఏర్పడే మార్పులు ఆధారపడి ఉంటాయి. ఇవి చెరువులో పెంచే రొయ్యల పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి. సాగు సమయంలో నేలలోని పోషకాలు నీటిలోకి విడుదల అవటం జరుగుతుంది. వృధా అయిన మేతలు, ఇతర సేంద్రియ పదార్థాలు బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం అవటం, ప్లాంక్టన్ అభివృద్దికి, పంట కాలంలో నీటి గుణాలు సమతాస్థితిలో ఉంచడానికి నేల లక్షణాలు కీలక పాత్రను పోషిస్తాయి. రొయ్యల పెంపకానికి నల్లరేగడి నేలలు, ఒండ్రుతో కూడిన ఇసుక నేలలు వంటి నీటిని నిల్వ ఉంచే లక్షణాలు ఉన్న నేలలు అనుకూలమైనవి. అందువల్ల రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవటం వల్ల పంట కాలంలో వచ్చే చాలా రకాల ఇబ్బందుల నుండి పంటను రక్షించుకోవచ్చు. రొయ్యల సాగుకు ముందు చెరువులు ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా చెరువు నుండి మేతలతో పాటు వాడే చెక్ ట్రేస్, ఎరేటర్లు, ఇతర పనిముట్లు అన్నింటినీ తొలగించి వాటిపై కుళ్లుతున్న పదార్థం, జీవులుగాని, నత్తగుళ్లగాని లేకుండా శుభ్రపరచుకోవాలి. గత పంట తాలూకా నీటిని పూర్తిగా బయటకు తోడేసి తరువాత చెరువుల్లో ఉన్న గవ్వలను, నత్తగుళ్లను పూర్తిగా ఏరివేయాలి. సేంద్రియ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా చేరడం వల్ల నేల అడుగు భాగం నల్లగా తయారవుతుంది. అందువల్ల ఈ నల్లటి మట్టిని 1 నుండి 4 సెంటీమీటర్ల లోతు వరకు పూర్తిగా తీసేసి చెరువు నుండి దూరంగా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గట్లపై వేయరాదు. తరువాత చెరువులకు 20 నుండి 30 రోజుల వరకు నేల పగుళ్లు వచ్చే విధంగా బాగా ఎండపెట్టాలి. ఈ విధంగా చేయటం వల్ల చాలా రకాల వ్యాధులను వ్యాపింపచేసే వాహకాల గుడ్లను, చిన్న చిన్న చేప పిల్లలను చంపేయచ్చు. ఇంకా మిగిలి ఉన్న సేంద్రియ వ్యర్థ పదార్థాలు కూడా ఆక్సిడేషన్ జరిగి విషవాయువులు బయటకు విడుదలవుతాయి. ఒకవేళ రైతులకు ఎండగట్టుకునే సదుపాయం లేనట్లయితే వీలైనంత వరకు నీటిని తీసేసి

మిగిలిన నీటిలో 20 ppm మోతాదులో క్లోరినేషన్ వేసుకోవాలి. తర్వాత చనిపోయిన జీవాలను అన్నింటినీ ఏరివేయాలి. నీటి లోతు 15 నుండి 20 సెంటీమీటర్లు ఉన్నప్పుడు అవకాశం ఉన్న పరిస్థితిలో క్రేజ్ వీల్స్ ఉన్న ట్రాక్టర్తో దున్నాలి. ఈ విధంగా చేయటం వల్ల చాలా వరకు హానికారక వాయువులు బయటకి విడుదలైపోతాయి. ఇలా చేసిన తరువాత స్లడ్జితో ఉన్న నీటిని బయటకు తోడేయాలి. ఈ విధంగా చెరువులను బాగా ఎండగట్టి దున్నిన తరువాత మట్టి నమూనాలను సేకరించి పరీక్ష చేసుకుని నేల గుణాలు అనుకూల స్థాయిలో ఉండేలా చేసుకోవాలి. రొయ్యల సాగుకు మట్టి గుణాలు ఏ విధంగా ఉండాలంటే pH అంటే ఉదజని సూచిక 6.5 నుండి 7.5 ఉండాలి. సేంద్రీయ కర్బనం 1.5 శాతం నుండి 2 శాతం వరకు ఉండొచ్చు. నత్రజని 100 గ్రాములుండొచ్చు. అదే మట్టిలో అయితే 50 మిల్లీగ్రాముల నుండి 75 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు. భాస్వరం చూసుకున్నట్లయితే ఇది కూడా 100 గ్రాములు ఉండాలి. మట్టిలో 3 నుండి 6 మిల్లీగ్రాములు ఉండాలి. కార్బన్ నైట్రోజన్ 20:1 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. పరీక్ష చేసిన మట్టి నమూనాలు pH విలువ 7 కన్నా తక్కువ ఉన్నట్లయితే సున్నంను వాడి సరిచేసుకోవాలి. నేల pH విలువ 6.5 నుండి 7 మధ్య ఉన్నట్లయితే వ్యవసాయ సున్నం 1 టన్ను లేదా క్విక్ క్లైమ్ 300 నుండి 500 కిలోలు వేసుకోవాలి. pH విలువ 6 నుండి 6.5 మధ్య ఉంటే గనక వ్యవసాయ సున్నం 1 నుండి 2 టన్నులు లేదా క్విక్ క్లైమ్ 500 కిలోల నుండి 1 టన్ను చొప్పున వేసుకోవాలి. pH విలువ 5.5 నుండి 6 మధ్య ఉంటే వ్యవసాయం సున్నం 2 నుండి 3 టన్నులు లేదా క్విక్ క్లైమ్ 1 నుండి 1.5 టన్నులు చొప్పున వాడుకోవాలి. మట్టి గుణాలను పరిశీలించుకున్నప్పుడు నత్రజని భాస్వరం సేంద్రీయ కర్బనం పరిమాణాలను మోతాదు తక్కువగా ఉన్నట్లయితే నిపుణుల సలహా మేరకు సేంద్రీయ రసాయన ఎరువులను వాడుకోవాలి. సున్నం వాడిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువులు వాడరాదు. కనీసం వారంపాటు విరామం పాటించడం మంచిది. చెరువులో 1 అడుగు మేర నీరు పెట్టిన తరువాత ఎరువులను వాడినట్లయితే ప్లాంక్టన్ బాగా అభివృద్ది చెందుతుంది. చెరువులోనికి లేదా రిజర్వాయర్ చెరువులోనికి నీరు పంపు చేసేటప్పుడు కలుషితం లేని వనరుల నుండి నీరు పట్టుకునే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. నీటిని పంపు చేసేటప్పుడు 3 దశల్లో 20, 40, 60 మెష్ ఉన్న ఫిల్టర్ బ్యాగులతో వడగట్టి తోడుకోవడం వల్ల ఇతర జీవులు గాని వాటి లార్వాలు గాని చెరువులోనికి రాకుండా అడ్డుకోవచ్చు. ఈ ఫిల్టర్ బ్యాగ్స్ చెరువులోకి తోడే నీటి పరిమాణం బట్టి 4 నుండి 10 మీటర్లు పొడవుగా ఉండే ఫిల్టర్ బ్యాగులను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫిల్టర్ బ్యాగ్లో మిగిలిపోయిన వేస్ట్ ను చెరువులకు దూరంగా వేయాలి. వడగట్టి తోడుకున్న నీటిని 2-3 రోజుల పాటు అలా ఉంచడం వల్ల నీటిలో ఉన్న వ్యర్థ పదార్థాలు అడుగు భాగానికి చేరుకుని ఇంకా ఏమైనా గుడ్లు సిస్టులు వంటివి పొదుగుతాయి. ఆ తర్వాత క్లోరినేషన్ ద్వారా 10 నుండి 20 ppm వరకు అంటే సుమారు హెక్టారుకు 250 నుండి 500 కిలోల వరకు బ్లీచింగ్ పౌడర్ వాడి శుద్ది చేసుకోవాలి. నీటిలో క్లోరిన్ పోయేంత వరకు 4 నుండి 6 రోజుల పాటు నీటి నిల్వ ఉంచుకోవాలి. మిగిలి ఉన్న క్లోరిన్ తీసివేయడానికి ఎరేషన్ ఏర్పాటు చేసుకోవాలి. వెనామీ రొయ్యల పెంపకంలో చేపట్టే రైతులు తప్పనిసరిగా రిజర్వాయర్ చెరువులను ఏర్పాటు చేసుకోవాలి. తరువాత నీటి గుణాలను పరీక్షించుకుని నీటిలో క్లోరిన్ గాని ఇతర వ్యాధికారకాలు గాని లేవని నిర్ధారించుకుని రిజిస్టర్ కాబడిన హచరీల నుండి నాణ్యమైన రొయ్య పిల్లలను తీసుకుని స్టాక్ చేసుకోవాలి. రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవటం వల్ల రొయ్యలపై ఒత్తిడి తగ్గి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా పెరగటానికి ఉపయోగపడుతుంది.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్బి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం దోర్నాల మండలం గంటవానిపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుంచి వెలుగొండ చేరుకుని ప్రాజెక్టు సందర్శనతో పాటు అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం నిర్వాసితులు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వెలుగొండ ప్రాజెక్టు పర్యటన ముగించుకుని గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టిపల్లెకు వెళతారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకం లబ్దిదారులు వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పర్యటనలో చివరిగా స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలిదశ పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన చోట భూసేకరణ చేసేందుకు భూ యజమానులకు టీడీఆర్ బాండ్లు లేక తగిన పరిహారం అందించాలని సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల్లోని నిర్మాణాలను తొలగించాలని అన్నారు. అలాగే నెక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులను ప్రతిబింబించేలా రూపొందించడంతో పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడుతూ 2007లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా మారిందని అన్నారు. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం 4734 మంది బీఎస్సీ, 564 మంది ఎంఎస్సీ, 88 మంది పీహెచ్డీ పట్టభద్రులను తీర్చిదిద్దిందని పేర్కొంటూ
1: ఇప్పుడు దాదాపు 4700 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 560 మంది పీజీ కోర్సులు పూర్తి చేసుకుని దాదాపు 88 మంది ఇక్కడి నుంచి ఇవాళ పీహెచ్డీ పట్టా పొందారు. అంటే ఈ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని మనంతా కూడా అర్థం చేసుకోవాల్సింది. అంతేకాదు దాదాపు 38 రకాల కొత్త విత్తనాలను కనుగొనడం ద్వారా అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణం కానివ్వండి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. అదేవిధంగా కొన్ని కోర్సులకు సంబంధించి యూజీసీ రికగ్నైజేషన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. వారిని అన్నింటిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో అధిగమించి యూనివర్సిటీకి అవసరమైతే ల్యాండ్ ఇంకొంచెం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ప్రతిపాదన ఉన్నది.
0: విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లి వచ్చిన ఉపాధ్యాయులతో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగిన గుర్తింపు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల నుంచి 100,000 విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఏనుగుల సంచారం, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైతులపై ఏనుగులు దాడులు చేయడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

0: తిరుపతి జిల్లా పాకాల మండలం పల్లగుట్టపల్లి గ్రామంలో నిన్న జరిగిన ఏనుగుల దాడిలో రైతు తిమ్మారెడ్డి దుర్మరణం పాలైన విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీశాఖ అధికారులు జిల్లా యంత్రాంగం ఆ కుటుంబాన్ని పరామర్శించి తక్షణ పరిహారం అందించాలని ఆదేశించారు. వర్జీనియా పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కిలోకు 200 రూపాయల కంటే తక్కువ ధరకు పొగాకు కొనుగోళ్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఖరీఫ్ సీజన్లో ఎరువుల లభ్యతపై జిల్లా కలెక్టర్లు వ్యవసాయ అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని అన్నారు. సమగ్ర ఓటర్ల సవరణలో భాగంగా వచ్చే నెల 21వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి వెల్లడించారు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న సవరణ కార్యక్రమాన్ని ఆమె నిన్న పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరినీ ఓటర్ల జాబితాలో చేర్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, వలస కార్మికులు కూడా ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంటూ
1: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి చోట కూడా ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. మహిళలు, 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, మైగ్రెంట్ వర్కర్స్, వీరెవరూ కూడా ఓటర్ లిస్ట్ లో మిస్ అవ్వకుండా ఒక 21 జూలై పబ్లిష్ చేసే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. దాదాపు పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 ఏళ్లలో పోర్టుపై ఎంత ఖర్చు చేశారో, ఎంతమేర పనులు చేపట్టారో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం, ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార, ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తమ్
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద్ ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ సెషెల్స్ యాత్రార్థం అద్య ప్రాతః ప్రతిష్ఠతి. సెషెల్స్ దేశస్య స్వర్ణ జయంతి రాష్ట్రీయ దివస సమారోహి సహ విశిష్టాతిథిరూపేణ ఉపస్థితః భవిష్యతి. పంచదశోత్తర ద్విసహస్రతమ వర్షాత్ అనంతరం ఇయం తస్య ప్రథమా సెషెల్స్ దేశీయా యాత్రా భవిష్యతి. విదేశ మంత్రాలయేన సూచితం యత్ భారతీయ సశస్త్ర సేనాయాః ఏకం దళం భారతీయ నౌసేనాయాః నౌపోత యుగలం చ అస్మిన్ ఉత్సవే సహభాగం కరిష్యంతి. యాత్రాకాలి ప్రధానమంత్రి ద్విపక్షీయ సహయోగస్య సర్వేషాం పక్షాణాం సమీక్షాం కర్తుం పరస్పరహితస్య క్షేత్రీయేషు అంతారాష్ట్రీయేషు చ విషయేషు సవిస్తర విచారణార్థం సెషెల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ ప్యాట్రిక్ హర్మిని ఇత్యనేన సహ సంవాదం కరిష్యతి. केन्द्रीयः गृहमन्त्री अमित शाहः अद्य गुजराते भारत टैक्सीति सहकारिता धृत भाटकयान सेवायाः शुभारम्भं करिष्यति. सहकारिता क्षेत्रस्य वरिष्ठाधिकारिणः विभिन्नानां संस्थानानां प्रतिनिधयः भारत टैक्सी सम्बद्धाः चतुस्सहस्राधिकाः सारथीति चालकाः च अस्मिन् कार्यक्रमे सहभागं करिष्यन्ति. आदौ అహ్మదాబాద్, సూరత్, వడోదరేత్యాదిషు గుజరాతస్య చతుర్దశసు జనపదేషు అస్యాః సేవాయాః ఆరంభః భవిష్యతి. ఆగామి మాసపర్యంతం రాజ్యే సర్వత్ర సేవావిస్తారస్య యోజనా అస్తి. గృహమంత్రి అమిత్ షాహః గతవాసరే మాదకద్రవ్యాణి విరుద్ధ్య సంయుక్త సంఘర్షాయ ఆహూతవాన్. సహ అవదత్ యత్ మాదకద్రవ్యాణాం ప్రకోపః రాష్ట్రీయ సురక్షాయై సామాజిక స్థిరతాయై ఆర్థిక హితాయ యూనాం దేశస్య చ భవిష్యాయ భయం జనయతి. సహ ఆధ్యాత్మిక నేత్రీన్ యూనః మాతృశక్తిం చ అస్య సంఘర్షస్య కృతే ఏకస్మిన్ మంచే ఆగత్య కార్యం కర్తుం ఆగ్రహీతవాన్. శ్రీ షాహః నవదిల్ల్యాం మాదకద్రవ్య విషయక సంయోజన కేంద్రస్య దశమ శీర్షస్తరీయ సభాం సంబోధయన్ ఏవం అభ్యభాషత.
2: మాదక పదార్థో కి సమస్య కేవల్ కానూన్ వ్యవస్థ ఔర్ సార్వజనిక స్వాస్థ్య కా ముద్దా నహీ, నార్కో టెరరిజం ఇకో సిస్టమ్ భీ బన్ చుకీ హై. తో హమారీ దేశ్ కి ఆంతరిక సురక్షా కే లియే, హమారే దేశ్ కే అర్థతంత్ర కి సురక్షా కే లియే और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
1: उत्तर प्रदेश आरक्षिबलेन श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र न्यासस्य दानराशि वंचना प्रकरणे प्रथम सूचना प्रतिवेदनाधारेण अष्टौ जनाः निगडिताः. ఇదం తావత్ ప్రాథమికం ప్రతివేదనం ముఖ్యమంత్రిణః యోగినః ఆదిత్యనాథస్య నిర్దేశేన విశేష నిరీక్షణ దళస్య అనుశంసానంతరం పంజీకృతం ఆసీత్. ఇదం ప్రకరణం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర న్యాసేన ప్రాప్తానాం ఉపహారాణాం దానానాం చ వంచనా సంబద్ధారోపాణాం ప్రకాశనానంతరం సమ్ముఖం ఆగతం. న్యాసస్య అనురోధేన ముఖ్యమంత్రిణా యోగినా ఆదిత్యనాథేన ఏకస్య విశిష్ట నిరీక్షణదళస్య సంఘటనాయ ఆదేశ ప్రదత్తః. భారతీయర్తు విజ్ఞాన విభాగేన అనుమితం యత్ సోమవాసరం యావత్ దిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ, పూర్వీయోత్తరప్రదేశ, రాజస్థాన, మధ్యప్రదేశ, మహారాష్ట్రోత్తరాఖండేషు, లక్షద్వీపస్య కతిపయ క్షేత్రేషు చ తడిత్పాతస్య సంభావనా అస్తి. కోలకతా దుర్ఘటనాయాం ఆహతానాం సంఖ్యా ఏధిత్వా షోడశ సంజాతా అస్తి. తత్ర వ్రణితానాం ఉపచారః ఎస్ఎస్కేఎం

0: चिकित्सालये प्रवर्तते इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యర. తర్వాత పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్యపఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ప్రియమైన శత్రువు శ్రీమతి జి రాధికారాణి గారి కథానిక. చివరిగా యోగా ఓల్డేజ్ శ్రీమతి జి పద్మజ గారి ప్రసంగం వింటారు. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన విఆర్ చంద్రశేఖర్. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాద్యం వింటారు. శ్రీ ఎన్ఎస్ కళ్యాణ్ రమణ్ గారు మృదంగ సహకారం. 10:00 వసుధైక కుటుంబం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 వన్డే ఆర్జే కార్యక్రమంలో ఎన్ కుస్మిత మరియు కె హేమాగార్లతో పర్చే కార్యక్రమం వింటారు. మధ్యాహ్నం 12:10 లాహిరి లాహిరిలో, 12:40 శ్రీ మల్లాది నరసింహారావు గారు ఆలపించిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 1:10 చిత్రగీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు, మిరపకాయ వలన ఆరోగ్య ప్రయోజనాల విశేషాలు, ఇంకా లలిత గీతాలు ప్రసారమవుతాయి వనితావాణి కార్యక్రమంలో. 2:30 లలిత గీతాలు. 3:00 టీన్ టైం. సాయంత్రం 4:00 యువలయ. 4:30 ఇమాందారీ కా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయిని శ్రీమతి ఎంపీఎస్ శుభారాణి, విద్యార్థి బస్వంత్ శ్రీసాయి. 4:45 శ్రీమతి కె నాగేంద్రమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 చిత్రతరంగిణి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో వన్డే ఆర్జే కె శ్రవంతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పి ఉదయగిరెడ్. సాయంత్రం 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో ఎదుగుదల మరియు ఆరోగ్య పరిరక్షణలో ప్రోటీన్స్ యొక్క ప్రాధాన్యత గురించి డాక్టర్ డిఆర్ సలోని సునీత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో నీటి ఎద్దడిలో చెరుకు సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ పి సుజాత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇంకా జానపద గీతం, అలాగే నాటుకోళ్లల్లో పరాన జీవుల బెడద ఊరించిన విశేషాలు పంట సీమలు కార్యక్రమంలో ప్రసారమవుతాయి. రాత్రి 7:45 చిత్రతరంగిణి. 8:30 తెలుగులో వార్తలు. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. 11:10 రేపటి ప్రసార విశేషాలనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: గంటల 5 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనెజువేలాలో భారీ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో సహాయం కోసం మన దేశం ఆపరేషన్ అమిస్టాడ్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. FIH ప్రో హాకీ లీగ్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవం స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరయ్యేందుకు ఈ ఉదయం 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆ దేశానికి బయలుదేరతారు. చివరిసారిగా మోదీ 2015లో సీషెల్స్ సందర్శించారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మేనీతో చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకుంటారు. సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మన ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. మోదీ ఈరోజు బొటానికల్ గార్డెన్ సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు సీషెల్స్ కోస్ట్ గార్డ్ బేస్ కూడా సందర్శిస్తారు. భారత్ సీషెల్స్ దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక పౌర సంబంధాల ఆధారంగా సుదీర్ఘకాలంగా భాగస్వామ్యం నెలకొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన తీర ప్రాంత పొరుగు దేశంగా సీషెల్స్ భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ది చెందడం పట్ల భారతదేశ నిబద్ధతలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. న్యూఢిల్లీలో ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026కు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొంటారు. సమగ్ర గ్రామీణాభివృద్దిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారత్ భవిష్య కార్యాచరణను ఈ సదస్సులో రూపొందిస్తారు. మొట్టమొదటి భారీ స్థాయి జాతీయ గ్రామీణ అభివృద్ది సదస్సుది. గ్రామాల అభివృద్ది కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ప్రధానంగా విబిజీ రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలను బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపై సదస్సులో దృష్టి సారిస్తారు. మన దేశంలో మొట్టమొదటి సహకార ఆధారిత టాక్సీ సేవ భారత్ టాక్సీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. గుజరాత్లో 3 రోజుల పాటు పర్యటిస్తున్న అమిత్ షా ఈరోజు అనేక కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలకు కూడా అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవీలతో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4000 మందికి పైగా డ్రైవర్లు భారత్ టాక్సీ ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ది చేసిన ఈ భారత్ టాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలను నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాపై పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్లో దీని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లోనే 1.5 లక్షల మందికి పైగా డ్రైవర్లను, 7 లక్షల మంది వినియోగదారుల పేర్లను ఇప్పటికే నమోదు చేసుకుంది. రోజు 3500 కంటే ఎక్కువ రైడ్లను పూర్తి చేస్తోంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఢిల్లీలో మిడ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తి చేసుకుంటున్న 2010 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులతో నిన్న సమావేశమయ్యారు. వికసిత్ భారత్ కోసం విదేశాంగ విధానాన్ని సిద్ధం చేయవలసిన ప్రాధాన్యతను తాను ఈ సందర్భంగా చెప్పినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. ఐఎఫ్ఎస్ అధికారులు సర్వీస్లో మరింత ఉన్నతమైన బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో వారి అనుభవం, సామర్థ్యాలు, నిర్ణయాత్మక నైపుణ్యాలు మరింత ముఖ్యంగా మారతాయని జయశంకర్ ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో 3 జూలై నుంచి ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్ర కోసం భద్రతా దళాలు మరింత సన్నద్ధమవుతున్నాయి. ఇందులో

0: భాగంగా జమ్మూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పెట్రోలింగ్, ఏరియా డామినేషన్ కసరత్తులు, కార్డన్ అండ్ సర్చ్ కార్యకలాపాలు నిర్వహించారు. సరిహద్దు నిఘాను బలోపేతం చేయడానికి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు, సరిహద్దు భద్రతా బలగాలతో కలిసి పోలీసులు ఆర్నియా సరిహద్దు ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ నిర్వహించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా వ్యాపారాలు గరిష్ట ప్రయోజనాలు పొందేలా చేయడంలో సహాయపడడం కోసం దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ట్రేడ్ పోర్టల్ను ఆధునికీకరిస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. లండన్లో జరిగిన 10వ వార్షిక యూకే ఇండియా వారోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన గోయల్, భారత యూకే భాగస్వామ్యం సాంప్రదాయ వాణిజ్యాన్ని మించి సాంకేతికత, సావరిన్ ఏఐ, క్రిటికల్ మినరల్స్, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు విస్తరించిందని చెప్పారు. భారతీయ నిపుణులకు ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యంగా ప్రస్తావిస్తూ యునైటెడ్ కింగ్డంలో పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ నుంచి 5 ఏళ్ల పాటు ఇది మినహాయింపు కల్పిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ సీటా ఒప్పందం వల్ల భారత నిపుణులు ఆ పొదుపు మొత్తాన్ని భారతదేశంలో వడ్డీ వచ్చే పన్నురహిత ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోకి మళ్లించుకోవడానికి వీలవుతుందని గోయల్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఫ్రజైల్ 5 బలహీనమైన 5 దేశాల స్థితి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద అవకాశాలు గల దేశంగా గుర్తింపు ముద్ద స్థాయికి చేరుకుందని కూడా గోయల్ అన్నారు.
1: Which is very comprehensive. It's not only about tariffs and rules of origin. It's not only about traded goods and services. It's about collaborations in technology, in education, culture, the arts. It is focused on bringing the best of both countries to each other. It's a fair, equitable, very balanced agreement.
0: భారత్ యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య కుదిరిన ఈ సమగ్ర వాణిజ్య ఒప్పందం సంస్కృతి, విద్యా రంగాల్లో అనేక అవకాశాలకు కూడా వీలు కల్పిస్తుందని గోయల్ సందర్భంగా చెప్పారు. వెనెజులాలో సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 920 పెరిగింది. దాదాపు 3,300 మంది గాయపడ్డారని అంచనా వేస్తున్నారు. రాజధాని నగరానికి సమీపంలో భూకంపాలు సంభవించిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా కలుస్తున్నారు. మొదటిసారి 7.2 తీవ్రతతో భూకంపం రాగా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అంతకంటే బలమైన 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. 2 భూకంపాలు భూమికి అతి సమీపంలో సంభవించడం వల్ల వినాశనం మరింత తీవ్రంగా మారింది. వెనుజులాలో భారీ ప్రాణనష్టం, గాయాలు, విస్తృత వినాశనానికి కారణమైన ఘోర భూకంపాల నేపథ్యంలో మన దేశం ఈరోజు ఆపరేషన్ అమెస్టర్ను ప్రారంభించింది. వెనుజులా ప్రజలకు సంఘీభావం తెలిపేలాగా ఈ ఆపరేషన్ మానవత సహాయం, విపత్తు ఉపశమన మిషన్గా చేపట్టారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరిన్ని ప్రాంతాలకు ముందు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. భారత ఐర్లాండ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల సిరీస్లోని మొదటి T20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. భారత్పై ఐర్లాండ్ క్రికెట్లో విజయం సాధించడం ఇదే మొదటిసారి. చివరి T20 మ్యాచ్ రేపు జరుగుతుంది. ఫీఫా ప్రపంచకప్లో గ్రూప్ 1 చివరి రౌండ్ మ్యాచ్లో భాగంగా అమెరికాలోని మ్యాసచ్యూసెట్స్లో జరిగిన మ్యాచ్లో నార్వేపై ఫ్రాన్స్ 4-1 తేడాతో విజయం సాధించింది. మరో గ్రూప్ 1 మ్యాచ్లో సెనగల్ 5-0 ఇరాక్ను ఓడించింది. FIH పురుషుల ప్రోలీగ్ హాకీ పోటీలో లండన్లో జరిగిన మ్యాచ్లో భారత్ 7-1 తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. తన తదుపరి మ్యాచ్లో భారత జట్టు రేపు ఇంగ్లండ్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనెజులాలో భూకంపం వచ్చిన ప్రాంతాల్లో మన దేశం ఆపరేషన్ అమెస్టాట్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటి.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 54వ శ్లోకం.

బ్రహ్మభూతః. ఫలత్యాగాది క్రమంలో బ్రహ్మత్వ స్థితిని అందుకున్న సాధకుడు ప్రసన్నాత్మ, మనస్సు యొక్క ప్రశాంతిని పొందినవాడై, న శోచతి, ఉన్న వస్తువు నశించినా దుఃఖించడు, న కాంక్షతి, లేనిదానిని కోరడు, సర్వేషు, అన్ని భూతేషు, జీవులయందు సమహ, సుఖదుఃఖాలను తనతో సమంగా చూస్తాడు, పరాం, సర్వశ్రేష్టమై జ్ఞానరూపమైన, మద్భక్తిం, అనగా పరమాత్మనైన నామీద భక్తిని లభతే, పొందుతాడు.

అర్జున, బ్రహ్మత్వస్థితిని అందుకున్న సాధకుడు యొక్క చిత్తవృత్తి కల్లోలాలు చల్లారి అతడు ప్రశాంత చిత్తుడవుతాడు. అందుకే ఉన్న వస్తువు పోయినా బాధపడడు, లేని వస్తువు కావాలని ఆరాటపడడు. జీవులందరి కష్టసుఖాలను తన కష్టసుఖాలుగా అతడు స్వీకరిస్తాడు. పరాకాష్ఠస్థితికి చేరడం వల్ల జ్ఞానరూపమై ప్రకాశించే భక్తి అతడికి పరమాత్మనైన నా మీద కుదురుతుంది.

గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి పద్యతోరణం శీర్షికన సుమతి సద్గప పద్యపఠనం. ధారావాహిక వింటారు సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కారణములేని నగవును పేరణములేని లేమ పృథివీ స్థలిలో పూరణములేని బూరియు వీరణములేని పిండ్లి వృధారా సుమతి. కారణములేని నగవును పేరణములేని లేమ పృథివీ స్థలిలో పూరణములేని బూరియు వీరణములేని పిండ్లి వృధారా సుమతి. సుమతి ఓ మంచి బుద్ధి గలవాడా, సుమతి శతకర్త ఏమంటున్నాడంటే అండి, అకారణంగా నవ్వకూడదు. నవ్వు నాలుగు విధాలు చేయటంటాం కదండి. కారణం లేని నవ్వు ఇబ్బందికరము, పేరణము లేని లేమ అంటే, లేమ అంటే స్త్రీ, పేరణం అంటే రవిక, అంటే ఇప్పుడు వ్యవహారిక భాషలో జాకెట్ అంటున్నాం కదండి, రవిక, రవిక లేని స్త్రీయు, పూర్ణము లేని బూరియు. పూర్ణము అంటే శనగపిండి బెల్లంతో ఉడకబెట్టిన ఒక పదార్థాన్ని ముంచి దాన్ని మైదాతోనో లేకపోతే మినప్పిండిలోనో ముంచి వేస్తారు, అది అప్పుడు బూరి అవుతుంది. బూరిలో ఖచ్చితంగా పూర్ణం ఉండాలి. పూర్ణం అంటే బెల్లం పెసరపప్పు కలిపిన పదార్థం, అది లేకపోతే అది బూరి కాదు. వీరణము లేని పిండియు, వీరణం అంటే మంగళవాయిద్యాల్లో అది ఒక వీరణం అంటే హార్మోనియం లాగా అంటే వస్తువు. వీరణము లేని పిండియు అంటే ఇప్పుడున్న దైనందిక జీవితంలో మనకు జరిగే పెళ్లిళ్ళలో సన్నాయి, డోలు, హార్మోనియం ఇలానే వీరణమని వాయిద్యం వాయించే వస్తువు వీరణం. వీరణము లేకుండా పెళ్లి జరగదు. అంటే వీరణము లేని పెండ్లి అంటే భాజాభజంత్రులు వాయించేటప్పుడు అందుట్లో వీరణం ఉండాలి. అంటే కళ్యాణం కోసం వాయిస్తారు మంగళ వాయిద్యాలు అంటాం కదండి, మంగళవాద్యంలో వాయించేటప్పుడు వీరణము, సన్నాయి, డోలు, వీరణము ఇవన్నీ కలగలిపి ఉంటాయి. వీరణము లేని పెండ్లియు, కారణము లేని నవ్వు అంటే కారణము లేకుండా నవ్వు, పేరణము లేని అంటే రవిక లేని స్త్రీయు, పూర్ణము లేని భూరియు అంటే పూర్ణం లేకుండా భూరి ఉంటే అవన్నీ వృధా. ఎలా వృధా అంటే అకారణంగా నవ్వేమనుకోండి, ఆ నవ్వుకు అర్థమేముంటుంది అంటే నవ్వు నాలుగు విధాలు చేయటం, అకారణంగా నవ్వకూడదు, కారణం లేకుండా నవ్వితే మనం పిచ్చివాళ్ళు అనుకుంటారు. నవ్వుకు అర్థం ఉండాలి. నవ్వు నాలుగు విధాలు చేయటం, అకారణంగా నవ్వకూడదు, కారణం లేకుండా నవ్వితే నవ్వులు పాలవుతాం. అలానే పేరణము లేని లేమ, లేమ అంటే స్త్రీ, మహిళ అంటే స్త్రీ వస్త్రాలంకరణలో భాగంగా రవిక ధరించాలి. రవిక ధరించకపోతే చూసేవాళ్ళకి పక్కనున్న వాళ్ళకి ఆవిడికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. రవిక వేసుకునే వస్త్రధారణలో భాగంగా ఉండాలి, లేకుంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది చూడడానికి కానీ ఆవిడ తిరగడానికి కానీ. కాబట్టి రవిక తప్పనిసరిగా ఉండాలి, అలా లేకపోతే ఆమె వస్త్రధారణ వృధా. ఇక మూడవది పూర్ణము లేని బూరియు అంటే పూర్ణాలు వేస్తాం కదండి శుభకార్యాల్లోనూ లేకపోతే పండగల్లోనూ పబ్బాల్లోనూ బూరెలు వండుతూ ఉంటారు. ఆ బూరెల్లో పూర్ణం లేదనుకోండి అది బూరె ఎట్లా అవుతుంది, బజ్జీయో ఏదో అంటాము దాన్ని, కానీ పూర్ణం ఉంటేనే అది బూరె. అలాగే వీరణము లేని పిండ్లి, వీరణం లేకుండా పిండి జరగడం వృధా. అంటే పై రెండిటికి కింద రెండు ఉదాహరణలు చెప్తున్నారు. ఏమిటవి, అకారణంగా నవ్వకూడదు, పేరణం లేని స్త్రీ ఉండకూడదు. ఇలా ఉంటే దాని విలువ ఎలా ఉంటుందని చెప్తున్నారు. పూర్ణం లేని బూరిలాగా ఉంటుందట దాని విలువ అకారణంగా నవ్వితే. పేరణం లేని స్త్రీ అంటే రవిక లేని స్త్రీ అలా ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుంది, వీరణము లేని పిండిలాగా అవుతుంది. వీరణం అంటే మంగళ వాయిద్యాల్లో వాయించే ఒక వస్తువు. ఈ పద్యం ద్వారా శ్రోతలారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అకారణంగా నవ్వకూడదు, వస్త్రధారణ సరిగా చేసుకోవాలి, అది మగవారైనా ఆడవారైనా ఎవరైనా. ఇక ఈ రెండు అంటే మనం ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ వస్తువు తప్పనిసరిగా ఉండాలి, ఆ వస్తువు లేకుంటే అది పరిపూర్ణం కాదు. ఉదాహరణకి గృహప్రవేశం చేసినప్పుడు ఆవును తీసుకెడుతూ ఉంటాం, లేకుంటే ఇంకేదైనా ఇతరత్ర కార్యాలు చేసినప్పుడు, బాలసార చేసినప్పుడు ఉయ్యాలు తప్పనిసరి, ఇలాంటివి లేకుంటే ఆ కార్యక్రమం పరిపూర్ణం కాదు. అలానే ఇక్కడ కూడా పూర్ణం లేని బూరియు, వీరణం లేని పెండ్లియు వృధారా అంటే ఉదాహరణంగా చెప్తున్నారు సుమతి శతకర్త. కారణములేని నగవును పేరణములేని లేమ పృథివీ స్థలిలో పూరణములేని బూరియు వీరణములేని పిండ్లి వృధారా సుమతి. సుమతి ఓ మంచి బుద్ధి గలవాడా, కారణము లేకుండా నవ్వుట, రవిక లేనట్టి స్త్రీను, పూర్ణములేని బూరెను, వీరణములేని పిండ్లియు ఇవన్నీ నిరుపయోగము అని సుమతి శతకర్త చెప్తున్నారు. కాబట్టి పెండ్లో వీరణం ఉండాలా, బూరిలో పూర్ణం ఉండాలా, స్త్రీ తప్పనిసరిగా రవిక ధరించాలా, కారణము లేకుండా నవ్వకూడదు
అని దీని భావం. చివరిగా పద్యం కారణం.

0: పద్యత్వరణం శీర్షికన సుమతి శతక పద్యపఠనం ధారావాహిక విన్నారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఉరుకులు పరుగులు పెడుతూ సిటీ బస్ స్టాప్ కేసి సాగిపోయి
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రియమైన శత్రువు, శ్రీమతి జి రాధికారాణి గారి కథానిక.
1: ఎప్పట్లాగే ఆ ఇంటి అరుగు కేసి దృష్టి సారించింది. ఆ అరుగు మీద వాలుకుర్చీలో కూర్చుని ఉన్నాడు ఓ ముసలాయన. దేదీప్య తన ఇల్లు సమీపిస్తూ నడక వేగం తగ్గించడం, తనని గమనించడం, బలవంతంగా చూపు మరల్చుకుని తిరిగి పరుగులాంటి నడకతో సాగిపోవడం, రోజూ తాను గమనిస్తున్న విషయమే అని చెబుతున్నట్లుగా ఉన్నాయి ఆయన కళ్ళు. అవి దేదీప్యని చూడగానే ఎప్పట్లాగే తేజోవంతమయ్యాయి. తను ఆయనను గమనిస్తున్నట్లుగా ఆయన తెలుసుకున్న విషయం తనకూ తెలుసు అన్నట్లుగా ఉంది దేదీప్య చూపు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. బలవంతంగా చూపు తిప్పుకుని క్రమంగా వేగం పెంచి వెళ్లిపోయింది దేదీప్య. ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఈ ఊరొచ్చింది. ఈ ఓల్డ్ మ్యాన్ ఇంటికి పక్క సందులో తన అత్తవారిల్లు. అత్తమామలు భర్త ప్రోత్సాహంతో ఎంఎస్సీ పూర్తి చేసి కాలేజీలో లెక్చరర్గా చేస్తోంది. 4 సంవత్సరాల బాబు, 2 సంవత్సరాల పాప. ఉమ్మడి కుటుంబంలో ఊపిరాడని పని, బాధ్యతలు, రాను పోను రోజుకు 60 కిలోమీటర్ల ప్రయాణం. ఇన్ని ఒత్తిళ్లున్నా దేదీప్య మొహంలో చిరునవ్వు చెదరనివ్వదు, అలసట కనబడనివ్వదు. అరవిరిసిన గులాబీలా తాజాగా కనిపిస్తుంది. స్వచ్ఛమైన నవ్వు, కపటం లేని మనసు, ఆమె సుగుణాలు కాగా మరో ప్రత్యేకత చెప్పుకుని తీరాల్సిందే. అది ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఎడతెగక సాగుతున్న ఆమె సాహితీ ప్రయాణం. విద్యార్థి దశ నుండే ఆమె రచనలు ఎన్నో పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇటీవల తన రచనలకు పురస్కారాలు కూడా అందుకుంది. 6 నెలల క్రితం ఉద్యోగంలో చేరింది మొదలు రోజూ దేదీప్య వెళ్లే టైంకి అరుగుమీద వాలుకుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ కనబడేవాడా పెద్దయిన. చేతిలో కాఫీ గ్లాసు, ఒళ్ళో న్యూస్ పేపరు, చూపు రోడ్డు మీద ప్రశాంత్.

శాంతంగా తాపీగా కాఫీ సిప్ చేస్తూ హాయిగా వాలుకుర్చీలో వెనక్కి వాలి తనని దాటిపోయే వరకు దేదీప్యను చూస్తూ ఉండేవాడు. మొదట్లో యథాలాపంగా చూసింది ఆ ఓల్డ్ మ్యాన్ని. 80 పైనే ఉండొచ్చనుకుంది వయసు. రోజులు గడిచే కొద్దీ దేదీప్య వైఖరిలో మార్పు వచ్చింది. ఆమె ఆసక్తి అసూయగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. అందుకో కారణముంది. దేదీప్యకి కాఫీ ఎంతో ఇష్టం. చదువు, వెంటనే పెళ్లి, పిల్లలు, ఉద్యోగం, రోజూ ప్రయాణం, ఏమాత్రం సమయం దొరికినా రచన ఆసక్తి. ఒక్కరోజు సెలవస్తే 2 రోజులకు సరిపడ పనులు. ఆదరా బాదరా చల్లార్చుకుంటూ ఊదుకుంటూ ఓ కప్పు కాఫీని గోరువెచ్చగా మార్చి గొంతు దాటించటమే తెలుసు తనకిప్పటిదాకా. ఆ ఓల్డ్ మ్యాన్ని చూశాక ఆయనలా తను ఉదయాన్నే విశ్రాంతిగా వాలుకుర్చీలో కూర్చుని ప్రశాంతంగా తాపీగా వేడివేడి కాఫీని నెమ్మదిగా అతి నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగాలి. అప్పుడు ఏ పని వెనక తరుముకు రాకూడదు అనిపిస్తోంది. ఆ పురుగు బుర్రలో పుట్టగానే ఆమెలో అసూయ ప్రారంభమైంది. తన వయసులో ఆయన బిజీ షెడ్యూల్స్తో సతమతమై ఉంటాడు, అది ఆమెకు తెలియంది కాదు. అయినా ఆయనలో తనని ఊహించుకుంటూ ఆయన్నే చూస్తూ నెమ్మదిగా నడవడం, దాటిపోయాక తిరిగి పరుగులాంటి నడకతో సాగిపోవడం ఆమె దినచర్యలో భాగమైపోయింది. ఆ బలహీనత ఏ స్థాయికి వెళ్లిందంటే 2 నిమిషాల నడక కోసం 24 గంటలు వేచి ఉంటున్నట్లు అనిపిస్తోంది ఈ మధ్య. ఎప్పుడైనా కాలేజీకి సెలవు పెడితే ఎంతో వెలితిగా ఫీలవుతోంది. ఆ పెద్దాయన కళ్ళు కూడా తనను చూసి వెన్నెల నింపుకోవడం ఆమె గమనించింది. ఆయనకి తనలాగే అనిపిస్తోంది అనుకుంది. రిటైర్ అయి ఖాళీగా ఉండి తిరిగే శక్తి తగ్గిన ఆ ఓల్డ్ మ్యాన్ కి నిత్య చైతన్యశీలిలా పరుగులు తీసే తనను చూస్తే అసూయ కలుగుతుందేమో అనే గమ్మత్తైన అనుమానం ఆమెకు కలిగింది. తను ఆయన స్థానంలో తనని ఊహించుకుని ఆనందం పొందుతున్నట్లుగానే ఆయన కూడా తన స్థానంలో ఆయన్ని విజువలైజ్ చేసుకుంటున్నారేమో అనే ఊహ ఆమెకు కలిగి నవ్వుకునేది. కాని ఈ మధ్య ఆయన కళ్లలో ఏదో ఆరాటం, మరేదో అశాంతి ఆమె పసిగట్టింది. ఎందుకో మాత్రం ఊహ కందటం లేదు. కాలం ఒకేలా గడిస్తే దాని మాయాజాలం ఏమున్నది? కాలం విసిరే గాలంలో బందీలమే కదా మనమంతా. ఒకరోజు యథాప్రకారం ఆ పెంకుటింటి అరుగుకేసి ఆరాటంగా చూసింది దేదీప్య. ఈ 6 నెలల్లో మొదటిసారిగా వాలుకుర్చీలో ఓల్డ్ మ్యాన్ లేడు. అరుగు మీద వాలుకుర్చీ, కుర్చీ పక్కన పేపరు అలాగే ఉన్నాయి. తిలక్, నువ్వు లేవు, నీ పాట ఉంది కవిత ఎందుకో మదిలో కదిలింది. ఎంతో వెలితిగా ఫీలైంది. ఏ మందో మాకో వేసుకోవడానికి లోపలికి వెళ్లి ఉండొచ్చు. వచ్చే వరకు వేచి చూసే సహనం ఆమెకుంది, కాని సమయమే లేదు. తిరిగి తిరిగి చూస్తూ ఇల్లు దాటిపోయింది. వచ్చేసరికి చీకటి కావస్తుంటుంది రోజు. దోమలు కారణం కావచ్చు. ఆయనేనాడు సాయంత్రాలు అరుగు మీద చూడలేదు. మర్నాడు కూడా ఖాళీ కుర్చీ ఆమెను వెక్కిరించింది. 3వ రోజు షరామామూలే. ఇక దేదీప్య కాళ్లు కదలనని మొరాయించాయి. అంతేకాదు ఆ ఇంటి గుమ్మానికి దారితీశాయి. గుమ్మంలో నిలబడి తటపటాయిస్తూ లోనికి చూసింది దేదీప్య. హాలులోనే ఒక పక్కగా దివాన్పై పడుకుని ఉన్నాడు తన ప్రియమైన శత్రువు. గుమ్మంలో వెలుతురు తగ్గేసరికేమో తలతిప్పి చూశాడు. ఆమెను చూడగానే ఆయన కళ్లు వెలిగాయి. 100 లైట్లు వేసి దేవుణ్ణి చూసినారా అని శోభను కర్పూర హారతి వెలుగు ఇచ్చినట్లు తనను చూడగానే ఆయన కళ్లలోకి పాకివచ్చిన కాంతి ఆమెకు స్పష్టంగా తెలిసింది. ఆ బక్కపలచటి వడిలిపోయిన దేహం, మొహంలో ఒక వర్చస్సు ఆమెకి బెంగగానే ఉంది. నిస్సంకోచంగా ఎంతో చనువు ఉన్నట్లుగా ఆయనను సమీపించింది. బలహీనంగా ఉన్న కుడిచేతిని ముందుకు చాపాడాయన. ఆ చేతిని 2 చేతులతో పట్టుకుంటూనే జ్వరముని గ్రహించింది. ఆ కళ్ల వెంట ధారాపాతంగా కారుతున్న నీరు చూసి చకితురాలైంది. ఆసక్తి ఆకర్షణగా, ఆకర్షణ అసూయగా, అసూయ జాలిగా మారింది. ఏదో చెప్పాలని చెప్పలేక ఆరాట పడుతున్నాయా వణికే పెదవులు. ఇంట్లో ఎవ్వరూ కనబడలేదు. వెనక పెరట్లో బాత్రూం తలుపుపై చీర,
కోడలనుకుంటా, స్నానం చేస్తున్న చప్పుడు. ఆయన మంచం పక్కన టాబ్లెట్లు, నీళ్ల సీసా, మూతపెట్టి ఉన్న ఇడ్లీలు చల్లారిపోయున్నాయి. దేదీప్య పరుగులాంటి నడకతో పక్క కొట్లో బ్రెడ్ తెచ్చింది. కిచెన్లో అరుగుమీద వేడి పాల గిన్నె కనబడింది. గ్లాసులో పాలు పోసి బ్రెడ్ ముంచి తినిపించింది. మూతి తుడిచింది. ఆమె ఆయనను వదిలి వెళ్లలేకపోతోంది, కాని సమయం దాటిపోతోంది, తప్పదు. కళ్లనీళ్లు కారిపోతుండగా తన చెయ్యి గట్టిగా పట్టుకున్న ఆ వెచ్చని చేతిని తప్పదన్నట్లుగా విడిపించుకుంది. మీరు చెప్పాలనుకున్న మాటలన్నీ సాయంత్రం వింటానంది. కళ్లతోటే వీడుకోలు పలికింది. వాచికేసి మరోసారి చూసుకుని కదలలేక కదిలింది. కాలేజీలో కూడా ఆ రోజు పాఠాలకు న్యాయం చెయ్యలేకపోయింది. అన్యమనస్కంగా గడుపుతున్న దేదీప్యకు అన్నయ్య నుండి ఫోన్. నాన్నకు సీరియస్గా ఉంది, ఉన్న పళాను బయలుదేరి రమ్మని. అలా పుట్టింటికి పరిగెత్తిన దేదీప్య నాన్నతో తన అనుబంధం గతమైందని తెలుసుకుని కన్నీరు మున్నీరైంది. తల్లిని వదిలి రాలేక సెలవు పెట్టి 10 రోజులు అక్కడే ఉండిపోయింది. అత్తమామలు, భర్త సహకారానికి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంది. 10వ రాత్రి భారమైన మనసుతో ఇల్లు చేరింది. తెల్లవారి కొంచెం ముందుగా తయారై ఆ పెంకుటింటికి బయలుదేరింది. తన ఓల్డ్మ్యాన్ ఇల్లు. సమీపించగానే ఆమె గుండె జల్లుమంది. వాలుకుర్చీ అలాగే ఉంది, కాని తన నేస్తం స్థానంలో ఆయన పటం ఉంది దండతో. అసలే బలహీనంగా మారిన దేదీప్య ఈ పరిణామాన్ని తట్టుకోలేకపోయింది. తన అసూయే ఆయన్ని దహించిందేమో అనే ఒక అపరాధ భావనతోచి తల్లడిల్లిపోయింది. అక్కడే చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇది గమనించిన ఆ ఇంటావిడ భర్తను పిలిచింది. దేదీప్యని లోపలికి పిలిచి కూర్చోబెట్టారు వారు. ఎవరీమే, నాన్నతో తనకు పరిచయమేంటి అని ప్రశ్నార్థకంగా చూశాడు ఆయన భార్య కేసి. ఏమో తెలీదు అన్నట్లుగా పెదవి విరిచిందావిడ. చూడమ్మా, నేను నిన్నెప్పుడు చూడలేదు, నా కూతురు లాంటిదానివి, నిగ్రహించుకో. పండిన ఆకురు ఆలడం సహజం, బాధాకరమే అయినా తప్పదు కదా. 60 పైనే ఉన్న ఆయన అనునయ వచనాలతో కొంచెం తేరుకుంది దేదీప్య. ఆమె వివరాలడిగి తెలుసుకున్నాడాయన. ఇంతలో కాఫీ తెచ్చిందావిడ. ఆ పొగలు కక్కే వేడి వేడి కాఫీ గ్లాస్ చూసేసరికి ఉపశమిస్తున్న దుఃఖం మళ్లీ ఉవ్వెత్తున ఎగసింది. ఒక్కసారిగా మళ్లీ కళ్లనీళ్లు కారిపోసాగాయి. నాన్న 10 సంవత్సరాల బట్టి నోరు, ఎడమ భాగం పక్షవాతంతో ఇల్లు కదలడం లేదు. నువ్వీ ఊరొచ్చి 6 ఏళ్లే అయిందంటున్నావు, నాన్న ఎలా తెలుసురా నీకు? బుజ్జగిస్తూ అడిగాడాయన ఆశ్చర్యపడుతూనే. ఆ ఓల్డ్ మ్యాన్ నా ఫ్రెండు అంది దేదీప్య వెక్కి వెక్కి ఏడుస్తూ. ఇంకేం చెప్పలేకపోతోంది. మొహమొహాలు చూసుకున్నారు మొగుడు పెళ్లాలు. ఏదో తోచినట్లుగా ఆయన లేచి లోపలికెళ్లాడు. ఒక చిన్న బ్యాగ్ తెచ్చి దేదీప్యకిచ్చాడు. ఈ పుస్తకాలు నాన్న గుర్తుగా తీసుకోమ్మా, నువ్వు రైటర్ వన్నావు కదా, తను అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఆర్టిస్ట్ అన్నాడు. ఆశ్చర్యంతో బ్యాగ్ తెరిచిన దేదీప్య తెల్లబోయింది. బ్యాగ్ నిండా చందమామలు, తను పుట్టకముందువి, నాన్న దాచి తనతో చిన్నప్పుడు చదివించినవి, తనకు కథలంటే ఇష్టం పెంచినవి, రాయాలనే స్ఫూర్తి రగిలించినవి. ఆ పుస్తకాలపైనో తెల్ల కాగితం మడతపెట్టి, ఇంకో పాత పేపర్ జిల్లా ఎడిషను నెల క్రితంది. పేపర్ మడత విప్పి చూసిన ఆమె కళ్ళు ఆశ్చర్యంతో సంభ్రమంతో పెద్దవయ్యాయి. రోడ్డుపై చకచకా నడుస్తున్న ఆమె బొమ్మ గీసి ఉంది, ఎంతో అందంగా, ఫోటో తీసినంత బాగా. కింద సంతకం చూస్తూనే ఆమె ఎంత ఉద్విగ్నతకు గురైందంటే దాదాపు స్పృహ కోల్పోయినంత అచేతనమైపోయింది. ఏమర్థం కాని ఇంటాయన న్యూస్ పేపర్ తీశాడు. ఒక అవార్డు సందర్భంగా దేదీప్య ఇంటర్వ్యూ ప్రచురింపబడిన పేజీ అది. ఆర్టిస్ట్ సిరియే నా ప్రేరణ. చిన్నప్పటి నుండి చందమామ కథలకు సిరి గీసిన బొమ్మలు చూసేదాన్ని. నేను కూడా కథ రాయాలని, నా కథకు సిరి బొమ్మ గీయాలని కలలు కనేదాన్ని. ఈనాడు నేను ఒక రైటర్ అయ్యాను, కాని నాటితరం సిరి గీసిన బొమ్మలు పత్రికల్లో రావడం నా స్కూల్ డేస్ లోనే ఆగిపోయింది. ఆయన్ని ఒక్కసారి కలవగలిగితే ఎంత బాగుండో, ఎక్కడ ఉన్నా ఆయన బాగుండాలి అనే దేదీప్య మాటలు బాక్స్లో. ఆ పేపర్ ఆయన చూశారన్నమాట. తనే సిరి అని చెప్పాలనుకున్నారన్నమాట. నోరు

0: పక్షవాతం వలన చెప్పలేకపోయారు. ఆ జ్వర తీవ్రతలోనూ ఆరాటపడ్డారు. రాసి చూపిద్దామనేమో, తనే అర్థం చేసుకోలేకపోయింది. అవును, నెల క్రితమే తెలిసింది, నోటితో చెప్పలేరు. పోనీ అప్పుడే రాసి ఇవ్వచ్చు కదా, తన బొమ్మ గీసినట్లు ఏదో ఒకరోజు. ఓహో, తను బాల్యం నుండి అభిమానించిన ఆరాధించిన అపురూప చిత్రకారుణ్ణి పక్షవాతంతో బాధపడే ఒక అసహాయ స్థితిలో చూడడాన్ని ఆయన ఆమోదించలేకపోయుండొచ్చు. ఆమె గుండె పిండినట్లయింది. మరోసారి వెక్కి వెక్కి ఏడ్చింది. జాలిగా సిరి అనబడే శ్రీనివాసరావు పటాన్ని చూస్తూ వెళ్లలేక వెళ్ళింది. ఆసక్తి, ఆకర్షణ, అసూయ, జాలి, స్నేహం, ఆరాధన, ఒకే మనిషి, ఒకే ఘటన, ఎన్నో వైవిధ్యాలు. దేదీప్య జీవన యానంలో సిరిపాత్ర ఒక అపురూపమైన మరపురాని మైలురాయి.
1: ప్రియమైన శత్రువు, శ్రీమతి జి రాధికారాణి గారి కథానిక ఇప్పుడు విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు యోగా ఓల్డ్ ఏజ్ అనే అంశం గురించి శ్రీమతి జి పద్మజ గారి ప్రసంగం వింటారు.
3: యోగ సాధన వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎలా ఉపయోగపడుతుంది? యోగా అంటే శారీరక వ్యాయామం కాదు, శరీరము, మనసు మరియు ఆత్మ యొక్క కలయిక. నడి వయసులో వేడి, వేగము, ఉద్రేకము, కోపము, పట్టుదల ఉండటం సహజం. వయసుతో పాటు కొన్ని నిదానంగా తగ్గుముఖం పడతాయి, మరికొన్ని మరింత స్థిరంగా నిలబడిపోతాయి. ఇప్పుడు యోగా ఎందుకు, ఇంకా చాలా సమయం ఉందిలే యోగాలోకి వెళ్ళటానికి అని అందరూ అనుకుంటారు. కానీ యోగా అనేది మన జీవన విధానం ఎలా ఉండాలో తెలియచేసే గూగుల్ మ్యాప్ లాంటిది. అందుకే ఎంత చిన్న వయసులో యోగ సాధనకు ఉపక్రమిస్తే అంత బాగా ఉపయోగించగలుగుతాము. ఒక వస్తువు కొంటే దాన్ని ఎలా వాడాలో తెలియచేయటానికి, సమస్య వస్తే ఏ కారణంగా వచ్చిందో అని తెలుసుకోవటానికి ఒక కరదీపిక ఇస్తారు. అందరూ దాన్ని అనుసరిస్తాము, అవునా? మరి మన శరీరము అనే అద్భుత పరికరాన్ని ఎప్పుడు చదవటం మొదలు పెట్టాలి? వార్ధక్యం వచ్చిన తర్వాత కాదు కదా. యోగ సాధన చేయటం వలన కండరాలు వదులవుతాయి, ఎముకలు గట్టిపడతాయి, అన్ని అవయవాలకు కదలికలను ఇస్తుంది. దాని కారణంగా రోజువారీ దినచర్యకు ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోతుంది. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. తేలికగా రాత్రి నిద్రపోగలుగుతాం. వృద్ధాప్యంలో వచ్చు మతిమరుపు, నరాల బలహీనతలు రాకుండా నివారిస్తుంది యోగా. తాడాసన, వృక్షాసన ఇవి నిలబడి చేసే ఆసనాలు. ఇవి మన కాన్సన్ట్రేషను, ఫోకస్ని సడలించకుండా ఉంచుతుంది మన ఆలోచనలని. అధోముఖాసనము, సేతుబంధాసనము, భుజంగాసనము ఇవన్నీ కూడా మనకి బ్యాలెన్సింగ్కి, నడుముకి బ్యాలెన్సింగ్కి ఇవన్నీ ఉపయోగపడతాయి. అలానే సింహాసనము మనలో ఉన్న ఆవేశాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానానికి అది ఉపయోగపడుతుంది. పశ్చిమోత్తాసన, ఉత్కటాసన ఇవన్నీ మన కండరాల్ని తేలిక చేసి ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయి. ఇలా ఎన్నో రకాల ఆసనాలు మనకి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఒక వయసు దాటిపోయిన తర్వాత అన్ని ఆసనాలు వేయలేము. అప్పుడు కేవలం సూక్ష్మ వ్యాయామము, ప్రాణాయామము, ధ్యానము మాత్రమే చేయగలుగుతాము. వాకింగ్కి వెళ్తున్నాము, జాగింగ్ చేస్తున్నాము అని చాలామంది చెబుతుంటారు. ఓపికొన్నంతవరకే వాటిని చేయగలుగుతాము. కానీ యోగ సాధన చివరి శ్వాస దాకా చేయగలుగుతాము. యోగశాస్త్రం ఏమి చెబుతుందంటే, కొంత శరీరానికి వ్యాయామం ఇచ్చిన తరువాత ప్రాణాయామము మరియు ధ్యానము బాగా జరుగుతుంది అని. అప్పుడు శరీరంతో పాటుగా మనసు కూడా స్థిరంగా నిలకడగా నిలబడుతుంది, చంచలంగా అటు ఇటు పరుగు పెట్టకుండా. పెద్దవారవుతున్న కొద్దీ

0: శారీరక రుగ్మతలు ఎక్కువ అవ్వటానికి కారణం ఏమిటో తెలుసా? అసలు కారణం మన మనసు. మానసికంగా మనసు బలహీనమైతే, ధైర్యం తగ్గిపోతే శరీరం కూడా సహజంగా బలహీనమవుతుంది, అనారోగ్యానికి వేదికగా మారుతుంది. పెద్దవారు అవుతున్నాము అంటే జీవితంలోని ఆటుపోట్లను, చేదు జ్ఞాపకాలను, ఎన్నో అనుభవాలను రుచిచూసిన వారు అయి ఉంటారు. వ్యక్తిగతంగా కొంత స్వయ క్రమశిక్షణ ఉండాలి, కానీ మారుతున్న కాలంతో పాటుగా మనమూ మారాలి. మన చుట్టూతా ఉన్న వాళ్ళందరూ మనవాళ్లే, వారిని పెద్ద మనసుతో స్వీకరించాలి. ఎందుకంటే వారు ఆనందంగా సంతోషంగా లేకపోతే మనము ప్రశాంతంగా ఉండలేము. శరీరము దృఢంగా ఉండాలి అంటే మనసు దృఢంగా ఉండాలి. మనసుతో పాటుగా పరిస్థితులను చూడవలసిన కోణం కూడా మారాలి. కొన్ని సత్యాలను జీర్ణం చేసుకునే ధైర్యం ఉండాలి. ఇలాంటి జ్ఞానంతో మనము ఉంటే మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటాము. ఆరోగ్యం కోసం సమయాన్ని పెట్టుబడిగా పెట్టండి. అనారోగ్యం వచ్చిన తరువాత హాస్పిటల్ ఖర్చు కోసం డబ్బు పెట్టుబడిగా పెడుతున్నాము. సమయాన్ని పెట్టుబడిగా పెట్టి డబ్బుని ఆదా చేయండి. యోగశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం మానవ జీవితాన్ని చివరిదాకా సునాయాసంగా తీసుకువెళ్ళటం. చివరి శ్వాస దాకా మనము ప్రశాంతంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా, శాంతంగా జీవించే నైపుణ్యాన్ని ఇవ్వటమే.
1: ఇంతవరకు మీరు యోగా ఓల్డ్ ఏజ్ అనే అంశం గురించి శ్రీమతి జి పద్మజ గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని లలిత గీతాలు వింటారు. కేబీకే మోహన్ రాజు, జి సుధా భరద్వాజ్ పాడిన లలిత గీతం.

వార్తా విపంచి. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకా మైన్ కార్మికులు, సినీ కార్మికులు, పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుండి 10 తరగతి చదివేవారు 31 ఆగస్టు 2026 లోపుగాను, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31 అక్టోబర్ 2026 లోపుగాను దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, ఇంకా కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వారులకు ఇంకా మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ /login అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చును. పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి.

0: విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी सेशल्स के 50वें राष्ट्रीय दिवस में शामिल होने के लिए 3 दिन की राजकीय यात्रा पर आज रवाना होंगे. सहकारिता मंत्री अमित शाह आज गुजरात के 14 शहरों में भारत की पहली

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం జిల్లాస్థాయి సభల్లో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి, జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన రాష్ట గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో చేపట్టే ఆర్డీఎస్ఎస్ పనుల వివరాలను స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని కోరారు.

సూర్యఘర్ కుసుమ్ పథకాలపై గ్రామాలు పట్టణాల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి 15 రోజులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం జిల్లాస్థాయి సభల్లో ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రైతులు, మహిళలు, కార్మికులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. మామిడి రైతులకు కిలోకు 4 రూపాయల ప్రోత్సాహకం ప్రకటించినట్లు తెలిపారు. గత 2 ఏళ్లలో చిత్తూరు జిల్లా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సుమారు 4,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. కృష్ణా జలాలను హంద్రీనివా కాలో ద్వారా జిల్లా వ్యాప్తంగా అందించామని తెలిపారు. సంజీవిని ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు నుంచే ప్రారంభించి రాష్ట వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1800 233 2447 ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి కోరారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చర్యలు చట్టవిరుద్దమని ఆయన తెలిపారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు, అనుమతి లేని స్కానింగ్ కేంద్రాలు లేదా లింగ నిర్ధారణ సేవల ప్రకటనల గురించి సమాచారం ఉంటే హెల్ప్ లైన్ కు తెలియజేయాలని సూచించారు. అందిన సమాచారాన్ని గోప్యంగా ఉంచి సంబంధిత అధికారుల ద్వారా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 233,000 మంది లబ్దిదారులకు 100,70,00,000 రూపాయల పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కింద 113,499 మందికి 46,54,00,000 రూపాయలు, వితంతు పింఛన్ కింద 60,476 మందికి 24,99,00,000 రూపాయలు, వికలాంగుల పింఛను కింద 31,533 మందికి 19,29,00,000 రూపాయలను అందజేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో కొత్తగా 215 మంది దివ్యాంగులకు ప్రత్యేక పింఛన్లు మంజూరు చేశారు. దివ్యాంగుల కుటుంబాల్లో భర్త మరణించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పింఛన్లు అందించినట్లు అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో అక్రమ గనుల తవ్వకం కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మైనింగ్ రంగ పురోగతి సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మైనింగ్, గ్రానైట్ క్వారీల యజమానులు, వడ్డెర సంఘాల ప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశ్రమల సమస్యలను సమీక్షించారు. గత కొన్నేళ్లుగా మైనింగ్ రంగం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టి మైనింగ్ రంగ అభివృద్దికి కృషి చేస్తోందని అన్నారు. జిల్లాలో నిలిచిపోయిన లీజులు, పరిశ్రమలను తిరిగి కార్యకలాపాల్లోకి తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మైనింగ్ రంగానికి సంబంధించిన అనుమతులు, మంజూరు ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్, సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి. సినిమా పాటలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: 10 లక్షల లాటరీ నాకా?
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే

0: అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట చిరుజల్లు చిత్రానికి ఉదిత్ నారాయణ్, విశాల పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పిన్ని. ఈ చిత్రానికి పి. సుశీల పాడిన ఆరుద్ర గీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అడవి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన వేటూరి గీతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత అందమి ఆనందం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాశరథి గీతం, సంగీతం సత్యం.

0: చిత్రతరంగిణి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాద్యం వింటారు. శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ గారు మృదంగ సహకారం. ముందుగా వినండి రఘునాయక హంసధ్వని రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి రచన.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాద్యం వింటున్నారు. శ్రీ ఎన్ఎస్ కళ్యాణ్ రమణ్ గారు మృదంగా సహకారం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కంఠజూడుమి, వాచస్పతి రాగం ఆదితాళంలో శ్రీ త్యాగరాజస్వామి రచించిన.

0: మీరింతవరకు శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాచి విన్నారు. శ్రీ ఎన్ఎస్ కళ్యాణ్ రమణ్ గారు మృదంగ సహకారం. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. దక్షిణామెరికా దేశమైన వెనిజువెలాలో బుధవారం సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సెకండ్ల వ్యవధిలోనే సంభవించిన రెండు శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఆ దేశవ్యాప్తంగా భారీ విధ్వంసం నెలకొంది. ఇప్పటివరకు ఈ భూకంపాల కారణంగా 589 మంది మృతి చెందినట్లు వెనిజువెలా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 4,300 మంది గాయపడినట్లు తెలిపింది. అయితే అనేక మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు వారిని వెలికి తీసేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. వెనిజువెలా రాజధాని కారాకస్కు పశ్చిమాన ఉన్న శాన్ ఫిలిపే సమీపంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం కొద్ది క్షణాల్లోనే యుమారే ప్రాంతం సమీపంలో 7.5 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. ఈ రెండు భూకంపాలు దాదాపు ఒకే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించడంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40,000 మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాజధాని కారాకస్తో పాటు ఆ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భూ ప్రకంపనలు సంభవించినప్పటికీ తీర ప్రాంత నగరమైన లాగువేరాలో అత్యధిక

0: రాష్టం వాటిల్లింది. ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం లాగువేరాలో 100కు పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అత్యంత క్లిష్టంగా మారుతోంది. భారీ కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన వెనిజువలాకు అంతర్జాతీయంగా సహాయం అందుతోంది. అమెరికా 150 మిలియన్ డాలర్లు విలువైన సహాయక సామగ్రిని పంపనున్నట్లు ప్రకటించింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలు కూడా వైద్య బృందాలు, సహాయక సిబ్బంది అత్యవసర సామగ్రిని పంపేందుకు ముందుకొచ్చాయి. వెనిజువలాకు భారత్ ఆపన్న హస్తం అందించేందుకు ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట భారీ సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. 2 వాయుసేన విమానాల్లో సహాయక సామగ్రి, వైద్య బృందాన్ని పంపింది. జపాన్లో కూడా గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతగా నమోదైంది. భూకంప ప్రభావంతో అమోరి ప్రిఫెక్చర్లోని హషికామి పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో భూమి బలంగా కంపించింది. బ్రిటన్ ప్రధానమంత్రి కీ స్టామర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ దేశ ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్మార్టర్ తెలిపారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా బలహీన స్థితిలో ఉండేదని చెప్పారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేశానని, రక్షణ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించానని ఆయన వివరించారు. పార్టీలో తన నాయకత్వ సామర్థ్యంపై చర్చలు జరుగుతుండటంతో రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని స్మార్టర్ తెలిపారు.
1: Is whether I am best placed to lead us into the next general election. I have heard the answer of my parliamentary party to that question, and I accept that answer with good grace. Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. I will ask the National Executive Committee of the Labour Party to set out a timetable with nominations opening on the 9th of July and completed by the summer recess. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September.
0: కీ స్టామర్ రాజీనామా ప్రకటించడంతో గత 10 ఏళ్లలో ఆ దేశానికి 7వ ప్రధాని రానున్నారు. బ్రెగ్జిట్ నుంచి మొదలుకుని జీవన వ్యయ సంక్షోభం వరకు వరుస సమస్యలు బ్రిటన్ రాజకీయాలను ప్రభావితం చేస్తుండగా ప్రధానుల మార్పు కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇక యుక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రోజుల్లో యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేస్తోంది. ఆధీనంలో ఉన్న క్రిమియాతో పాటు రష్యా వ్యాప్తంగా 12 ప్రాంతాలపై యుక్రెయిన్ 100 కొద్దీ డ్రోన్లతో దాడులు చేసింది. గురువారం ఒక్కరాత్రే 660 డ్రోన్లను ప్రయోగించింది. వీటన్నింటినీ తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా రాజధాని మాస్కో సహా నల్ల సముద్ర తీరంలోని నగరాలు, క్రిమియాను యుక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంది. యుద్దం ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా 40 రోజుల పాటు కీలక ఆపరేషన్ చేపట్టామని యుక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే రష్యాపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. మరోవైపు రష్యా కూడా క్షిపణులతో దాడులను ముమ్మరం చేసింది. కర్కివ్లో రష్యా జరిపిన దాడిలో 2 ప్రాణాలు కోల్పోయినట్లు యుక్రెయిన్ వెల్లడించింది. ఇక యుక్రెయిన్పై సైనిక చర్యకు గాను రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను మరో 7 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య వెల్లడించింది. 2027 జూలై 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్తో జరుగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదిరే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ఆసక్తి చూపుతోందన్నారు. వైట్ హౌస్ లో అమెరికా రైతుల కోసం గురువారం నిర్వహించిన రోజ్ గార్డెన్ క్లబ్ డిన్నర్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న ఆందోళనల కారణంగానే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ చర్యల ఫలితంగానే ఇప్పుడు చర్చల్లో తమకు పైచేయి లభించిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం చర్చల్లో అమెరికా ప్రయోజనాలు కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో ఇరాన్తో ఒప్పందం కుదిరితే అది అమెరికాకు అనుకూలంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో ఇరాన్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్గా మారబోతోందని చెప్పారు. ఇరాన్ ప్రస్తుతం ఆహార సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంటూ ఆ దేశానికి గోధుమలు, మొక్కజొన్న, సోయాబీన్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. అయితే ఇరాన్కు నేరుగా నగదివ్వబోమని అమెరికా ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. ఒప్పందంలో భాగంగా విడుదలయ్యే ఇరాన్ నిధులను

0: అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకే వినియోగిస్తామని తెలిపారు. ఇరాన్కు చెందిన స్తంభింపచేసిన ఆస్తులు విడుదలైనా ఆ నిధులు అమెరికా రైతులను మరింత సంపన్నులను చేయడంతో పాటు ఇరాన్ ప్రజలకు ఆహారం అందించేందుకు ఉపయోగపడతాయని జేడీ వ్యాన్స్ పేర్కొంటూ,
1: But fundamentally, what Jared and the Qataris and the entire team here in Bergenstock accomplished is, to me, a classic Trump deal, where if Iranian assets are ever unfrozen, they're going to go to make American farmers richer and to feed the Iranian people. That's a very, very good and very classic Trump deal that's great for our people, great for the people of Iran, and fundamentally, again, will contribute to this regional security architecture that we've built and that we're going to work very hard to ensure that it endures.
0: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ఇంటర్నేషనల్ పాలసీ సమ్మిట్ 2026లో నెతన్యాహు మాట్లాడుతూ, ఇరువురి మధ్య అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ తమ జాతీయ ఎజెండాలకే ఇప్పుడు ప్రాధాన్యమిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినా కుదరకపోయినా ఇరాన్ను అణ్వాయుధం తయారు చేసుకోనివ్వనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉద్ఘాటించారు. తాను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాన్ని పొందే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఈ అంశంలో ఎలాంటి దౌత్య పరిణామాలు చోటు చేసుకున్నా సరే తన నిర్ణయం మారదని నెతన్యాహు చెప్పారు. హార్మో జలసంధిలో చిక్కుకుపోయిన 11,000 మందికి పైగా నావికులను సురక్షితంగా తరలించేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ ఐఎంఓ తరలింపు ప్రణాళికను ప్రకటించింది. ఈ ఆపరేషన్కు అవసరమైన భద్రతా హామీలు పొందామని, సురక్షిత నావిగేషన్ పరిస్థితులను ధృవీకరించామని ఐఎంఓ తెలిపింది. ఐఎంఓ సెక్రటరీ జనరల్ అర్సినియో డొమింగ్విచ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, నావికుల తరలింపు చర్యలను సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇరాన్ అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఎంఓయూ అనంతరం ఈ ఆపరేషన్ చేపడుతున్నట్లు వెల్లడించారు. తరలింపు కార్యక్రమం ఇరాన్ ఒమన్ ప్రాంతంలోని ఇతర దేశాలు అంతర్జాతీయ సముద్ర రంగ సంస్థలతో సమన్వయంతో నిర్వహించనున్నట్లు ఐఎంఓ పేర్కొంది. హార్మో జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటి కావడంతో ఆ ప్రాంతంలో నౌకల రాకపోకల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా జినేవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇరాన్ రాయబారి శాశ్వత ప్రతినిధి అలీ బెహ్రెయిన్ మాట్లాడుతూ, హార్మౌజ్ జలసంధి వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరిచి ఉందని తెలిపారు. ఎలాంటి టోల్ రుసుములు లేకుండా వాణిజ్య నౌకలు ప్రయాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితిని 60 రోజుల తర్వాత సమీక్షిస్తామని చెప్పారు. ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న చర్చల పురోగతి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఖతార్లోని రస్లఫాన్ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు ఖతార్ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో 12 మంది భారతీయులున్నారు. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మార్చి నెలలో ఇరాన్ చేసిన దాడిలో రస్లఫాన్ ప్రాంతంలో మిసైల్ పడటంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఆ ప్లాంట్లో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయని, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఖతార్ ఎనర్జీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత బలమైన సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, అభివృద్ది చెందుతున్న సాంకేతికతల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చించేందుకు భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సమావేశంలో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ భద్రతా అధికారులు పాల్గొన్నారు. దేశాల సరిహద్దులను దాటి ప్రభావం చూపుతున్న మారుతున్న భద్రతా ప్రమాదాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, ఇంధన భద్రత, ఆహార భద్రత, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా ఉగ్రవాద సంస్థలు, కృత్రిమ మేధస్సు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను దుర్వినియోగం చేసే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశాల మధ్య సమాచార మార్పిడి, సమన్వయం, ఉమ్మడి చర్యలు అవసరమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రపంచ భద్రతా వాతావరణం వేగంగా మారుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారాన్ని పెంచుకోవడం, ఉమ్మడి భద్రతా విధానాలను అభివృద్ది చేయడం, కొత్త తరహా ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఆర్మేనియా దేశంలో జూన్7వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నికోల్ పషిన్యాన్ నేతృత్వంలోని సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. పషిన్యాన్ పార్టీకి సుమారు 49.7% ఓట్లు లభించగా కొత్త ప్రభుత్వాన్ని స్వతంత్రంగా ఏర్పాటు చేసే మెజారిటీ లభించింది. 2023లో అజర్బైజాన్తో జరిగిన నాగోర్నో కరాబాక్ సంక్షోభం తర్వాత జరిగిన మొదటి ప్రధాన ఎన్నికలు కావడంతో ఇవి ఆర్మేనియాకు కీలకంగా మారాయి. నికోల్ పషిన్యాన్ విజయం తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.

0: జపాన్ ప్రధానమంత్రి సనాయి తకాయిచి వచ్చే జూలై 1 నుంచి 3వ తేదీ వరకు భారత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె 16వ భారత జపాన్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. సనాయి తకాయిచి భారత్ కు రావడం ఇదే తొలిసారి. గతంలో 15వ భారత జపాన్ వార్షిక సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టులో టోక్యో పర్యటన చేసిన అనంతరం ఈ సమావేశం జరుగుతోంది. భారత జపాన్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఇరు దేశాల ఉమ్మడి నిబద్దతను ఈ పర్యటన ప్రతిబింబిస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్దికి భారత్ ఇప్పటికీ ప్రధాన చోదక శక్తిగా కొనసాగుతోందని, పశ్చిమాసియా ఘర్షణలు, అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ, బలమైన దేశీయ డిమాండ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉన్నప్పటికీ భారత్లో వృద్ధి వేగం కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.
1: I think from our perspective, some good news for India is that India entered this latest shock from a point of strength. It had strong growth momentum going into the energy price shock. Inflation was low. The current account deficit was modest. And India has ample foreign exchange reserves. So that work on the macroeconomic side and those buffers that India built have been a source of resilience for the Indian economy, despite the fact that, of course, there is still an impact from the shock.
0: 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను ఐఎంఎఫ్ 6.5% కొనసాగించింది. గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఆర్థిక వేగం, అమెరికా సుంకాల తగ్గింపు వంటి అంశాలు ప్రపంచ ఇంధన సంక్షోభ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయని జూలీ కోజాక్ వివరించారు. పశ్చిమాసియాలో ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ, హార్మో జలసంధి తిరిగి సాధారణ కార్యకలాపాలకు తెరుచుకునే దిశగా జరుగుతున్న పరిణామాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలుగా ఐఎంఎఫ్ అభివర్ణించింది. ఇతర కీలక వస్తువుల ధరలు కూడా క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. ఇంధన ధరల స్థిరీకరణ ప్రపంచ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడంలో సహాయపడే అవకాశముందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వివిధ దేశాల వృద్ధి అంచనాలపై తాజా వివరాలను ఐఎంఎఫ్ జూలై 8వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పుణ్యవతి. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి.

0: తర్వాత డిస్కో రాజా. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న వారు వీర కనకారావు పార్వతి, వీరభద్రాపురం పెడన నుంచి.
1: దింతికి పప్ప
2: దిగిడి దిగిడి
1: దింతికి పప్ప దింతికి పప్ప
2: దిగిడి దిగిడి
1: దింతికి పప్ప.

రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ప్రేమలేఖ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

తర్వాత వినబోతున్న పాట ఎద్దుమైలారు శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరి కోరిక మేరకు అన్నమయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన అన్నమాచార్య కీర్తన.

వింటున్న ఈ పాట గిల్లికజ్జాల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, కోటి సంగీతం. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకం.
4: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట స్టూడెంట్ నెంబర్ 1 చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన చంద్రబోస్ గీతం. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న వారు లతా సుహాస్ గారు హోస్కోట్ నుంచి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట భీష్మ. ఈ చిత్రానికి కె జమునారాణి పాడిన ఆరుద్ర గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న వారు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమంలో తర్వాత వినపోయే పాట రాక్షసుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి సుందరామూర్తి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి.

తర్వాత పోకిరి చిత్రానికి నిఖిల్ ఆలపించిన కందికొండ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు మచిలీపట్నం బుట్టాయిపేట నుంచి జొన్నలగడ్డ నాగరాజు, శ్రీ మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, వశిశ్రీ వీరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట దానవీర సూరకర్ణ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి గీతం, సంగీతం పెండియాల. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నవారు ఓంకారనాథ శర్మ గారు ఖమ్మం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా కూలీ నంబర్ 1 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. ఫిలిం గీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట జోడి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటకు రచన భువన చంద్ర.

శ్రోతలకు ఒక ప్రకటన. పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. ప్రకటన విన్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి హరిహరన్ కౌసల్య పాడిన పాట.

వినబోతున్న పాట గజనీ చిత్రం నుంచి రాఘవేంద్ర బొంబాయి జయశ్రీ పాడిన పాటకు రచన వెన్నెలకంటి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపూ బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వన్డే ఆర్జే కార్యక్రమంలో ఎన్ కుష్మిత మరియు కె హేమగారులతో పరిచయ కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి 90 ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా కండక్ట్ చేసిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో విన్ అయ్యి టాక్ షోలో ఈరోజు మనతో హేమ అండ్ కుస్మిత ఉన్నారు. హాయ్ హేమ అండ్ కుస్మిత, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్.
1: హాయ్.
0: ఓకే హేమ, నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇలా వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యావు కదా, అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా?
1: అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా వెళ్ళడం, అక్కడ ప్రిపేర్ అవ్వకుండా రాయడం, అన్ఎక్స్పెక్టెడ్ గా తెలిసింది నేను విన్ అయ్యానని చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 60 మెంబర్స్ లో నేను విన్ అవడం అన్ఎక్స్పెక్టెడ్. ఇలా కాంపిటీషన్స్కి వెళ్ళడం నేను ఎప్పుడు వెళ్ళను, ఇదే ఫస్ట్ టైం అలా.
0: అయితే హేమ, నీకు ఇది ఒక మంచి ఎగ్జైటెడ్ మూమెంట్ అనమాట. ఓకే కుస్మిత, నీ ఫీలింగ్ ఎలా ఉంది? అవును, కుస్మిత అనే పేరే చాలా కొత్తగా ఉంది కదా, దానికి ఏదైనా డిఫరెంట్ మీనింగ్ ఉందా?
2: అంటే చిన్నప్పటి నుంచి మీనింగ్ ఏం నాకు తెలీదు, కానీ నాకు నేను ఇమాజిన్ చేసుకున్న మీనింగ్ అయితే ఒకటి ఉంది. నా కుష్మిత అనే పేరులో నేను దాన్ని రెండు విధాలుగా డివైడ్ చేసుకున్నాను అనమాట. డివైడ్ చేసుకుని కుష్ అంటే ఆనందం అనుకున్నాను, మిత అంటే కొంచెం స్వీట్ టైప్ అని అనుకున్నాను. నాకు మా అమ్మ నాన్న చెప్పిన అర్థం ఏంటి అంటే అది దేవుడు శివుడికి ఇష్టమైన పేరు, కు అంటే శివుడికి ఇష్టమైన పేరు అని చెప్పారు, అందుకని నా పేరు పెట్టారు.
0: బాగుంది కుస్మిత అని పేరు. సో మరి నీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది ఇలా విన్ అయ్యావని తెలిసాక?
2: ముందుగా అయితే అసలు నేనే ఊహించలేదు ఇంత ఇక్కడ దాకా వస్తారని కూడా అసలు అనుకోలేదు. కాలేజ్ తరపు నుంచి ఇక్కడికి వస్తారని అసలు అనుకోలేదు. స్కూల్ డేస్లో అయితే చాలా ఇలాంటివి పార్టిసిపేట్ చేశాను, కానీ ఇంటర్మీడియట్లో కూడా నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. డిగ్రీలో ఇదే ఫస్ట్ టైం చేసి ఇప్పుడు ఇంత దూరం వచ్చాను. దానికి మా నాన్న ఎక్కువ చాలా ఆనందంగా ఉన్నారు, ఇంత దూరం వచ్చినందుకు, అసలు ప్రైజ్ వచ్చినందుకు, అన్నిట్లో మా నాన్న కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉన్నారు నాకు.
0: అయితే కుస్మిత, నీ ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉందన్నమాట. మరి ఇలాగా రేడియోకి రాకముందు వచ్చాక నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏమనుకున్నావు అసలు రేడియో గురించి? ఏదన్నా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం కదా.
2: నేనంటే ముందు ఫస్ట్ కొంచెం భయపడ్డాను, అసలు ఎలా ఉంటుంది ఏంటి, లోపలంతా జనాలు ఎలా ఉంటారో ఏంటి, కొంచెం టెన్షన్గా భయంగా అనిపించింది. కానీ లోపల వచ్చిన తర్వాత ఇంకొంచెం కాన్ఫిడెన్స్ నాలో ఎక్కువైంది. ఇక్కడ చూసిన తర్వాత నాకు నేను ఇంతసేపు మాట్లాడినందుకు కూడా ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైంది.
0: నైస్ కుస్మిత. మరి హేమ, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
1: నేను నార్మల్గా టీవీలో చూసినప్పుడు ఓకే మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి అక్కడ చాలా ఎవరో తెలీదు,

0: ఫస్ట్ చాలా నర్వస్గా అనిపించింది వచ్చినప్పుడు, కొంచెం భయం కూడా వేసింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా ఎన్విరాన్మెంట్ చూశాక, అందరూ సపోర్ట్ చేసే విధానం అదంతా చూశాక చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చింది. బిహైండ్ ఎలా వర్క్ చేస్తాడు ఇదంతా చూశాక చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
1: ఓకే, అయితే నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. మరి నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చదువుకుంటున్నావు, వాళ్ళకి ఏ కాలేజ్ నుంచి?
0: నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, నేను కేబిఎన్ కాలేజ్ నుంచి.
1: నువ్వు మ్యాథ్స్ స్టూడెంటా? అసలు మ్యాథమెటిక్స్ అంటేనే చాలా టఫ్ సబ్జెక్ట్ అని భయపడతారు. మరి హేమ, నీ ఒపీనియన్ ఏంటి దాని మీద?
0: నా ఒపీనియన్లో మ్యాథ్స్ టఫ్ కాదు, మనం బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే అది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. పజిల్ సాల్వ్ చేస్తున్నట్టు సాల్వ్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తూ చేస్తే ఈజీగా వచ్చింది. అందరికీ తప్పులు వస్తాయి మ్యాథ్స్ స్టార్టింగ్లో, అది నార్మలే, కానీ తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా వచ్చేసింది.
1: అవునా, మరి చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే అందరు భయపడుతూ ఉంటారు కదా. మరి హేమ, నువ్వు స్టార్టింగ్ నుంచే బ్రైట్ స్టూడెంటా లేదా ప్రాక్టీస్ చేస్తూ పికప్ అవుతూ వచ్చావా?
0: స్టార్టింగ్ నుంచి నాకు మ్యాథ్స్ అంటే భయం. చిన్నప్పటి నుంచి అన్ని సబ్జెక్ట్స్ ఓకే, కానీ మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం. అసలు చదివేదాన్ని కాదు, మ్యాథ్స్లోనే నేను లోగా ఉండేదాన్ని. నెక్స్ట్ 10th లో మా సార్స్ని అప్రోచ్ అయ్యి నేను నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి 1st లో బేసిక్స్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడే అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఒక స్టెప్ వస్తే తర్వాత స్టెప్స్ వచ్చేయడం, థియరీ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి అది ఇది అని ఉండిద్ది, కానీ మ్యాథ్స్ అలా కాదు. మనం మంచి ఫార్ములా వస్తే దాన్ని బట్టి అలా స్టెప్స్ చేసుకుంటూ వచ్చేస్తాం. చాలా ఎంజాయ్ చేస్తాను నేను మ్యాథ్స్. దానివల్ల ఎంపీసీ తీసుకున్నాను ఇంటర్లో.
1: అవునా, ఓకే.
0: ఎంపీసీ తీసుకొని అది ఇంట్రెస్టింగ్గా చేయడం, తర్వాత ఆటోమేటిక్గా బీఎస్సీ మ్యాథమెటిక్స్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను.
1: నీ మాటల్లోనే తెలుస్తుంది హేమ, మ్యాథ్స్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ అని. మరి కుస్మిత, నువ్వేం చదువుకుంటున్నావు ఇప్పుడు, ఏ కాలేజ్ నుంచి?
2: నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ కేబిఎన్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు 2nd క్లాస్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది, సాఫ్ట్వేర్ సైడ్ ఫీల్డ్లో వెళ్ళాలని ఇష్టం ఉండింది. అంటే మా చుట్టాల్లో వాళ్ళల్లో చూసి నేను కూడా కొంచెం అందులో ఇన్స్పైర్ అయ్యి వెళ్ళాను. ఫస్ట్ నుంచి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఎంపీసీ తీసుకోవాలి, అటు వెళ్ళిపోవాలి, సాఫ్ట్వేర్ సైడ్ ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఇంక ఇటు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను.
1: ఓకే, సో కంప్యూటర్స్ అంటే చాలా ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మరి అందులో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి?
2: అందులో నా ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చి సిఎన్ జావా.
1: ఎందుకు సిఎన్ జావానే?
2: సి అనేది నార్మల్ ఫస్ట్, అది మనకి బేసిక్. అది బేసిక్ వస్తే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ మనకి వచ్చేస్తాయి. నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్లో కూడా కంప్యూటర్ ల్యాబ్స్కి ఎక్కువ వెళ్ళేదాన్ని, కంప్యూటర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని. రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎలాగో కంప్యూటర్ మీద మనకి నాలెడ్జ్ తెలియాలి కదా అని చిన్నప్పటి నుంచి ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది. స్పెషల్గా దానికోసం ఇంట్లో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసుకునేదాన్ని. కావాలని మా నాన్నగారితో గొడవ చేసి మరి కంప్యూటర్లు కొనిపించుకొని అలా ఎక్కువ గొడవ చేసి మరి ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని. తర్వాత కోడింగ్స్ ఇవన్నీ నేర్చుకునేటప్పుడు కొంచెం భయం వేసేది, అర్థమయ్యేవి కాదు అసలు. అవి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకొని వాటిలో మళ్ళీ ఎర్రర్ మిస్టేక్స్ చూసుకొని వాటి నుంచి నాలో ఇంకొంచెం ఓకే, నేను కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయగలను, అర్థం చేసుకోగలను, ఎగ్జిక్యూట్ చేయగలను అని నాకు నేను అనిపించింది.
1: అవునా, ఓకే. మరి నువ్వు కంప్యూటర్ స్టూడెంట్ కదా, ఒక సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు చెప్పాలి. ఏది టెంపరరీ మెమరీ, ర్యామా రోమా?
2: ర్యామే
1: ఎందుకు టెంపరరీ మెమరీ, రోమ్ కాకూడదా మరి?
2: దానికి డిఫరెంట్ రీజన్ అని ఏం లేదు, ర్యామ్ అనే నేను అనుకుంటున్నాను.
1: అవునా, ఓకే. సరే కుస్మిత, ఇలా అకాడమిక్స్తో పాటు కాంపిటీషన్స్లో కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ కాలేజెస్లో ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసావా మరి?
2: నార్మల్గా అందరికీ ఎవరికైనా సరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, స్పోర్ట్స్ ద్వారా కానీ లేకపోతే కాంపిటీషన్స్ ద్వారా కానీ ఉంటాయి. నాకు చిన్నప్పుడు ఒకటి అవకాశం వచ్చింది, అదొక అచీవ్మెంట్ వరకు నేను ఫీల్ అయ్యాను. అది ఇప్పుడు నేను ఇక్కడ పంచుకుందామని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాను ఇంట్లో నుంచే.
1: ఓకే,
2: నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా చుట్టాల ద్వారా ఒకళ్ళు మా నాన్నగారికి ఫోన్ చేశారు, మీ పాప క్లాసికల్ డ్యాన్స్ కదా, మనకి విజయవాడ సత్యనారాయణపురంలో ఆడిషన్స్ జరుగుతున్నాయి డ్యాన్స్ అండ్ యాక్టింగ్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్టింగ్ అండ్ డైలాగ్ కూడా చెప్పాలి అని అన్నారు. సరే ఆ టైంలో ఏదో సినిమా రిలీజ్ అయ్యి ఉండేసరికి ఏదో డైలాగ్ చెప్పాను, ఏదో యాక్టింగ్ చేశాను. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను అప్పుడు 3rd క్లాస్ చదువుతున్నాను, మీ పాప సెలెక్ట్ అయింది హైదరాబాద్కి తీసుకురావాలి అని అన్నారు. అండ్ ఇంకా ఎన్సీసీలో కూడా ఉన్నాను నేను, ఎన్సీసీలో నాది ఏ సర్టిఫికేట్ అనమాట. అప్పుడు మాకు క్యాంపింగ్ కానీ ఆ క్యాంపింగ్లో మాకు మంచి ట్రైనింగ్ కానీ ఫ్రెండ్స్ తోటి బెస్ట్ మెమరీస్ కానీ చాలా ఉన్నాయి. బట్ ఎన్సీసీ అంటే ఏదో అనుకుంటాం మనం ఏముంది చేసేస్తామని, స్టార్టింగ్

0: నేను హైట్ తక్కువ ఉన్నానని చెప్పి కూడా అసలు తీసుకోలేదు. కానీ నేను మా ఫాదర్ని పిలిపించి తీసుకొచ్చి గొడవ పెట్టించుకొని మరి జాయిన్ అయ్యాను ఎన్సీసీలో.
1: ఓకే,
0: కానీ అది నాకు ఒక బెస్ట్ మెమరీ అయిపోయింది అనమాట ఎన్సీసీలో వెళ్ళడము.
1: అయితే అవన్నీ కూడా నీకు చాలా మెమరబుల్ మూమెంట్స్ అనమాట. మరి హేమ, నీకు అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా?
2: చిన్నప్పటి నుంచి చెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. డాడీని అడిగి మరీ నేర్చుకున్నాను, డాడీ దగ్గర చెస్ నేర్పించి డాడీ నాకు నేను ఆడతాను అని చెప్పి. తర్వాత డాడీని చెస్లో ఓడించాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది నేను కూడా ఆడగలనని. కానీ చిన్నప్పటి నుంచి నాకు ఏ ఆపర్చునిటీ రాలేదు. తర్వాత డిగ్రీలోకి వచ్చాక నన్ను క్లాస్కే వచ్చి చెస్ ఆడే ప్లేయర్స్ ఎవరన్నా ఉంటే రండి అని ఎంకరేజ్ చేశారు. నేను వెళ్ళాను, వెళ్ళి చూస్తే ఎవరూ లేరు, అదేంటి ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నానని ఫీల్ అయ్యాను. ఒక 2-3 డేస్లో చాలా మంది వచ్చారు. వాళ్ళందరితో ప్రాక్టీస్ చేసి ఏఎన్ఆర్ కాలేజ్ గుడివాడకి మేము ఆడడానికని వెళ్ళాము. అక్కడ ఫస్ట్ మేమే వచ్చాము, ఛాంపియన్షిప్ మాదే వచ్చింది. అప్పుడు ఇంకా ఫుల్లీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, ఓకే నేను ఇంకా బాగా ఆడగలను, ఇంకా బాగా నేర్చుకోగలనని.
1: బెస్ట్ మెమరీ అండ్ బిగ్ అచీవ్మెంట్ అనమాట. మరి ఒక సరదాగా క్వశ్చన్ అడుగుతాను, చెస్ పీసెస్ లో ఏ పీస్ లా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? మరి చెస్ పీసెస్ లో మనకి కింగ్ కానీ క్వీన్ కానీ నైట్ ఇలా ఉంటాయి కదా, ఏ పీస్ లా ఉండాలనుకుంటున్నావు నువ్వు?
2: ఎక్కువ క్వీన్, ఆల్ పవర్స్ ఉంటాయి.
1: ఆల్ పవర్స్ ఉంటాయి కానీ నైట్ ఒక పవర్ ఉండదు కదా, సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి?
2: క్వీన్ అంటే ఆల్ పవర్స్ ఉంటాయి కానీ నైట్ ది స్పెషల్ పవర్ అన్నిటికంటే, కానీ నాకు క్వీన్ అంటేనే ఇష్టం.
1: నీకు క్వీన్ పీస్ అంటేనే ఇష్టం. సరే, మరి ఇప్పటిదాకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సరదాగా ఒక చక్కని పాటను విందాం. సో కుస్మిత, నీకు నచ్చిన ఒక ఫేవరెట్ సాంగ్ చెప్పగలవా?
0: నా ఫేవరెట్ సాంగ్ నువ్వు నేను ప్రేమ అనే సినిమా నుంచి, సూర్య అండ్ భూమిక గారిది. అందులో నుంచి ప్రేమించే ప్రేమవా అన్న సాంగ్.
1: మరి మా లిజినెస్ కోసం ఒక 2 లైన్స్ పాడగలవా?

చాలా చక్కగా పాడావు కుస్మిత. మరి ఇంకెందుకు ఆలస్యం? నువ్వు నేను ప్రేమ చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతంలో శ్రేయా ఘోషల్ అండ్ నరేష్ అయ్యర్ పాడిన పాటను విందాం.

0: సరే, మరి ఇప్పటి వరకు మీ స్టడీస్, ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఇప్పుడు ప్రెజెంట్ యూత్ లైఫ్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో హేమ, ఈ ఏఐ గురించి నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి?
1: ఏఐ ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదే రకంగా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్కి స్టూడెంట్స్ బాగా యూజ్ చేస్తున్నారు ఏఐ టూల్స్ని. ఫాస్ట్గా మేము చదువుతున్నామని అనుకుంటున్నారు, కానీ దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఎగ్జామ్స్కి షార్ట్ ఫామ్ చేసుకోవడం, చదవడం అదంతా ఓకే, బట్ దానివల్ల మనం ఆలోచించడం, క్రియేటివ్ మైండ్ తగ్గిపోద్దని నా ఫీలింగ్. అదొక డిసడ్వాంటేజ్ అని నా ఫీలింగ్.
0: సో కుస్మిత, నీ ఒపీనియన్ ఏంటి ఏఐ మీద?
2: ఏఐ మీద ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఏమంటున్నారంటే, రేపు నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం ఏఐ జాబ్స్ తీసేసుకుంటుంది, ఇంకా దాని నుంచి ఇంకెందుకు సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ అవన్నీ అని కొంచెం అవన్నీ కొన్ని కొన్ని కంపెనీస్ కూడా డౌన్ పడిపోతున్నాయి. నా ప్రకారం ఏఐని మనం అర్థం చేసుకునే విధానం కానీ, దానికి మనం చెప్పే విధానం కానీ కరెక్ట్గా ఉండి అర్థం చేసుకుంటే మాత్రం ఎలాంటి టెక్నాలజీని అయినా సరే మనం ముందుకు తీసుకెళ్ళగలము.
0: ఓకే, గుడ్ అబ్జర్వేషన్ కుస్మిత.

0: మరి దీన్ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఏంటి? మనం ఏఐ మీద డిపెండ్ అవ్వకుండా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని నీ మాటలో చెప్పగలవా?
1: దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ ఒక్కరు, ప్రతి ఒక్కరు దాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. దాని మీద ఏఐ టూల్స్ ఎక్కువ యూజ్ చేసేయడము వాళ్ళ వల్ల ఏంటంటే థింకింగ్ పవర్ వాళ్ళు కొంచెం తక్కువ అయిపోతుంది, చిన్నపిల్లలకు కూడా చాలా తక్కువ అయిపోతుంది. కానీ ఏంటంటే దీని నుంచి మనం మళ్ళీ వెనక్కి ఏఐ వాడకుండా మళ్ళీ వెనక్కి వస్తామా అంటే అది రావడం మాత్రం ప్రస్తుతానికి కష్టమే. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్లో టెక్నాలజీస్ అన్నవి ఇంకా పెరిగిపోతున్నాయి, వాటిలో మనం ఇంకా ఎక్కువ డెప్త్ వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా అందుకని మళ్ళీ వెనక్కి రావడం అన్నది కష్టమని నా ఫీలింగ్.
0: నైస్ పర్స్పెక్టివ్. మరి హేమ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ ఏఐ గురించి? ఎలా ఎన్హాన్స్ అవ్వాలి, ఎలా దీని నుంచి బయటికి రావాలి, ఎలా ఆపరేట్ చేయాలి అని?
2: ఏఐ గురించి ఎక్కువ అడ్వాంటేజెసే ఉన్నాయి. అంటే మనం హెల్త్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మన ఓన్గా, అలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ కొన్ని కొన్ని ప్రైవసీ ఇష్యూస్, డేటా మిస్లీడ్ అయిపోవడం, ఏఐ మన లిమిట్స్లో ఉండి యూస్ చేసుకోవడం, అంటే ఇన్పుట్ సరిగ్గా ఇస్తే అవుట్పుట్ కూడా, అంటే ఇన్పుట్ ఇన్ వర్డ్స్లో అని అలా ఇస్తే మనకి ఎక్కువ మ్యాటర్ రాకుండా, ప్రొలాంగ్ అవ్వకుండా కొంచెం షార్ట్ ఫామ్లో అలా రావడం, మంచిగా యూస్ చేసుకోవడం.
0: ఓకే, వెల్ సెట్ హేమ. మరి యూత్కి ఈ ఏఐ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఒక ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు మీ మాటలో చెప్పరా? సో కుస్మిత, నువ్వు చెప్పు.
1: ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నది మాత్రమే అదే తీసుకోవాలి. అన్నెసెసరీగా వచ్చిన వేరే ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు తీసుకోకూడదు. కానీ ఏంటంటే మనం వేరే కూడా వాటినే తీసుకుంటాము, వీటినే తీసుకుంటాము. యూత్ వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే మీరు ఏ ప్రకారంగా దాన్ని ఎలా అర్థం చేసుకుంటాను, నేను దాంతో మాట్లాడగలను, దానికి నేను ప్రాబ్లం చెప్పుకోగలను అని అనుకుంటే దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలి. అంతేకాని దాన్ని మిస్యూజ్ మాత్రం చేసుకోకూడదు, దాన్ని మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసుకురాలేము కదా అని నా ఫీలింగ్.
0: ఓకే, అండ్ ఫైనల్గా చెప్పాలంటే ఏఐకి పాజిటివ్ సైడ్ ఉంది, అలాగే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కదా. మీరు చాలా మంచి మంచి పాయింట్స్ అన్నీ మా లిజినెస్తో షేర్ చేసుకున్నారు. సో సరదాగా ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడదాం, రెడీనా మరి? ఓకే హేమ, నువ్వు చెప్పు, ఆన్లైన్ క్లాసెసా ఆఫ్లైన్ క్లాసెసా?
2: ఆఫ్లైన్ క్లాసెస్.
0: ఎందుకు ఆన్లైన్ కాకూడదు? ఆన్లైన్ అయితే మనం సరదాగా ఇంట్లో ఉండొచ్చు కదా.
2: ఆన్లైన్ అయితే సరదాగా ఇంట్లో ఉండొచ్చు, కానీ అంత ఇంట్రెస్ట్ రాదు. అంటే మనకి ఉంటారు కానీ మనం సైడ్ దాన్ని ఇలా పక్కన పెట్టేసి ఏదైనా ఫోన్ చూసుకోవడం, గేమ్స్ ఆడుకోవడం ఏదైనా చేస్తాం. అదే ఆఫ్లైన్ అయితే కళ్ళ ముందే ఉంటారు, ఐ కాంటాక్ట్ ఉండిద్ది, వాళ్ళు చెప్పేటప్పుడు వినడము, అంటే కాన్ఫిడెంట్గా వినగలము డిస్ట్రాక్ట్ అవ్వకుండా. సో అప్పుడే బాగా వింటామని నా ఫీలింగ్, బాగా అర్థమవుతుంది.
0: ఓకే, ఆఫ్లైన్ క్లాసెసే బెస్ట్ అంటావు. మరి హోమ్ ఫుడ్ ఆర్ స్ట్రీట్ ఫుడ్?
2: హోమ్ ఫుడ్డే.
0: అవునా? నేను నిజంగా అనుకోలేదు. చాలా మంది స్ట్రీట్ ఫుడ్డే చూస్ చేసుకుంటారు కదా టేస్టీగా ఉంటుందని. హోమ్ ఫుడ్ ఎందుకు?
2: స్ట్రీట్ ఫుడ్ టేస్టీగా ఉంటుంది కానీ అది ఎప్పటికైనా హార్మ్ఫుల్లే. కానీ హోమ్ మేడ్ ఫుడ్ అయితే మదర్ వండింది అయితే ఎక్కువ హెల్దీగా ఉండిద్ది. నేను ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ తిన్నాను.
0: ఓకే, అయితే నైస్ చాయిస్ నీది. అండ్ నువ్వు ఎర్లీ బర్డా లేదా లాస్ట్ మినిట్ ప్రిపరేషనా?
2: లాస్ట్ ఇయర్ ప్రిపరేషన్.
0: లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అయినా ఎందుకు? మనం ముందే అన్ని చదువుకుని రెడీగా పెట్టుకుంటే కాస్త బాగా పర్ఫామ్ చేస్తాం కదా.
2: అంటే క్లాసెస్లో ఉన్నాయి మ్యాక్సిమం గుర్తుంటాయి, మనం బాగా వింటాం కాబట్టి క్లాసెస్లో ఉన్నాయి గుర్తుండే. లాస్ట్ ఎగ్జామ్కి 2-3 డేస్ ముందు కూర్చొని చదువుతాను నేను. అన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ అప్పటికే మనం ఇంపార్టెంట్ పెట్టుకొని చదువుకొని, మనం ఇంతకుముందు మిడ్ ఎగ్జామ్స్లో చదువుకొని ఉంటాం కాబట్టి ఆల్రెడీ అక్కడ ప్రిపేర్ అయిపోతాం హాఫ్. అదే మళ్ళీ రివిజన్ చేసుకుంటాం అంతే. మిడ్ ఎగ్జామ్స్కైనా అంతే, 3 డేస్ ముందే చదువుతాను.
0: అవునా? ఓకే. మరి కుస్మిత, ఇప్పుడు నువ్వు చెప్పు, ఇండోర్ గేమ్సా లేదా అవుట్డోర్ గేమ్సా?
1: అవుట్డోర్ గేమ్స్ ఖచ్చితంగా.
0: ఎందుకు ఇండోర్ కాకూడదు?
1: అవుట్డోర్ అయితే విటమిన్ డి, మనం మార్నింగ్ కొన్ని కొన్ని గేమ్స్ ఆడుతుంటాము, ప్లస్ ఎలాగో మార్నింగ్ యోగాకి వాటికి వెళ్తుంటాము, షటిల్స్ స్పోర్ట్స్ కానీ ఎక్కువ అవుట్డోర్ బయట మనం ఆడుతుంటాము, వాటి నుంచి మనకు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది కూడా మన బాడీకి ఉంటుంది అందుకని.
0: ఓకే, మరి ఆన్లైన్ షాపింగ్ చూస్ చేసుకుంటావా ఆఫ్లైన్ షాపింగా?
1: ఖచ్చితంగా ఆఫ్లైన్ షాపింగ్ చూస్ చేసుకుంటా.
0: ఎందుకు? ఇప్పుడు చాలా మంది ఆన్లైన్లో ఆఫర్స్ ఉంటాయని చెప్పి కొంటూ ఉంటారు కదా, నువ్వెందుకు ఆఫ్లైన్ షాపింగ్ చూస్ చేసుకుంటావు?
1: ఆన్లైన్లో అంటే మనకి క్వాలిటీ కానీ అది మొత్తం అసలు సరిగ్గా తెలీదు, సైజెస్ కూడా మనకు కొన్ని కొన్నిసార్లు తప్పు తప్పుగా వచ్చేస్తాయి, వాటికి మళ్ళీ మనం రిటర్న్ పెట్టుకోవడం, వాటి కోసం వెయిట్ చేయడం, అదంతా ఒక పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడున్న జనాలు కూడా ఎక్కువ దానికే మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఏముందిలే ఆన్లైన్లో చేసేద్దాము కొనేద్దాంలే అని. కానీ నా వరకు ఆఫ్లైన్కి వెళ్తేనే బెటరు, అక్కడ

0: మనము అన్నీ చూస్తాం, కళ్ళెదురుగా అన్నీ చూస్తాము, క్వాలిటీ చూస్తాము, అసలు డ్రెస్ ఏంటి అన్న చూస్తాము, మెటీరియల్ చూస్తాము, కాస్ట్ చూస్తాము, ఫిట్టింగ్ సైజ్ చూస్తాము, ప్రతిదీ మనం ఓన్గా చూస్తాం కాబట్టి.
1: అవును, అది కూడా ఒక రకంగా వ్యాలిడ్ పాయింటే. మరి నువ్వు మార్నింగ్ పర్సనా లేదా నైట్ అవులా?
0: మార్నింగ్ పర్సనే.
1: మార్నింగ్ పర్సనే. సో ప్రెసెంట్ జనరేషన్ ఎక్కువగా నైట్ మెలకు ఉండి వర్క్ చేస్తూ ఉంటారు. సో నీ ఒపీనియన్ ఏంటి దాని మీద?
0: నైట్ ఎక్కువ ప్రజెంట్ ఎక్కువ చాలా మంది వర్క్స్ చేస్తున్నారు, వాటి వల్ల ఏంటంటే కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తున్నాయి. నైట్ టైము స్లీపింగ్ అవర్స్ తక్కువ ఉండడం, వాటికి వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. మార్నింగ్ ఏంటంటే మనం ఏది ఒక పని చేసినా చేయకపోయినా మన డైలీ వర్క్ అన్నది మనం చేస్తూ ఉంటే మన బాడీకి అది ఒక ఫిజికల్ లాగా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, అండ్ ప్లస్ మెంటల్లీ స్టేబుల్గా మనం ఉండగలం. నైట్ ఏంటంటే ఏది ఉండదు, మొత్తం డార్క్నెస్, ఏదో ఎమోషన్స్, ఏవేవో ఆలోచనలు, వాటి నుంచి ఇంకొంచెం ఇంకొంచెం దూరం వెళ్ళిపోతుంటాం మరి. అలాగా
1: మంచి పాయింట్ చెప్పావు కుస్మిత. సో ఇప్పుడు దాకా ఇలా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ జరిగింది కదా, సో హేమ ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి?
2: అంటే నేను ఎక్కువ సాడ్ సాంగ్సే వింటాను. అడిగా అడిగా ఆ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్.

0: ఇప్పుడు దాకా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది కదా. మరి హేమ, నువ్వు ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉంటావు?
1: చెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటా ఫ్రీ టైంలో. ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉంటాయి ఎక్కువ, క్యారమ్ బోర్డ్, చెస్.

0: స్నేక్ గేమ్స్ అలా ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ అవాయిడ్ చేస్తాను నేను.
1: ఓకే, మరి కుస్మిత చదువుతో పాటు నీకు నచ్చే థింగ్స్ ఏంటి? టైం దొరికితే ఎలా స్పెండ్ చేయాలనుకుంటావు?
2: టైం దొరికితే ఎక్కువ మా నాన్నతోటి మా చెల్లెతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. మా చెల్లి ఏదైనా అడిగితే తన కోసం ఏదైనా ఫుడ్ ఐటమ్ చేసి పెట్టడం కానీ, లేకపోతే తనకేమైనా థింగ్స్ కావాలంటే ఇంట్లోనే ఓన్గా ఏదైనా ప్రిపేర్ చేయడం కానీ, నా దగ్గర ఉన్న వాటితోనే ఏదైనా తనకి రెడీ చేసి ఇవ్వడం కానీ, తనతోటి ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవడం అనేది నాకు ఎక్కువ ఇష్టం.
1: నైస్ మూమెంట్ అది రియల్లీ. ఇలా చదువుతో పాటు నువ్వు అన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కదా, సో మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి, మీ లాంగ్ టర్మ్ గోల్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్పగలవు కుస్మిత నువ్వు?
2: లాంగ్ టర్మ్ గోల్ చెప్పాలంటే నార్మల్గా చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ సైడ్ ఫీల్డ్ అనే ఉండింది, అటు సైడ్ ఫీల్డ్ అనే అదే పర్మనెంట్ అని కాదు. ఒకసారి ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత చాయిస్ కానీ లేకపోతే ఏదైనా సరే ఏ వే వచ్చినా సరే ఆ వేని నేను వెళ్తాను. అది నాకు కష్టం అనిపించినా సరే ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తాను. నాకు రానిది అయితే మాత్రం ఖచ్చితంగా నేర్చుకొని అయితేనే ముందుకు వెళ్తాను. ఒక పర్ఫెక్ట్ అని అయితే నేను ఉండను. ఒకసారి ఏ దారి అయితే చూపించిందో ఆ దారినే నేను ముందుకు తీసుకెళ్దామని అనుకుంటాను.
1: ఓకే, రియల్లీ అంటే ఒక స్ట్రక్చర్గా ప్లాన్ చేసుకుని ఉంటే బెస్ట్ ఆప్షన్ అని అంటావు కుస్మిత. మరి హేమ, నీ ఫ్యూచర్ ఏ కెరీర్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నావు నువ్వు?
0: నాకు టీచర్ అవ్వడం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. టీచ్ చేయడము, చెప్పడము అలా అంటే నాకు చాలా ఇష్టం.
3: మీరు ఇంతవరకు వన్ డే ఆర్జే కార్యక్రమంలో ఎన్ కుస్మిత ఇంకా కే హేమ గారులతో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అంతం చిత్రానికి చిత్రపాడిన పాట వింటారు. సిరివెన్నెల గీత రచన.

శ్రోతలకు ఒక గమనిక. పోలియో రహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించగలరు. లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుంచి శ్రీరామ్ చంద్ర పాడిన పాట వింటారు. సంగీతం మిక్కీ జమేయర్, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: లాహిరి లాహిరి కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామ్యని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈవేళ నుంచి ఆ దేశంలో ప్రధానమంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్, బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం సీషెల్స్లో 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరారు. ఈ పర్యటనలో మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరవుతారు. ప్రయాణం కావడానికి ముందు ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ ఒక ముఖ్యమైన సముద్ర తీర పొరుగు దేశమని, అలాగే భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ది చెందుతున్న దేశాల పట్ల ఉన్న నిబద్దతలో కీలక భాగస్వామి అని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం పట్ల గౌరవం ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాల ఆధారంగా ఏర్పడిన దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయని ప్రధానమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న శాశ్వత స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు హిందూ మహాసముద్రం తీర ప్రాంతంలోని ప్రజల ప్రగతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందించుకోవడానికి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపేందుకు తాను ఉత్సుకతతో ఉన్నట్లు కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ పర్యటనలో సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానమంత్రిగా తనకు గౌరవం దక్కనుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ చారిత్రాత్మక అవకాశం ఇరు దేశాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన ప్రజాస్వామ్య విలువలను, పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026 గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు హాజరవుతారు. సమగ్ర గ్రామీణాభివృద్దిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారతదేశ భవిష్య కార్యాచరణను రూపొందించనున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో జరుగుతున్న ఈ తరహా మొట్టమొదటి జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు ఇది. గ్రామాల అభివృద్ది కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒకే వేదికపైకి వస్తాయి. ప్రధానంగా విబీజే రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలు బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపై సదస్సులో దృష్టి సారిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా మన దేశంలోనే మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న అమిత్ షా ఈవేళ పలు కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీల్తో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4,000 మందికి పైగా డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ది చేసిన ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాలో పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్లో దీని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లో 1.5 లక్షల మందికి పైగా డ్రైవర్లను, 7 లక్షల మంది వినియోగదారులను పేర్లు నమోదు చేసుకుంది. అలాగే ప్రతిరోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లు పూర్తి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రశంసించారు. భారత్ గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధించిందని, అలాగే అంతర్జాతీయ వేదికపై మరింత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం భారతదేశాన్ని అమెరికాకు అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా భావిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయంగా రోజు రోజుకు ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతున్న దేశానికి నాయకత్వం వేస్తున్నారని రూబియో అన్నారు. ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు సన్నిహితంగా ఉన్నాయని, ఇది దౌత్యపరంగా ఎంతో ముఖ్యమైందని ఆయన అన్నారు. రెండు దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఉమ్మడి విలువలను ప్రయోజనాలను పంచుకుంటున్నాయని, ఇది మరింత సన్నిహిత సహకారానికి బలమైన పునాదిని అందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత్ అమెరికాల మధ్య సహకారం విస్తరిస్తున్న కీలక రంగాలుగా వాణిజ్యం, సప్లై చైన్స్, క్రిటికల్ మినరల్స్, ఇంధనం, భద్రత, నౌకాయాన స్వేచ్ఛ వంటి అంశాలను గురించి ఆయన ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడంలో అమెరికాలో ప్రవాస భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారు అందిస్తున్న సహకారాన్ని కూడా మార్కో రూబియో ప్రముఖంగా ప్రస్తావించారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు డిజిటల్ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నేషనల్ హెల్త్ అథారిటీ, నేషనల్ రీసోర్స్ సెంటర్ ఫర్ ఎహెచ్ఆర్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడం, పరస్పర అనుసంధానతను బలోపేతం చేయడం, ఆరోగ్య రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత్ ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గాను ఆరోగ్య సేతు 2.0, ఆయుష్మాన్ సారథి చాట్ బాట్, ఆయుష్మాన్ యాప్, ఈ సుశ్రుత్ క్లినిక్, నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్, ఆరోగ్య ప్రమాణాల ఆవిష్కరణలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన పరస్పర అనుసంధానం, ప్రమాణీకరణ, భాగస్వామ్య పక్షాల మధ్య ఆరోగ్య సమాచారాన్ని సులభంగా ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పించి దేశంలో ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అమెరికా తాజాగా ఇరాన్పై దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై జరిగిన డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా తాను ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్లో దేశవ్యాప్తంగా క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలతో పాటు తీర ప్రాంత రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తమ దళాలు నిన్న రాత్రి దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించినందుకు ఎలాంటి పరిణామాలుంటాయో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళం ప్రకటించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఈసారి చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం ఆల్ఫికర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం సిక్కిం, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తీర ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఇరాన్

0: ఈజిప్టుతో జరిగిన తమ చివరి గ్రూప్ జి మ్యాచ్ ను 1-1 డ్రా చేసుకోవడం ద్వారా ఈజిప్ట్ తొలిసారిగా ఫిఫా ప్రపంచ కప్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇరాన్ క్రీడాకారుడు రామిన్ రజాయిన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యారు. ఈజిప్ట్ గ్రూప్ దశలో ఓటమి లేకుండా రన్నర్ అప్ గా అర్హత సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఈజిప్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గ్రూప్ జీలో జరిగిన మరొక మ్యాచ్ లో బెల్జియం 5-1 తేడాతో న్యూజిలాండ్ ను ఓడించి గ్రూప్ టాపర్ గా నిలిచింది. తమ మొదటి 2 మ్యాచ్ల్లో మిశ్రమ ఫలితాల ద్వారా తర్వాత బెల్జియం ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. విశేషాలు మరొకసారి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ రోజు నుంచి 3 రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్ బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది నరసింహారావు గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పావన రామ కాపీరాగం ఆదితాళం రామదాసు కీర్తన

శ్రీ మల్లాది నరసింహారావు గారు ఆలపించిన భక్తి సంగీతం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఏమని పొగడుదునే ఆభేరి రాగం ఆదితాళం అన్నమాచార్య కీర్తన.

0: లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మల్లాది నరసింహారావు గారు ఆలపించిన భక్తి గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 3,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. రాష్ట వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం జిల్లాతో పాటు మరో 4 జిల్లాలు అభివృద్ది చెందుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు దోర్నాల మండలం గంటవానిపల్లిలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 10,580 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇప్పటికే 6,736 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని వివరించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం ఈరోజు విడుదల చేశామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. 10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈరోజు 900 కోట్లు రైతులకు పేదవాళ్లకి పునరావాసం చేయడానికి, ఆర్ఎండ్ఆర్ ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం.
0: నంద్యాల జిల్లాలోని శ్రీశైల మల్లికార్జున స్వామివారిని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడిన మంత్రి వారికి అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆలయ అభివృద్ది, భక్తుల సౌకర్యాల మెరుగుదల కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అత్యవసర చికిత్సల కోసం పేదలకు ఆరోగ్య భద్రత కల్పిస్తోందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గానికి చెందిన 121 మంది లబ్దిదారులకు 15,00,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెనుకొండ నియోజకవర్గంలో 13,40,00,000 రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల ఆరోగ్యానికే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్టం అభివృద్ది దిశగా వేగంగా ముందుకెళ్తోందని, పరిశ్రమల ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథక కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న స్మార్ట్ కిచెన్ పేరుతో 20 ఏళ్లుగా

0: చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో విమర్శించారు. ఇందులో భాగంగానే వారికి 2 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి జీతాలను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట్రాన్ని పోలియో రహితంగా ఉంచేందుకు ప్రభుత్వం రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. రాష్టంలో 5 ఏళ్లలోపు వయస్సున్న 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 29,873 బూత్లు, 59,746 ఇంటింటి బృందాలు, 1,757 మొబైల్ బృందాలు, 1,144 ట్రాన్సిట్ బూత్లు ఏర్పాటు చేసి 1,31,000 మంది సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ఒక్క చిన్నారిని కూడా వదలకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను సురేష్ కుమార్ ఆదేశించారు. తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పల్నాడు జిల్లాలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి రవికుమార్ ఉన్నతాధికారులతో నిన్న సమీక్షించారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో శ్రవణ మాధ్యమం ద్వారా మాట్లాడి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఏలూరు జిల్లా న్యూజిమిడిలోని రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. న్యూజిమిడి, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ఆర్జీయుకేటీ క్యాంపస్లలో 2022-23, 2024-25 విద్యా సంవత్సరాల్లో బీటెక్, ఎంటెక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యులు గోబర్ధన్ దాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేయడంతో పాటు వివిధ విభాగాల్లో ప్రతిభ కనపరిచిన ఆర్జీయుకేటీ విద్యార్థులకు పతకాలను ప్రదానం చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రాష్టంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఏలూరు జిల్లాలో ఇంతవరకు 96% పైగా ఎన్యుమరేషన్ ఫారంలు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె విట్రిసెల్వి తెలిపారు. వీటిలో 3,30,537 ఎన్యుమరేషన్ ఫారంలు డిజిటలైజేషన్ చేశామన్నారు. ఈ ప్రక్రియ జులై 14వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాలను ఈరోజు రేపు కంప్యూటర్లో నమోదు చేయాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వారి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా నిరంతర పురోగతిని సమీక్షించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక దేశ సర్వతోముఖాభివృద్ది వృద్దిలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు పోషిస్తున్న కీలక పాత్ర పట్ల అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈరోజు అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం ఎంఎస్ఎంఈ డే నిర్వహిస్తున్నారు.

0: ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎంఎస్ఎంఈలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రంగాన్ని గణనీయంగా అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 3,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సబిత. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. రేపు రాష్టవ్యాప్తంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు వింటారు.
9: శీర్షిక గుండెల విసిన భూమి. చిత్తడి నేలలో చిరుమలకై కొత్తందాన్ని తెచ్చే ప్రకృతి ధరణికి పచ్చని చీరను చుట్టబెట్టింది. ఇప్పుడా అందమంతా కాలుష్యానికి గురై పొరలు పొరలుగా రాలుతూ బలవంతపు వైధవ్యం మోస్తున్న భూమాతను చూసేదెవ్వరు? తరాలుగా కలిసి జీవిస్తున్న వృక్ష సముదాయం మమ్మల్ని నరికేసి మానేడనే విశ్రాంతి తీసుకుంటారే, మాకెందుకీ గొడ్డలిపోట్లని ప్రశ్నిస్తోంది. మెత్తని మనసున్న నాపై కాంక్రీట్ భవనాల్ని నిర్మించి నా గుండె పొరలను ఎందుకు చీల్చారంటూ తెగిన భూమి పేగు రోధిస్తోంది. పాడుకున్న ఆకుపచ్చని గీతాలన్నీ ఎడారిపాలై శిథిలాల అడుగున పోగుబడ్డాయి. మా గోడు వినిపించుకునేదెవ్వరనే ధరణి దగ్ధమైన గొంతును వినేదెవ్వరు? మనిషి స్వార్థమే అన్నింటికీ మూలమంటూ కుదించబడ్డ మానవత్వం మన్నుతో చెప్పుకుంటోంది. ప్రకృతి రక్షణకై పోరాటం చేయాల్సిన తరుణమొచ్చింది. ఎంత దుఃఖపు నీటిని తనలో దాచుకుందో దప్పికొన్న ధరిత్రి మనల్ని తనలో కలుపుకుంటానంటూ భూకంపమే వస్తుంది. సిద్ధమవుదామా, లేక భూమిని బతకనిద్దామా? భూమి పరిమళాన్ని ముందు తరాలకందిద్దామా? మరో కవితా శీర్షిక అనుబంధాలన్నీ ఆర్థికాలే. అనుబంధాలన్నీ ఆర్థిక సంబంధాల్లో చిక్కడిపోయి మమతలన్నీ మూర్ఖత్వానికి మరో రూపంగా కనబడుతుంది.

మాట్లాడుతుంటే నిజమైన బంధాల కోసం వెతకడం అజ్ఞానమేనేమో. తీయని మాటలన్నీ నీటిమూటలై ఓ మూలన పెట్టేశామెప్పుడో. అవసరానికో అనుబంధంగా మారుతున్న రోజులొచ్చేశాయి. మంచితనపు మామిడి పళ్ళెప్పుడో కుళ్ళిపోయాయి. అక్కరకరాని చుట్టపు పద్యపు తీరెప్పుడో మారిపోయింది. మాసిపోయిన మమతలన్నీ మూటల్లో మూలుగుతున్నాయి. ఇప్పుడంతా డబ్బుచక్రమే తిరుగుతోంది, మనిషిని తిప్పుతోంది. కాలానికి నిలబడే ఆప్యాయతానురాగం కనపడేది రాతల్లోనే, చేతల్లో కాదు. ఓ మనిషి, డబ్బే శ్వాసగా బతికే నువ్వు మమతల ఊపిరి ఆగిపోనివ్వకు. శీర్షిక ఉప్పెనంత వేదన, గుప్పెడు గుండెలో ఉప్పెనంత వేదన. కడలి కెరటాల సాక్షిగా కళ్లల్లో నీళ్లయి ప్రవహిస్తున్నాయి. అనాథైన బ్రతుకున పట్టెడన్నం పెట్టేవారు లేక పదిమందికి లోకువై సంద్రాన్ని గుండెల్లో మోస్తున్న అపురూపమైన బాల్యం ఆసరా లేక అధోగతి పాలై బొడ్డుబంధానికి బరువై భరించలేని వంటన్నయ్య. అమ్మలా లాలిస్తావని, నాన్నలా పాలిస్తావని నీకు చేరువయ్యా. సంద్రమా, మనిద్దరమొక్కటే, ఒంటరి ప్రవాహాలం. శీర్షిక తప్పిపోయిన స్వరం. నాలోన జ్వాలలు రగులుతున్నా బయటకు మాటలు రావు. వేదన కేకలతో గొంతు పగిలినా చుట్టూ ఉన్న గోడలకే వినిపిస్తాయి. నడుమున ఆగిన పలుకులు నిశ్శబ్దాన్నే బంధించుకున్నాయి. నా స్వరం ఒకప్పుడు పక్షిలా ఎగిరేది, ఇప్పుడు పంజరంలో కొట్టుకుపోయింది. ఎవరైనా విన్నారా నా హృదయంలో రగిలే చప్పుడు? లేదా ఈ లోకం మహిళ స్వరం మౌనంగా ఉండాలనే భావిస్తుందా? నేను కోరుకుంటున్నది మాట స్వేచ్ఛ మాత్రమే. నా పెదవులపై తడుముకుంటున్న ఆ తప్పిపోయిన స్వరానికి పునర్జన్మనిచ్చే దయమాత్రమే ఇస్తారు కదూ. శీర్షిక జ్ఞాపకాల వసంతం. నువ్వు అమృతవాక్యమై నా జీవితంలోకొచ్చిన క్షణం నాకెప్పటికీ గుర్తే. ఓ ఆకుపచ్చట నిమిషాన ఒక్కటైన మన బంధం తీరంలేని నావల ఎన్నో వసంతాలను చూసింది. మన ప్రేమలో మిగిలింది మాటల చప్పుడు మాత్రమే కాదు, మనసు తడిసిన జ్ఞాపకాల జావళి కూడా. కాటేసిన కాలం ఒక్కసారిగా నిన్ను దూరం చేస్తే బతుకు వీణ తెగిన తీగై శోకతప్తమైంది. ఓ నిస్తేజపు పంజరంలో చిక్కుకున్న నాకు పచ్చటి గతపు స్మృతులే వెచ్చదనాన్నిచ్చాయి. మన బంధం ఓ విరిగిన స్వప్నమై మదిలి తొలుస్తుంటే ఒంటరి పక్షినై ఎదురుచూస్తున్నా. ఆకు కదలినా తుమ్మిద వాలిన నీ పొలమరింతే. చీకటి నీడల్ని చూసి అలసిన నా కళ్లకు ఓ వెలుగురేఖై ఎప్పుడు కనిపిస్తావో. నీ ఉనికి పచ్చని పాటై నన్ను హత్తుకునేదెప్పుడో. గతిస్తున్న నా ఎదకు ఓ ఓదార్పు గీతమై ఎప్పుడొస్తావో. శీర్షిక సవ్యసాచి. అమ్మ ప్రేమ అక్షయపాత్రలా ఎంత పంచినా ఇంకా మిగులుతూనే ఉంటుంది. అమ్మే ఓర్పుకు మారుపేరైతే అక్క చిరునామానే. వేగువంటిన వెలుగును వంటింట్లో వెలిగించి పారవశ్యపు పరిమాణాన్ని పదుగురికీ పంచేది. అమ్మ ఇంటనున్న పడమటిల్లు ఆహార పదార్థాలకు నెలవు. అమ్మచేతి షర్బత్ ఎప్పటికీ మరువలేని ఓ రుచి. ఎంత నెమ్మదితనం, ఎంతటి సామర్థ్యం! నిత్యాగ్నిహోత్రంలా నిత్యం వెలుగుతూ ఉండేపోయి వచ్చిపోయే బంధుజనం. ఇల్లంతా సందడి. సవ్యసాచిని తలపించే నేర్పు ఒక్క అమ్మకే సొంతం. కాలం కాటువేసి తాతకు పక్షవాతమొస్తే 12 ఏళ్లు మామగారిని పసిపిల్లాడిలా చూసిన తీరు అద్భుతం. అంతటి ప్రేమైకమూర్తి, సహనశీలి అమ్మ, చదువులేని సరస్వతి. తన కథలతో రాలిపోతున్న రాత్రికి రంగులొద్దేది. ఒడ్డెరుగని ఓపికున్న జీవనది అమ్మ. అమ్మధైర్యం నాన్న. ఆ ధైర్యం పోయాక దైన్యంగా బతికేడుస్తున్న అమ్మ నాకెప్పటికీ గుర్తే. శీర్షిక నాన్న, నీ నీడలోనే నేను. నన్ను నడిపిన నీ చేయి వెనక్కు తీసుకున్నా నీ నీడ మాత్రం ఎప్పుడూ నాతోనే ఉంది నాన్న. చీకటిలో దారిచూపిన వెలుగు నీవే, వెలుగులో నడిపిన నిశ్శబ్దమూ నీవే. నాకు మాటలు నేర్పిన నీ కళ్లల్లో ఆనందాన్ని చూశాను. నాకు భయం వేసినప్పుడు నీ చూపులో ధైర్యాన్ని చూశాను. నీ శ్రమను చెమటగా చేసి పట్టెడన్నం కోసం మాకై పరితపించిన నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే చూశాను. తగిలిన దెబ్బలు, పగిలిన మనసు నిన్ను రాటుదేలలా చేస్తే మాకు మాత్రం మమతనే పంచావు. నీ అడుగులు మట్టిలో మగ్గినా మాకు ఆకాశాన్ని చూపించావు. నీ కలలు మాలో మొలకెత్తించావు. ఆశ ఆశయం నువ్వై దారి చూపావు. నీ భుజంపై కూర్చొని లోకాన్ని చూశాను. నలుగురి భుజాలపై నువ్వు వెళ్లడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నా. నాన్నా, నీలాంటి మనిషి మరొకరు లేరు. నీ ప్రేమను ఎలా కొలవగలను? నువ్వు లేనింట్లో వేదనే వినిపిస్తుంది. నీ కుర్చీ మీద జ్ఞాపకం పావురమై ఎగురుతోంది. నీ ప్రేమ ఊపిరై మా చుట్టూ తిరుగుతోంది. ఇంద

తిరుగుతున్న ఈ భూమి మీద నువ్వెప్పుడు కనిపిస్తావు నాన్న? శీర్షిక ట్రాన్స్జెండర్స్. ఎదురుచూస్తున్న మేము మనుషులమే అనే గుర్తింపు కోసం వెటకారపు మాటలతో, వ్యంగ్యాస్త్రాలతో మమ్మల్ని అవహేళన చేసే ఈ సమాజంలో మేమేంటని అడిగే హక్కు కోసం ఎదురుచూస్తున్న మనిషిని మనిషిగా గుర్తెరిగే మానవత్వపు జాడ కోసం. శారీరక అవసరాలకు అడ్డురాని లింగభేదం సమాన హోదా కావాలంటే మాత్రం అడ్డొస్తుందా? ఎందుకీ వైరుధ్యం? అవకరం మనిషికేగాని మా మనసులకు లేదే. తరతమ భేదాలు లేవన్న ఈ సమాజంలో ఈ తారతమ్యాలెందుకు చూపుతున్నట్లు? మీ మానసికానందానికి మేం మరమబ్బలమవుతున్నాం. జీవనభృతి కోసం జీవం చచ్చి బ్రతుకుతున్నాం. ఎదురుచూస్తున్న ఈ మూడో జాతిని సృష్టించిన ఆ మానసిక దౌర్బల్యుడి కోసం, మీ సమాజంలో మాకు చోటు కోసం ప్రశ్నిస్తున్న మా స్థానమేంటని. ఆడపిల్ల కన్నీటి చారికల మధ్య కాటుక నలుపుదనం మౌనరాగాన్నే ఆలపిస్తుంటే ఆ నలుపు ఎరుపుదనాన్ని సంతరించుకుని ప్రాణాల్నే హరిస్తుంది. ఆడవారి మానవ ప్రాణాలకు కాగితపు పడవకున్న విలువ కూడా మృగ్యమేనా? భద్రమైన బంధాలు బరితెగిస్తుంటే మానవ మగ మృగాళ్ల మధ్య ఆడపిల్ల లేడిపిల్లేనా? బతుకు బంధాలు బలహీనమై బయట తిరగాలంటేనే భయమై, సాటి మనుషులంటేనే నరకప్రాయమై, సంతోషాలు ఆవిరై అల్లకల్లోలమైన బ్రతుకులు అస్తవ్యస్తమై అస్తమించాల్సిందేనా? ఆడా మగా మధ్య ఈ అంతరాలెందుకు? ప్రతి జీవికి బాధలు బాధ్యతలు బంధాలు ఒకటేగా, మనస్సు స్పందన కూడా ఒకే రకమేగా, మరెందుకీ తారతమ్యం? ఎక్కడికి పోతుంది మన గమ్యం? ఇలాంటి పరిస్థితుల్లో ప్రగతి సాధ్యమా? మనసు తెరచి ఆలోచించు. ప్రతి చోట ఆడపిల్ల అవసరం ఎంతైనా ఉంది. ఎవరి గొప్ప వారితే ప్రకృతి పురుషుడు ఎప్పుడూ అవసరమే. ఒకరు లేనిదే మరొకరు ఎక్కడున్నారు? యోచించండి. శీర్షిక నది ఇంకా ప్రవహిస్తుంది. పాతగాయాలపై కొత్త సూర్యుడు ఉదయించినప్పుడు మట్టిలోంచి లేచే వాసనలా నది ఊపిరి తీసుకుంటుంది. ఆమె కన్నీరు కాదు, కాలం చీల్చిన మనసుల ప్రవాహం. చెమటతో తడిసిన కూలీనవ్వులోనూ, చౌరస్తాలో బొమ్మలమ్మే బాలిక కళ్లల్లోనూ ఆమె చిరునవ్వు తళుక్కున మెరుస్తుంది. రాయిని కదిలించే శబ్దమా ఇది, లేక అశక్తుడి గుండె చప్పుడా? నది పాడుతుంది, పాడుతూనే ఉంది. తిరిగినా విరిగినా జీవితం ఇంకా సజీవమే. ప్రవాహంలో తేలే ప్రతికల మనసుని చినుకులా తడుముతుంది. తీరం నశించినా దిశ మారినా నది తిరిగి తన పాదాలను నేలపై ఉంచుతుంది. అదే మానవతా జాడ. ఆమె చేతిని చేరిన చల్లని గాలి శిశిరాన్ని మింగిన వసంతంలా పచ్చగా నవ్వింది. ప్రతి నీటిబొట్టు ఒక మనిషి కథ, ప్రతి అల ఒక పునర్జన్మ. కాలం ఎండినా ఆమె గర్భంలో ఆశ ఇంకా చిగురిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నది ఇంకా ప్రవహిస్తుంది, మనిషి ఇంకా ప్రేమించగలడు. శీర్షిక అర్ధాకలి. అభివృద్ధి వైపు అడుగులేస్తున్న భారతంలో అన్నానికి అలమటిస్తున్న బాల్యం, అప్పుడప్పుడు పౌర్ణమి చంద్రునిలా అరచేతిలో పలకరిస్తున్న అన్నపు ముద్ద అర్ధాకలితో కడుపు నింపుకోవాలని శాసిస్తోంది. స్వార్థబుద్ధి కలిగిన ప్రభుత్వ పథకాలతో పేదల బతుకులు నిండేదెప్పుడు? పట్టెడన్నపు పరిచయం కోసం ఈ పడిగాపులెప్పటివరకు? నిన్నటి ఉదయాలు రేపటి ఆశలై చితికిన బతుకుల్లో వెలిగేదెప్పుడు? అస్తమానూ అస్తమిస్తున్న పేదోడి బతుకుల్లో ఏ తూర్పు ఉదయిస్తుంది? పిలిచే మరో ప్రపంచపు ఆకలి తీర్చేదెవ్వరు? ఏమండుతున్న నిండు మనసులలో ఈ ప్రశ్న పుడుతుంది. తెలిసేదెవ్వరికి? ఈ బతుకులు మారేదెన్నటికి? శీర్షిక మాట్లాడ్డం తెలుసావాడికి? మాట అనేది శబ్దం కాదు, హృదయం నుంచి బయలుదేరిన శ్వాస. చాలామంది మాట్లాడతారు, విన్నవారు మాత్రం మౌనమవుతారు. ఎందుకంటే మాటల్లో మంచి లేకపోతే వాక్యాల పూలు పూయవు. మాట్లాడ్డం తెలిసినవాడికి మౌనం కూడా అర్థమవుతుంది. అతను మాట్లాడకపోయినా ప్రేమని చెప్తాడు, సానుభూతిని రాస్తాడు, చూసే కళ్లల్లో కవితలు రగులుతాయి. మాటతో గాయపరిచేవాడు 1000 పుస్తకాలు చదివినా వ్యర్థం. ఒక్క మాటతో గాయాన్ని నయం చేసేవాడు 1000 నిశ్శబ్దాల విలువైనవాడు. మాట అనేది ఆయుధమా లేక ఆప్యాయత? దాన్ని ఎలా వాడతామో మన హృదయం చెబుతుంది. మాట మనసుకు సాంత్వన. మాటల జడిలో మానవత్వం తడిసినప్పుడు అదే నిజమైన సంభాషణ. అమ్మ నేర్పిన అక్షరాలు. నువ్వు పలికిన మాటలు సాయంత్రపు గాలిలా చల్లదనంగా తాకుతుంటే నా అడుగులకు నీ స్థైర్యం దారిచూపింది. జాబిలి తునకలా నీవెంటే తిరిగిన నేను పల్లవిలేని పాటలా నీ రూపంలో మునిగిపోయాను. ఊ అన్న నా మాటల్లో పలక నీపై నిలబడి బలపన్ నేనై అక్షరాల మార్గం చూపించావు. పాలపొంగులాంటి కోపం, పండువెన్నెలంటి ప్రేమ ఒకేసారి నువ్వే. నీ ఒడిలో దాగినప్పుడు
నీ పరిపళము

0: జ్ఞాపకమై ఎక్కడికెళ్ళినా నన్ను వెంటాడుతుంది. అద్దంలో నిజమే చెప్పే నువ్వు అక్షరాల సాక్షిగా ఓ జీవనదై నాలో ప్రవహిస్తున్నావు. శీర్షిక కొత్తేముంది. నిలకడలేని కాలరథం సాగిపోతూనే ఉంటుంది. ఎక్కిదిగేవాళ్లే మారుతుంటారు. ఆపేక్షలే లేని ఈ సాపేక్ష రోజుల్లో బంధాలన్నీ బరువైన గోళీలే, వాటంచూసి జారిపోతుంటాయి. వర్తమానమెప్పుడూ గతంమీదే ఆధారపడుంటుందనే నిజాన్ని ఒప్పుకొని మనోవైకల్యాలేవో మనసుకు అడ్డుపడుతున్నాయి. గుండెల్ని కుచ్చే మాటలన్నీ గుణపాలనే తోడు తెచ్చుకుంటాయి. కనపడనివ్వని రాతికన్నేదో అడ్డువస్తుంది. చీకటంటని రెయినెప్పుడైనా చూసావా? మసకబడిన సంగతుల్ని మట్టుబెట్టి ఈరోజుని గెలిచే పనిలో పడు. లోకమెప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఆశల పల్లవి కొత్తరాగాన్నందుకుంది. దిగుల మేఘాన్ని తోసేస్తూ ఆకాశం హర్షాన్ని వ్యక్తంచేస్తుంది. నిన్నటి నీడల్ని వీడిన కాలం కొత్త జాడల్ని వెతుక్కుంటోంది. మారేది వత్సరమూ వయసేగాని విధిరాతలు కావంటూ కాలపు పిట్ట జ్యోసం చెప్తుంది. శీర్షిక మతం గోడల వెనుక మనిషి. పచ్చగా ఉన్న ఆమె జీవితాన్ని కార్చిచ్చేయి కమ్మేసింది కాశ్మీరం. వందేళ్ల కాపురాన్ని మందుగుండుకు బలిచేసింది ఉన్మాదం. మతం కన్నా ముందు మనుషులమని గుర్తించక మతోన్మాద శక్తులు మారణహోమాన్ని సృష్టించాయి. మానవత్వాన్ని మరిచాయి. ప్రేమ పూలతో నిండిన నేలను ఎరుపెక్కించిన క్రూరత్వం. పిల్లల నవ్వులు గాలిలో కలిసిపోయి తల్లుల కన్నీళ్లు నదులైపారాయి. మనసులు గాయపడ్డాయి. కాని మానవత్వం చచ్చిపోలేదింకా. కొందరి చేతుల్లో ఆయుధాలున్నా ఇంకొంతమంది హృదయాల్లో దయా ఉంది. మతం గోడలు కూలిన రోజు పక్షులు స్వేచ్ఛాగీతం పాడతాయి. మళ్లీ కాశ్మీరం పచ్చగా నవ్వుతుంది. మళ్లీ మనసులు మానవత్వంతో తడుస్తాయి. ఎదురుచూడాలంతే. విజ్ఞానపు నెలవు. పుస్తకమది వేల ఆలోచనలకు పురుడోస్తుంది. మనసు పుస్తకమది గుండెను తడిపింది జ్ఞాపకాలతో. మదినున్న బరువును బాధను తీసేసే పుస్తకం మనసును ఓలలాడిస్తుంది. ఒంటరి వేళ జంటగా మారి పరవశింపజేస్తుంది. మమతల నెలవు, విజ్ఞానపు కొలువు పుస్తకం. సంగీత సాహిత్యాలు ఆ వాగ్దేవి స్వరూపాలే. అలసిన తనువును హాయినిచ్చు సంగీతం బాధలోంచి భావుకతను పుట్టిస్తుంది సాహిత్యం. పాడాలనే ఉంది స్వరాలను శృతి చేసుకుని. పాటల తోటలో పల్లవొక్కటే, చరణాలే రెండుగా. విడిపోయిన మనసులకు కలిసిపాడే రాగముక్కటే. అలవోకగా అల్లేసిన బంధపు బాధ పాశాలతో మిలిపెట్టినప్పుడు అక్షరాలే నిక్షిప్త సంపదై జీవితాల్ని వెలిగిస్తున్నాయి. శీర్షిక కలతనింపుకున్న కనులు. చిప్పిల్లిన నీళ్లతో కలతనింపుకున్న కళ్ళనే అవి. వెతల బాపు దూరమింతుందో తెలియక మసకబారిన జీవితాన్ని చూపుడు వెలుతో తుడుస్తూ ఆశపడుతుంది. వసివాడని ఆశలతో పసిపాపనై నీ గుండెలను ఊగాలని. ఓదార్పు ఒంటరిదై నా జత కోరనుంటోంది. వెతికేదేదైనా కళ్లకు కనపడదే, కనపడేదేదైనా నిజమవదే. రంగు వెలసిన దృశ్యాలన్నీ రాజ్యమెలుతుంటే ఏకాంతంలో సైతం స్థిమితం కోల్పోయిన మనసు ఒంటరితనాన్ని చుట్టుకుంటుంది. స్వార్థపు బంధాల్ని భరించలేక గాయపు దేహాన్నై నా చుట్టూ ఓ నిశ్శబ్దపు సమాధి నిర్మించుకున్నా. పొరలు పొరలుగా పోగుబడిన దుఃఖం గుండె గుమ్మాన్ని దాటి గొంతులో చిక్కుకుంది. ఆపలేని అసక్తతతో నాతో నేనే పోరాడుతున్నా. ఓడిపోయిన జీవితం వెక్కిరిస్తుంటే కరుగుతున్న కాయపు దీపాన్నై చీకటిని వెలిగిస్తున్నా. శీర్షిక దీపమంటి మనసు. మనసు మురికి చేసుకుని ఎన్ని దీపాలు వెలిగించినా వెలుగొస్తుందా? స్వార్థం అసూయలను భుజకీర్తులుగా చేసుకుని మసలినన్నాళ్ళు నీకే వెలుగు కనపడదు. వెన్న పేరుకుంటున్న వేళ కుండ పగలగొట్టినట్టు అహంకారం నిన్ను ఎటూ కాకుండా చేస్తోంది. సహకారాన్ని స్వార్థం అనుకునే వేళ నీ వెంట నడిచేవారే ఉండరు. ఒంటరితనపు చురుకు వేలాడ్డం మానుకో. ఒకరికోసం ఒకరుగా ముందడుగు వేస్తేనే చెలిమిచెలమ ఊరుతుందని తెలుసుకో. మనసు స్వచ్ఛంగా ఉంటేనే మౌనం మాధుర్యమవుతుంది. పరుల మంచి కోరితేనే మన జీవితం నక్షత్రదీపమవుతుంది. ఎదుటివారిలోనూ ఓ ఆత్మాభిమాన జ్వాల ఉంటుందని గ్రహించు. చిన్న మనసుతో పెద్ద వెలుగు రాదు. సమానత్వంలోనే సౌఖ్యముంటుంది. స్వార్థం దూరమైతే చీకటే వెలుగవుతుంది. అసూయ కరిగితేనే మనసు కార్తీక దీపమవుతుంది.
1: మీరింతవరకు శ్రీమతి కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ

0: 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు మిరపకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించిన విశేషాలు ఇప్పుడు వింటారు. మనం చేసే కూర గాని లేదా పచ్చడి, పప్పు, ఏ పదార్థమైనా రుచిగా రావాలి అంటే సరైన కొలతలో కనుక ఉప్పు కారం వేస్తేనే అది సాధ్యమవుతుంది. అంటే ఉప్పు గాని కారం గాని అవి ఎక్కువైనా తక్కువైనా ఆ వంటలు రుచిగా మాత్రమే కాదు తినడానికి కూడా సరిపోదు. ఇక కారం విషయానికి వచ్చినట్లయితే అది కారం పొడి రూపంలో కానీ లేదా పచ్చిమిర్చి లేదా పండుమిర్చిని మనం వాడతాము. ఈ మిర్చి కూరలో కారాన్ని ఘాటుని ఇవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. అసలు ఈ మిరపకాయ యొక్క మూలాలు కనుక చూసినట్లయితే మొట్టమొదట మిరపకాయలు అమెరికాలో వెలుగుచూశాయి. యూరోపియన్లు అమెరికాకి వచ్చిన తరువాత ఈ మిరపకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించబడ్డాయి. వీటిని ఆహారంతో పాటు ఔషధాల తయారీల్లో కూడా ఉపయోగించడం ప్రారంభమైంది. ఇక మన రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే గుంటూరు, పరిసర జిల్లాలు మిరప పంటకు ప్రసిద్ధిగాంచాయి. మిరపకాయలు ఘాటుగా ఉంటాయి. ఇవి అనేక రకాలలో, అనేక ఆకారాలలో, అలాగే రంగులలో కూడా కనిపిస్తాయి. కొన్ని జాతుల నుండి వచ్చే మిరపకాయలు ముదురు ఆకుపచ్చ రంగులో సన్నగా ఎక్కువ కారం కలిగి ఉంటాయి. మరికొన్ని మిరపకాయలు లేత ఆకుపచ్చ రంగులో లావుగా పొడవుగా ఉండి ఎక్కువ కారం లేకుండా ఉంటాయి. ఇంకా కొన్ని చాలా చిన్న చిన్నవిగా ఎరుపు రంగులో ఉంటాయి. చిన్నదే కదా అని మనం అనుకున్నట్లయితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఒక చిన్న ఎర్ర మిరపకాయ ఘాటుతో మనల్ని గగ్గోలు పెట్టించడం ఖాయం. అంటే అది అంత కారంగా ఘాటుగా ఉంటుందన్నమాట. సాధారణంగా కొంతమంది మిరపకాయ అంటేనే భయపడిపోతారు. మిరపకాయ అనగానే నషాళానికి అంటే కారం, ఘాటు గుర్తుకు వస్తాయి. అలా అని కారం గనక లేకపోతే వంటలకు రుచిరాదు. పూర్వకాలంలో కారం కోసం మిరియాలను వాడేవారట. పోర్చుగీసు వారు ఈ మిరపకాయలను భారతదేశానికి పరిచయం చేశారు. అప్పటి నుండి ఈ మిరపకాయలు మన ఆహారంలో భాగమైపోయాయి. అంతేకాదండి, మిరపను వంటలో వాడటమే కాదు పండించడంలో కూడా మన దేశమే మొదటి స్థానంలో ఉంది. ఈ మిరప క్యాప్సికం తరగతికి చెందిన మొక్కలకు కాసే కాయ. మిరపలో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం యొక్క తీవ్రతని బట్టే దాని యొక్క ఘాటు ఆధారపడి ఉంటుంది. ఈ ఘాటుదనం లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. ఈ లాలాజలంలో పిండి పదార్థాలను చక్కెరగా మార్చే క్లోమం ఉంటుంది. దీనివల్ల మనం తినే కారం చక్కగా జీర్ణం అవుతుంది. ఇక మిరపకాయల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, పీచు మరియు ఫోలేట్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మిరపకాయలు శరీరంలో పేరుకుపోయినటువంటి విషతత్వాలను తొలగిస్తుంది. అంతేకాదు పెద్ద ప్రేగులో ఉండే హానికర రసాయనాలను శుభ్రం చేస్తుంది. పచ్చిమిర్చిలో క్యాన్సర్ని నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు కూరల్లో కనుక పచ్చిమిరపకాయను లేదా పండుమిరపకాయను కనుక వాడటం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా సైనస్ సమస్యలతో బాధపడేవారు కూడా పచ్చిమిర్చిని తిన్నట్లయితే అది మనల్ని కాపాడుతుంది. మిరపలో ఉన్నటువంటి విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరచడంతో పాటు ఎముకలు, పళ్ల బలానికి కూడా సహాయపడుతుంది. ఇక దీనిలో ఉన్నటువంటి విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మిరపకాయల్లో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించేటటువంటి క్యాప్సేసియన్ అనే పదార్థం ఉంటుందని, దీనివల్ల గుండెకు రక్షణ కూడా కలుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇక మిరపకాయలో ఉన్నటువంటి క్యాప్సేసిన్ యాంటీ ఆక్సిడెంట్లా పనిచేసి శరీరంలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. పండుమిరపకాయలు రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే ఈ మిరపకాయలను వంటల్లో మాత్రమే కాకుండా పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా

0: వేసుకుని తినడానికి చాలామంది ఇష్టపడతారు. అలాగే పచ్చిమిరపకాయలను మజ్జిగలో నానబెట్టి ఎండలో ఎండిపోయే వరకు ఉంచి తర్వాత డబ్బాలో నిల్వ ఉంచుకుంటారు. వీటిని మజ్జిగ మిరపకాయలు, చల్లమిరపకాయలని అంటారు. వీటిని నూనెలో వేయించి పప్పులో కలిపి తింటారు. అలాగే తాజా పండుమిరపకాయలను పచ్చళ్లుగా చేసుకుని సంవత్సరం పొడుగునా ఉండేలా నిల్వ చేసుకుంటారు. కొందరు చపాతీలతో పాటు పచ్చి ఉల్లిపాయ, అలాగే మిరపకాయను కూడా తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఇలా మిరపకాయలను పళంగా తినడం కూడా చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే అది పండుమిరపకాయైనా పచ్చిమిరపకాయైనా ఏదైనా సరే తినడం వల్ల ఆరోగ్యం మన సొంతమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. పచ్చిమిరపకాయలు కనుక తాజాగా ఉండాలి అంటే మార్కెట్ నుండి తెచ్చుకున్న వెంటనే తొడిమెలను తీసివేసి తడి లేకుండా చూసుకొని ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకున్నట్లయితే వారం వరకు కూడా అవి నిల్వ ఉంటాయి. ఈ మిరప ఘాటుకి భయపడకుండా ఆహారంతో పాటు వీటిని కూడా ఆస్వాదిస్తారని ఆశిద్దాం.
1: మీరింతవరకు మిరపకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమం వింటారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు. ముందుగా మక్కే చిత్రం నుండి కేకే జి సాహితీ పాడిన పాట వింటారు. నీలేష్ మిశ్రా గీత రచన.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లవరీస్ చిత్రం నుంచి రూప్ కుమార్ రాథోడ్, అల్కా యాగ్నిక్ పాడిన పాట వింటారు. జావేద్ అఖ్తర్ గీత రచన.

శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమం తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జావేద్ అఖ్తర్ గీతానికి సోనూ నిగమ్ అల్కా యాగ్నిక్ పాడిన పాట వింటారు రెఫ్యూజీ చిత్రం నుంచి.

కార్యక్రమాల తర్వాత ఇర్షాద్ కామిల్ గీతానికి రహత్ ఫతే అలీ ఖాన్ పాడిన సన్ ఆఫ్ సర్దార్ చిత్రం నుంచి పాట వింటారు.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ. నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే 8662488812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. అందరూ ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

మొదటి ప్రశ్న ఏంటంటే, అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఇంకా తెలిస్తే ఈ సంవత్సరపు జనాభా దినోత్సవపు ఇతివృత్తం ఏంటి? ప్రశ్న ఇంకోసారి, అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? తెలిస్తే జనాభా దినోత్సవపు ఈ సంవత్సరపు ఇతివృత్తం ఏంటి? మెసేజ్ చేయండి 8662489881 నెంబర్కి.

అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. ఇంకా తెలిస్తే ఈ సంవత్సరపు జనాభా దినోత్సవపు ఇతివృత్తం ఏంటి అని కూడా అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శేషాద్రి నెల్లూరు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుండి, ఇంకా కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు థీమ్ కూడా. ఇంకా గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, చల్లపల్లి నుంచి శివ దుర్గా, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్తోనే, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, సుదర్శన శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి బ్రహ్మచారి శ్రీరామదాసు అంజాచారి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి శ్రీవత్స అచ్యుత శశాంక్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా భక్తిని రవికుమార్ వజ్రప్ కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే ఎవరు, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి శ్రీ వైష్ణవ్ ఋత్విక్ నేదునూరు కళ్యాణ్చారి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, విట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోల్ నుంచి, రాంగ్ ఆన్సర్ పంపించారు ఒకసారి చెక్ చేసుకోండి, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపినపల్లి నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తోనే ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, చంద్రశేఖర్ కొల్హాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి, దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఇంకా ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వెంకటేష్ శ్యామల అయాన్స సియోనా నాగట్పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా రామయ్య వీళ్ళందరూ, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్తోనే, లతా ఉయూరు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, కుంచి రామ్మూర్తి కుంచువాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్, రఘువీర్ సింగ్ సూనాభాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరంటే జయలక్ష్మి వెలవర్తిపాటి సత్యనారాయణ వాసవి నగర్ సికింద్రాబాద్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి జబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని వీరందరూ కరెక్ట్ ఆన్సర్, శరత్ రెడ్డి
పాపిన్నపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మీ పేరు కరెక్టేనా అండి? కొంచెం స్పెల్లింగ్ చూసుకోండి. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ ముస్తాన్ వలీ ఫాతిమా. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వలగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే. టెలసీను వావెళ్ళ నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? తెలిస్తే మెన్షన్ చేయండి. ఈ సంవత్సరపు జనాభా దినోత్సవపు ఇతివృత్తం ఏంటి? ఇది ప్రశ్న. నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం. డేట్ అయితే కరెక్ట్గానే పంపించారు, మంత్ అయితే నాకు అర్థం కాలేదు, ఒకసారి చూడండి. దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఎనమడుగు నుంచి. సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్మిత. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాపిన్నపాలెం సూర్యనారాయణ ఈశ్వరం క్రాంతి కుమార్ అశోక్. ఇంకొక మెసేజ్ వచ్చింది చూసేద్దాం. ఓకే. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఇంకా ఈ సంవత్సరపు ఇతివృత్తం ఏంటి అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జూలై 11. న్యాయమైన ఇంకా ఆశాజనకమైన యువత తాము కోరుకునే కుటుంబాలను సృష్టించుకునేలా సాధికారత కల్పించడం అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఈ సంవత్సరం జనాభా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఇంకా ఆన్సర్లు వచ్చేస్తున్నాయి చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్తో సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి. చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆర్ఎన్బిఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మి సౌమ్య ఎడ్లపల్లి శ్రీ లీలా మహాలక్ష్మి గీతిక సిరి గాహ్న స్నిగ్ధ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి ఇందాకడ పంపించారు, నేను చదివేశాను. ఇదన్నమాట సంగతి. ఇక రెండవ ప్రశ్న. ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు? ప్రశ్న ఇంకోసారి. ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు? తెలిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న మీకోసం ఇంకోసారి. ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు?

ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. ఇందాకడ అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానాలను పంపించేశారు కరెక్ట్ ఆన్సర్తో. ఎవరంటే నెల్లూరు జిల్లా నుంచి, బుజ్జిరెడ్డిపల్లి నుంచి తబలా మస్తాన్ భాష ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలే గారు, కర్నూల్ బ్రహ్మయ్య, ఎఫ్ఎంఎస్ సర్దార్, బండారు త్రిమూర్తుల గుప్తా, నల్లబిల్లి వెంకట్రెడ్డి, కుంచివాన్పేట నుంచి కుంచి రామ్మూర్తి, గురుశంకర్, అణువుల మోహన్, నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి మహమ్మద్ రఫీభాయ్, ఇస్మాయిల్ భాయ్, ఖాదర్ బాషిభాయ్, వీళ్ళందరి పేర్లు కలిపి పంపించేశారు. నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాతనగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. శ్యామ్ నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుదర్శనం పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.

కరెక్ట్ ఆన్సర్ తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే బత్తిని రవికుమార్ భద్రప్ కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్ల పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి, పండాల లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, వెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, పాపినపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ క్రాంతి కుమార్ అశోక్, చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే శ్రీనివాస్ శ్యామల గజ్వెల్ నుంచి, కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్, కుంచి రామ్మూర్తి కుంజివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి, గుండుగొలను తంగళ్లపల్లి నుంచి ముకుందాచార్యులు శేషకుమారి రవికుమార్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వెలువర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా, సికింద్రాబాద్ తెలంగాణ స్టేట్ నుంచి, ఇంకా ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి, రఘువీర్ సింగ్ సుగుణభాయ్ ఏలూరు నుంచి, నెల్లూరు జిల్లా దగధర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి, ఫాతిమా, రాంగ్ ఆన్సర్ అండి, నాకు అర్థం కాలేదు, ఒకసారి ట్రై చేయండి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. స్లోలో కొన్ని వచ్చేస్తూ ఉంటాయి, మీరు క్యాచ్ చేసేయాలి. ఓకే, సీతా కళ్యాణి హిల్స్ కాలనీ నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శరత్ రెడ్డి పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు అని అడిగాను, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఖుష్వంత్ సింగ్. ట్రైన్ టు పాకిస్తాన్ అనే నవలను 1956 సంవత్సరంలో ప్రచురించారు. ఈ రచయిత ఖుష్వంత్ సింగ్ రాసిన చారిత్రక నవల 1947 ఆగస్టులో జరిగిన భారతదేశ విభజనను మనోమజ్రా అనే ఒక కల్పిత సరిహద్దు గ్రామం దృష్టికోణం నుంచి వివరిస్తుందంట ఈ నవల. విభజనను కేవలం దాని చుట్టూ ఉన్న రాజకీయ సంఘటనల కోణంలో మాత్రమే చిత్రీకరించకుండా ఖుష్వంత్ సింగ్ లోతైన స్థానిక దృష్టితో పరిశీలిస్తారు. ఆ సంఘటనకు వాస్తవికత, భయానకత, విశ్వసనీయతను తీసుకువచ్చే మానవ కోణాన్ని ఆ నవలలో అందించారన్నమాట. ఇది సంగతి. ఇంకా రెండు మెసేజెస్ వచ్చాయి, చూసేద్దాం. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి, ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, యలమంచలి.

ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు అని అడిగాను, దానికి ఆన్సర్ కూడా చెప్పేసుకున్నాం. ఇంకో మెసేజ్ వచ్చింది, ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. ఇది ఈరోజు యువలయ. రేపు సాయంత్రం యువలయలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ .eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈమాందారికా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి

0: హిందీ పాఠం.
1: నమస్తే అధ్యాపికా జీ.
2: ఆశీర్వాద్ ఆవో బాష్వంత్ బైఠో.
1: ఆజ్ ఆప్ కౌన్ సా పాఠ పఢాయేంగే అధ్యాపికా జీ?
2: ఆజ్ హమ్ దయా, పరోపకార్, వినయ్, ఈమాందారీ ఆది నైతిక గుణ్ ఔర్ ఉన్సే మిల్లే వాలే ఫల్ కే బారే మే జానేంగే. ఈరోజు మనం దయా, పరోపకారం, వినయం, నిజాయితీ లాంటి నైతిక గుణాల గురించి మరియు వాటిని ఆచరించడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం. ఆజ్ హమారా పాఠ కా నామ్ హై ఈమాందారీ కా ఫల్. ఈరోజు మన పాఠం పేరు నిజాయితీ, దాని యొక్క ఫలితం. అచ్చా, అబ్ తుమ్ పడ్నా షురూ కరో.
1: జీ అధ్యాపికా జీ, దయా, పరోపకార్, వినయ్, సేవ, ఇమాందారీ, నైతిక గుణ్ కహలాతే హే. ఉన్కే ఆచరణ సే మానవ కా జీవన్ సహీ మార్గ పర్ చల్తా హే. ఇస్కా ఫల్ మహాన్ హోతా హే.
2: అచ్చా సునో, దయా, పరోపకారం, వినయం, సేవ చేయటం, నిజాయితీగా ఉండటం లాంటి గుణాలను నైతిక గుణాలు అని అంటాం. వీటిని ఆచరించడం వల్ల మనిషి యొక్క జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. ఇలా జీవించడం వల్ల దాని యొక్క ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. ఈరోజు మనం ఇలాంటి ఒక కథను చదువుకోబోతున్నాం. అచ్చా అప్పాడు.
1: ఏక్ లకడహారాత వహ్ జంగిల్ మే నదీకే కినారే లకడయోం కాట్తాత. వహ్ జంగిల్ మే నదీకే కినారే లకడయా కాట్ రహాత. అచానక్ ఉస్కి కులహారి నదీ మే గిర్ గయి. ఇసే దేకర్ వహ్ రోనే లగా.
2: అచ్చా సునో, ఒక లకడహార అంటే కట్టెలు కొట్టుకునేవాడనమాట. అతను నదీకే కినారే అంటే నది ఒడ్డిన కట్టెలు కొట్టుకునేవాడు. ఎక్కడ అంటే జంగల్ మే, అడవిలో. అతను ఉన్ లకడియోంకో బేచ్కర్ అప్నా జీవన్ వితాతాత. అతను ఆ కట్టెలను అమ్ముకొని తన జీవితం గడిపేవాడు. అంటే ఆ కట్టెలను అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో తనకి కావాల్సినవి కొనుక్కొని జీవితం గడిపేవాడు. ఏక్ దిన్ వహ నదీకే కినారే లకడియా కాట్ రహాత. ఒకరోజు అతను నది ఒడ్డున ఎప్పటిలాగే కట్టెలు కొట్టసాగాడు. అచానక్ ఉస్కి కుల్హాడి నదీమే గిర్ గయి. అచానక్ అంటే అకస్మాత్తుగా. ఒక్కసారిగా ఉన్నట్లుండి అతని చేతిలోని గొడ్డలు వెళ్ళి నదిలో పడిపోయింది. ఇసే దేఖకర్ వహ రోనేలగా. దాన్ని చూసి అంటే ఆ గొడ్డలి నదిలో పడిపోవటం చూసి అతను ఏడవసాగాడు. ఎందుకంటే గొడ్డలే కదా అతని జీవితానికి ఆధారం. అచ్చా బాగే పడో.
1: లకడహారీకో దేఖకర్ నదీకి దేవి జల్ సే బాహర్ ఆయి. దేవినే లకడహారీ సే రోనే కా కారణ పూచా. లకడహారీనే కహా కి దేవి మా మేరీ కుల్హాడి నదీ మే గిర్ గయి. యహీ మేరీ జీవన్ కా ఆధార్ హే. దేవి మాకో ఉస్ పర్ దయా ఆయి. దేవినే ఉస్కో సోనే కి కుల్హాడి దిఖాయి. లకడహారే నే కహా కి యహీ మేరీ నహీ హే.
2: యహ మేరీ నహీ హే. అచ్చా సునో, లకడహారే కో దేఖ కర్ నదీకి దేవి జల్ సే బాహరాయి. కట్టెలు కొట్టుకునేవాడు అలా ఏడుస్తూ ఉండేసరికి నదీకి దేవి అంటే జలదేవత నీటి నుంచి బయటకు వచ్చింది. దేవినే లకడహారేసే రోనేకా కారన్ పూచా. ఆ జలదేవత కట్టెలు కొట్టేవాడిని ఎందుకు ఏడుస్తున్నావు, కారణం ఏంటి అని అడిగి తెలిసింది. లకడహారేనే కహా కి అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, దేవీమా మేరీ కుల్హాడి నదీమే గిర్గయి. దేవీమా తల్లి, నేను కట్టెలు కొడుతుంటే నా గొడ్డలి నదిలో పడిపోయింది. యహీ మేరే జీవన్ కా ఆధార్ హే. ఆ గొడ్డలే నాకు జీవనాధారం. ఎందుకంటే ఆ గొడ్డలతో కొట్టిన కట్టెల వల్లే నాకు నా ధనం లభిస్తుంది. దేవీకు ఉస్పర్ దయా ఆయి. అతను మాటలు విన్న జలదేవతకు అతని పట్ల దయగలిగింది. దేవినే ఉస్కో సోనేకి కుల్హాడి దికాయి. అప్పుడు జలదేవత నీటిలోకి వెళ్ళి సోనేకి అంటే బంగారపు గొడ్డలిని తీసుకొచ్చి అతనికి చూపించి ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అందుకు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, యహ్ మేరీ నహీ హే, ఇది నాది కాదమ్మా అన్నాడు. అచ్చా బాగే పడో బాష్వంత్.
1: దేవి ఫిర్ జల్ కే అందర్ గయి. జల్ సే బాహర్ ఆకర్ దేవినే చాందీకి కుల్హాడి దికాయి. లకడహారేనే కహా కి యహ్ బి మేరీ నహీ హే. తీసరీ బార్ లోహే కి కుల్హాడి దికాయి. లకడహారేనే కహా కి హా యహీ మేరీ కుల్హాడి హే.
2: అచ్చా సునో, దేవి ఫిర్ జల్ కే దేవత

0: మళ్లీ నీటిలోకి వెళ్ళింది. జల్సే బాహర్ ఆకర్ నీటి నుంచి బయటకు వచ్చి దేవీనే చాందీకి కుల్హాడి దిఖాయి. ఈసారి జలదేవత వెండితో, చాంది అంటే వెండి, వెండితో చేసిన గొడ్డలిని చూపించి ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. లకడహారేనే కహా యహ బి మేరీ నహి హే. అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, ఇది వెండితో తయారు చేయబడ్డది, ఈ గొడ్డలు కూడా నాది కాదు అన్నాడు. తీసరి బార్ అంటే మూడోసారి దేవీనే లోహేకి అంటే ఇనుముతో తయారైన కుల్హాడి దికాయి. ఈసారి జలదేవత ఇనుముతో తయారైన గొడ్డలిని చూపించి ఇదేనా నీది అని అడిగింది. అప్పుడు లక్కడహారేనే కహా హా యహీ మేరీ కుల్హాడి హే. అప్పుడు కట్టెలు కొట్టేవాడు అన్నాడు కదా, తల్లి ఇదే నా గొడ్డలి అని ఆనందంతో చెప్పాడు. అంటే అతను దేవత చూపించిన బంగారు వెండి గొడ్డళ్లకు ఆశపడకుండా నిజాయితీగా తన అసలైన ఇనుప గొడ్డల్ని మాత్రమే తనది అని ఒప్పుకున్నాడు. అచ్చా అబ ఆగే పడో.
1: దేవినే కహా కి మే తుమారీ ఇమాందారీ సే బహుత్ ఖుష్ హూ, ఇస్లియే యే తీనోం కులాడియోం లేలో లకడహారేనే దేవి కో ప్రణామ్ కియా ఖుషీ సే తీనోం కులాడియోం లేకర్ చలా గయా. ఇస్ కహానీ సే యహ సీఖ్ మిల్తీ హై కి ఇమాందారీ కా ఫల్ మీతా హోతా హై.
0: అచ్చా సునో, దేవినే కహా కి మై తుమారీ ఇమాందారీ సే బహుత్ ఖుష్ హూ. అప్పుడు జలదేవత అంది కదా, నేను నీ నిజాయితీకి చాలా సంతోషిస్తున్నాను, ఇసిలియే ఏ తీనోం కుల్హాడియా లేడు, అందుకని ఈ మూడు గొడ్డళ్లను నీవే తీసుకో, నీలో స్వార్థం లేదు, అందుకని ఈ మూడింటిని నీకే కానుకగా ఇవ్వదల్చాను అంది జలదేవత. లక్కడహారే దేవికో ప్రణామ్ కియా. అప్పుడు ఈ లక్కడహార అంటే కట్టెలు కొట్టుకునేవాడు ఆ దేవతకు సంతోషంతో నమస్కరించి ఆ మూడు గొడ్డల్ని తీసుకున్నాడు. ఖుషీసే తీనోం కుల్హాడియా లేకర్ చలాగయా, ఆ మూడింటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇస్ కహానీసే యహ సీక్ మిల్తీ హే కి ఈమాందారి కా ఫల్ మీటా హోతా హే. ఈ కథ నుంచి మనకి సీక్ అంటే నీతి ఏంటంటే నిజాయితీగా ఉండే వానికి ఫలితం తీయగా గొప్పగా ఉంటుందని. పార్ట్ సమజ్మే ఆగయా బాష్వంత్
1: జీ? అధ్యాపికా జీ,
0: కహానీ సే క్యా సీక్ మిల్తీ హై?
1: కహానీ సే యహ సీక్ మిల్తీ హై కి ఇమాందారీ కా ఫల్ మీతా హోతా హై.
0: అచ్చా అబ్ కఠిన శబ్దం కే అర్థ లిఖేంగే. దయా దయగా ఉండడం,
1: దయా దయగా ఉండడం.
0: పరోపకార్ ఇతరులకి సాయం చేయటం,
1: పరోపకార్ ఇతరులకు సహాయం చేయడం.
0: సేవా సేవ చేయటం,
1: సేవా సేవ చేయడం.
0: ఈమాందారి నిజాయితీగా ఉండడం,
1: ఈమాందారి నిజాయితీగా ఉండడం.
0: జంగల్ అడవి,
1: జంగల్ అడవి.
0: మీటా తీయని,
1: మీటా తీయని.
0: చాందీ వెండి,
1: చాందీ వెండి.
0: సోనా బంగారం,
1: సోనా బంగారం.
0: లక్కడహార కట్టలు కొట్టుకునేవాడు,
1: లక్కడహార కట్టలు కొట్టేవాడు.
0: అచ్చా అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దో.
1: జీ అధ్యాపికా జీ,
0: జంగల్ మే క్యా క్యా మిల్తే హై?
1: జంగల్ మే లకడియం కయి తరహ కే ఔషధ జడీ బూటియం ఆది మిల్తీ హై.
0: అచ్చా పరియోం కే బారే మే తుమ్ క్యా జాంతే హో?
1: పరియోం బహుత్ సుందర్ హోతీ హై, వహ స్వర్గ సే ధర్తీ పర్ ఉడతీ హుయీ ఆతీ హై.
0: అచ్చా పాఠ కా సారాంశ్ ఎక్ బార్ దేఖేంగే. ఏక్ లకడహారే కి కుల్హాడి నదీ మే గిర్ గయి, ఒక కట్టెలు కొట్టేవాని గొడ్డలి కట్టెలు కొడుతుండగా నదిలో జారి పడిపోయింది. నదీకి దేవీనే ఉసే సోనే ఔర్ చాందీకి కుల్హాడియా దిఖాయి. అప్పుడు ఆ నదిలో ఉండే జలదేవత అతనికి బంగారం మరియు వెండితో తయారు చేసిన గొడ్డళ్లను చూపించి ఇవేనా నీవి అని అడిగింది. లేకిన్ ఉస్నే ఈమాందారీసే అప్పని కుల్హాడిహి మాంగి, కాని అతను చాలా నిజాయితీగా తన ఇనుప గొడ్డలినే అడిగాడు. ఇస్సే ఉసే తీనోం కుల్హాడియా ఈనాం కే రూపమే మిలి, అతని నిజాయితీకి ప్రతిఫలంగా మూడు గొడ్డళ్ళు అతనికి బహుమతిగా లభించాయి. ఇస్సే యహ సీఖ్ మిల్తీ హై, దీనివల్ల మనకి ఏం నీతి లభిస్తుందంటే ఈమాందారి కా ఫల్ మీటా హోతా హై, నిజాయితీగా ఉండడం వల్ల దాని ఫలితం చాలా తీయగా గొప్పగా ఉంటుందని. అచ్చా అబ్ కుచ్ భాషాంశ్ లిఖేంగే. పెహలే పర్యాయవాచి శబ్ద్ లిఖేంగే. జల్ పానీ నీర్,
1: జల్ పానీ నీర్.
0: జంగల్ వన్ కానన్,
1: జంగల్ వన్ కానన్.
0: లకడీ దండా కాట్,
1: లకడీ దండా కాట్.
0: మీటా.

0: మధుర్ రసీల,
1: మీఠా మధుర్ రసీల,
0: కుష్ సంతోష్ ఆనంద్,
1: కుష్ సంతోష్ ఆనంద్.
0: అచ్చా అబ్ విలోమ శబ్ద లిఖేంగే, బాహర్ అందర్,
1: బాహర్ అందర్,
0: గిరినా ఉటనా,
1: గిరినా ఉటనా,
0: ఈమాన్ బేఈమాన్,
1: ఈమాన్ బేఈమాన్,
0: అపనా పరాయా,
1: అపనా పరాయా,
0: ఆనా జానా,
1: ఆనా జానా.
0: అచ్చా అబ్ కుచ్ వ్యాకరణాంశ దేఖేంగే.
1: జీ అధ్యాపికా జీ,
0: ఇస్ పాట్ మే హమే సంజ్ఞా కే బారే మే బతాయా గయా. ఈ పాఠంలో మనకి సంజ్ఞ అంటే నౌన్ నామవాచకం గురించి ఇవ్వబడింది. ఇస్కి పరిభాష, కిసీ వ్యక్తి స్థాన్ గున్ భావ్ యా వస్తుకే నామ్ కో సంజ్ఞా కహతే హే. సంజ్ఞా నిర్వచనం చూద్దాం. సంజ్ఞ అంటే నామవాచకం. కిసీ వ్యక్తి ఎవరి పేరైనా, స్థాన్ ప్రదేశం, గున్ లక్షణాలు, భావ్ భావాలు, లేక వస్తువు యొక్క పేరును తెలిపేదాన్ని సంజ్ఞ అని పిలుస్తాము. ఉదాహరణకి మోహన్, లడక, ఢిల్లీ, పానీ, మేస్, ధర్మ్ ఆది. అబ్ మై కుచ్ వాక్య పూచుంగి, వాక్యమే సంజ్ఞా శబ్ద పహచాన్ కర్ బతానా.
1: జీ అధ్యాపికా జీ,
0: సబ్ ధర్మ్ అచ్చే హోతే హే, ఇస్మే సంజ్ఞా శబ్ద క్యా హే?
1: ధర్మ్ సంజ్ఞా శబ్ద హే.
0: దీప గాతి హే, ఇస్మే
1: దీప సంజ్ఞా శబ్ద హే.
0: వే విజయవాడ మే రహతే హే,
1: విజయవాడ సంజ్ఞా శబ్ద హే.
0: యహ మేరీ కుల్హాడి నహీ హే, ఇస్మే
1: కుల్హాడి సంజ్ఞా శబ్ద హే.
0: అచ్చా బాష్వంత్, ఆజ్ కా పాట్ యహీ సమాప్త కరేంగే.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: మీరు ఇంతవరకు ఈమాన్దారీ కా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
4: శ్రోతలకు ఒక ప్రకటన. పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించగలరు. శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం అంటే రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి కె. నాగేంద్రమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా అర్జిత్ సింగ్ పాడిన రౌడీ ఫెలో చిత్రం నుంచి ఈ పాట. సంగీతం సన్నీ ఎంఆర్, సాహిత్యం కృష్ణ చైతన్య.

ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పడిన రోజా చిత్రం నుంచి ఈ పాట. గీత రచన రాజశ్రీ.

0: వెల్కమ్ టు యువాణి. ఈరోజు యువాణి కార్యక్రమంలో వన్ డే ఆర్జీగా గెలిచిన శ్రావణి గారితో చిట్ చాట్ విందాము.
1: హాయ్ అండి, శ్రోతలందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే సరికొత్త విశేషాలతో మీ ముందుకు వచ్చేసాం. మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని స్పెషల్ కాంపిటీషన్ నిర్వహించింది. అందులో ఎలక్యూషన్ కాంపిటీషన్లో గెలిచి తన దగ్గర ఉన్న ఎన్నో విశేషాలని మనతో పంచుకోవడానికి, వన్ డే ఆర్జేగా తన టాలెంట్ చూపించడానికి మన ముందు ఉన్నారు శ్రావణి. హాయ్ శ్రావణి.
2: హాయ్.

0: ముందుగా కంగ్రాచులేషన్స్ వన్డే ఆర్జేగా సెలెక్ట్ అయినందుకు.
1: థ్యాంక్ యూ.
0: మీ హాబీస్ ఏంటి?
1: నా హాబీస్ రీడింగ్ బుక్స్.
0: రీడింగ్ బుక్స్? బుక్స్ చదువుతా ఉంటారు?
1: ఎస్. వాచింగ్ టీవీ, ట్రావెలింగ్ విత్ ఫ్రెండ్స్.
0: ట్రావెలింగ్ విత్ ఫ్రెండ్స్? ఎక్కడెక్కడికి వెళ్ళారు ఇప్పుడు దాకా?
1: టెంపుల్స్.
0: టెంపుల్స్? ఎప్పుడు గుళ్ళకి వెళ్తా ఉంటారా?
1: ఎస్.
0: ఎప్పుడు రేడియోలో వింటుంటారు ఆర్జే మాటలు, కానీ ఈ రోజు మీరే ఆర్జే సీట్లో కూర్చొని మైక్ లో మాట్లాడుతున్నారు. మీ మాటలు ఎంతో మంది వింటున్నారు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్. అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది?
1: చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు ఎఫ్ఎం రేడియోలో వినడమే గానీ ఇదే ఫస్ట్, నేను చెప్తున్నది అందరూ వింటాం. సో ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ.
0: ఓకే, ఫస్ట్ టైం స్టూడియోలో మాట్లాడుతున్నట్టున్నావు, నీ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు ఈ వాతావరణం అంటే ఆఫీస్.
1: I'm feeling little bit nervous, excitement and happy.
0: So, అన్ని కలిసి మిక్స్ అయి ఉన్నాయి. ఎలక్యూషన్ కాంపిటీషన్ ప్రిపేర్ అవడానికి మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా, అందులో ఏమైనా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా చెప్తారా మన ఆకాశవాణి గురించి?
1: ఇదివరకు టీవీ ఇవేమీ లేదు, కానీ ఈ ఎఫ్ఎం రేడియో అంటే ఆకాశవాణి ఉండడం వల్లే ప్రపంచంలో ఏం జరుగుతున్నా, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకోవడానికి ఒకే ఒక అవకాశం ఆకాశవాణి. సో దానివల్ల అందరికీ అన్నీ తెలుస్తుంది. ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా మెయిన్ కీ రోల్గా ప్లే చేసింది.
0: ఎలక్యూషన్ కాంపిటీషన్ అంటే అందరి ముందు స్పీచ్ ఇవ్వాలి. సో మీకు ఎలా అనిపించింది ఆ టైంలో, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే భయంగా ఫీల్ అయ్యావా?
1: అలా ఏం భయం అయితే ఏం లేదు. నేను చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది.
0: శ్రావణి గారు, మీకు సిటీ అంటే ఇష్టమా లేదా పల్లెటూరు అంటే ఇష్టమా?
1: సెమీ సిటీ సెమీ విలేజ్. అంటే విలేజ్లో అన్నీ దొరకవు కదా, సిటీలో విలేజ్ ఉన్నలాగా ఉండదు.
0: శ్రావణి గారు, ఫ్రెండ్షిప్ గురించి మీ ఒపీనియన్ ఏంటి?
1: మంచి ఫ్రెండ్ దొరికితే లైఫ్ చేంజ్ అయిపోయింది.
0: మంచి ఫ్రెండ్ దొరికితే లైఫ్
1: సెట్ అయిపోయింది.
0: మరి మంచి ఫ్రెండ్ దొరకపోతే?
1: వదిలేసి ఇంకొకళ్ళని వెతుక్కోవాలి.
0: వాళ్ళని వదిలేసి ఇంకొకళ్ళని వెతుక్కోవాలి.
1: లైఫ్ ఇస్ డిపెండ్స్ అపాన్ ఫ్రెండ్షిప్.
0: మీరు బుక్స్ చదువుతున్నా అని చెప్పారు కదా, ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ బుక్స్ అంటే?
1: ఇదివరకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. టీచర్స్ ఇలా టైం పాస్ చేయడం కంటే బుక్స్ చదవడం మంచిది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా అయితే ఇండియా ఉంటుందో అలాగే బుక్స్ కూడా చదివే ముందు చదివిన తర్వాత మన లైఫ్ కూడా చాలా చేంజెస్ అవుతుంది. సో మనం గుర్తించుకోవచ్చు, ఎలాంటి ఫియర్ ఉండదు, భయం ఉండదు, మంచిగా సెల్ఫ్ గ్రోత్, పర్సనల్ సెల్ఫ్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది బుక్స్ చదివిన తర్వాత. So I'm very passionate about that.
0: ఎలాంటి బుక్స్ చదువుతా ఉంటారు?
1: స్టోరీస్ బుక్స్.
0: ఎక్కువ స్టోరీస్ చదువుతా ఉంటారు. మీ లైఫ్ లో జరిగిన ద బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా మాతో షేర్ చేసుకుంటారా?
1: రీజాయినింగ్ ద డిగ్రీ.
0: రీజాయినింగ్ ద డిగ్రీ అంటే డిస్కంటిన్యూ అయిపోయి మళ్ళీ జాయిన్ అయ్యారు.
1: Yes.
0: కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా?
1: చెప్తాను.
0: ఒకరోజు టీచర్ గా మారితే విద్యార్థులకు హోంవర్క్ ఇస్తారా లేదా?
1: ఇవ్వను.
0: ఎవరు?
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటో అని చెప్తాను.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏంటో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ పేరు మీరే పెట్టుకునే అవకాశం ఉంటే ఏ పేరు పెట్టుకుంటారు?
1: నాకు నచ్చిన దేవుడి పేరు పెట్టుకుంటాను.
0: దేవుడి పేరు పెట్టుకుంటారు. మీరు ఇప్పుడు వన్డే ఆర్జే అయ్యారు కదా, అలాగే వన్డే సీఎం అయితే మీరు మొదట చేసే పని ఏమిటి?
1: వీక్ లో 3 డేస్ హాలిడేస్ ఇచ్చేస్తాను. ఎవ్రీ మంత్ ఒక టూరిస్ట్ ప్లేస్ కి తీసుకెళ్తాను. నేనే జియో పాస్ చేసేస్తాను.
0: మీకు ఒక కోరిక వెంటనే నెరవేరితే ఏం కోరుకుంటారు?
1: మంచిగా డబ్బులు రావాలని కోరుకుంటారు.
0: డబ్బులు రావాలని కోరుకుంటారు. డబ్బుతో ఏం చేస్తారు ఇంకా తర్వాత? ఇంకా చాలా ఉన్నాయి కదా,
1: అంతా మనీతోనే డిపెండ్ అయింది.
0: మనీ లేదంటే మనీ కాకుండా ఇంకా అంటే ఏదన్నా చేసేయచ్చు.
1: నాకు మంచి జాబ్ రావాలనుకుంటారు.
0: మంచి జాబ్ రావాలని కోరుకుంటారు. ఉదయం త్వరగా లేవడం కష్టమా, రాత్రి త్వరగా పడుకోవడం కష్టమా?
1: ఉదయం త్వరగా లేవడం కష్టం.
0: రాత్రి త్వరగానే పడుకుంటారు?
1: త్వరగానే పడుకుంటా.
0: ఒక వారం రోజుల పాటు ఒకే ఫుడ్ తినాలంటే ఏది ఎంచుకుంటారు?
1: రసం, పప్పు, పచ్చడి.
0: ఈ మూడు మీ ఫేవరెటా?
1: ఫేవరెట్.
0: ఓకే, ఇంటి ఫుడ్ అంటే ఇష్టమా లేదంటే బయట ఫుడ్ అంటే ఇష్టమా మీకు?
1: ఇంటి ఫుడ్డే ఇష్టం.
0: ఇంటి ఫుడ్డే. రసం?
1: రసం, పప్పు, పచ్చడి.
0: పచ్చడి. మీ జీవితాన్ని ఒక సినిమాలా తీస్తే టైటిల్ ఏం పెడతారు?
1: నా పేరే పెడతాను.
0: మీ పేరే పెడతారా? మీ పేరు పెడితే ఆ టైటిల్ అర్థమైపోద్ది అంటారా? అయితే
1: నా సినిమా అన్నారుగా, నా పేరే పెట్టుకుంటాను.
0: మీకు టైం మిషన్ దొరికితే గతానికి వెళ్తారా భవిష్యత్తుకి వెళ్తారా?
1: భవిష్యత్తుకి వెళ్తాను.
0: భవిష్యత్తుకి వెళ్తారు. ఎందుకు?
1: ముందుగానే క్వశ్చన్ పేపర్ తెలుసుకుంటాను, అవే చదువుతాను, ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి.
0: పరీక్షల్లో ఒక ఫన్నీ సబ్జెక్ట్ పెట్టాలంటే దాని పేరు ఏం పెడతారు?
1: సిల్లీ క్వశ్చన్స్.
0: సిల్లీ క్వశ్చన్స్ అనే
1: రాంగ్ ఆన్సర్స్ ఏ రాయాలి.
0: రాంగ్ ఆన్సర్స్ ఏ రాయాలని అలాంటి సబ్జెక్ట్ ఒకటి పెడతారు. అయితే
1: దానికి 100 out of 100, అన్నిటికీ 50 ఇచ్చేసి ఆ సబ్జెక్ట్ ఒక్కడే 100 మార్క్స్ ఇస్తా.
0: కార్యక్రమంలో ఒక మంచి పాట మీకోసం.

0: అవును శ్రావణి, ఇందాకలు అడగటం మర్చిపోయాను. నువ్వేం చదువుతున్నావు?
1: డిగ్రీ బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుతున్నా.
0: ఓకే, మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు?
1: నేను ఐఎస్ఎస్ ఆఫీసర్ని అవ్వాలనుకుంటున్నాను.
0: అదే ఎందుకు అవ్వాలనుంది?
1: మా మేడం చాలా మోటివేట్ చేస్తారు ఐఎస్ఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఈక్వల్ టు ఐఏఎస్ ఐపీఎస్ ఇవి ఎప్పుడు అందరూ చదివేదే. ఐఏఎస్ ఎవరు దానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ కానీ చూపించరు, కానీ దానికి చాలా డిమాండ్ ఉంది. యూ హ్యావ్ నాలెడ్జ్ టు అచీవ్ దట్ అని చెప్పి చెప్తారు. సో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు.
0: మీ మేడమే నీ ఇన్స్పిరేషన్ మాట అయితే.
1: ఎస్.
0: శ్రావణి, నీకు నచ్చిన టూరిస్ట్ ప్లేస్ ఏంటి?
1: తిరుపతి,
0: తిరుపతి. ఇంకేమైనా ఉన్నాయా?
1: అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్.
0: ఎందుకు చల్లగా ఉంటుందని?
1: చల్లగా ఉంటుందని.
0: యువతకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా ఈ రేడియో ద్వారా?
1: ఫోన్కి దూరంగా ఉండండి, బుక్స్ ఎక్కువ చదవడం అలవాటు చేసుకోండి, ఒక పర్మనెంట్ గోల్ అనేది సెట్ చేసుకోండి, దాని మీద దాన్ని అచీవ్ చేయడానికి మోర్ కాన్సన్ట్రేషన్ని చూపించండి.
0: ఓకే శ్రావణి, ఇప్పుడు దాకా ఎన్నో మంచి విశేషాలు మాతో పంచుకున్నాం.

ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగాలే చేయక్కర్లేదు. బోలెడన్ని లాభాలు వచ్చే వ్యాపారాలు కూడా చేయొచ్చు. మనిషి తలుచుకోవాలే కానీ తను చేసే ఆలోచనలతో కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ రోజు కార్యక్రమంలో మంచి వ్యాపారవేత్తగా ఎదగాలంటే మనం ఏం చేయాలో, అసలు మనం ఎలా ఉండాలో మాట్లాడుకుందాం. మన చుట్టూ నాణ్యమైన వాతావరణాన్ని మనమే సృష్టించుకోవాలి. ఇంకా మన ఆలోచనలు, వ్యూహాలు ఇలా ఉంటేనే సక్సెస్ అవుతాం అనడానికి టిప్స్ ఉన్నాయి. బిజినెస్, స్టార్టప్స్, ఇలా ఏదైనా సరే మొదలు పెట్టాక ఏం జరిగినా వదిలేసి వెనక్కి వెళ్ళిపోకూడదు. అలా ఉండగలిగితేనే బిజినెస్ లోకి రావడం చాలా మంచిది. లేదంటే మన సమయం, పెట్టుబడి, మన ఎమోషన్స్ అన్ని వృధా అయిపోతాయి. చేసే వ్యాపారాన్ని బట్టి రిజిస్ట్రేషన్ యాక్ట్ లో కానీ కంపెనీస్ యాక్ట్ లో కానీ నమోదు చేయించుకోవడం తప్పనిసరి. చేయబోయే బిజినెస్ గురించి కేస్ స్టడీ చేయడం చాలా మంచిది. స్టార్ట్ చేశాక ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని మంచి ప్రణాళిక వేసుకోవాలి. దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. ఆల్రెడీ ఆ రంగంలో ఉన్న అనుభవజ్ఞుల్ని సంప్రదించి అందులో వచ్చే లాభ నష్టాలను, లోటుపాట్లు గురించి వాళ్ళు అందులో ఎదుర్కొన్న సవాళ్లు తెలుసుకుని ముందుకు అడుగులు వేయాలి. అంటే గ్రౌండ్ వర్క్ చాలా చేయాలన్నమాట. దీనికోసం సహనం చాలా అవసరం. అదే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసేటప్పుడు దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ఆశయాలను ఏర్పరచుకోవాలి. రాబోయే 6 నెలల్లో మన టర్నోవర్, మనకి రావాల్సిన లాభాల గురించి మరియు రాబోయే 5 సంవత్సరాల్లో కంపెనీ ఎలా ఉండాలో ముందే నిర్దేశించుకోవాలి. భవిష్యత్తులో బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండకూడదంటే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. చేసే ప్రతి పని వ్యాపారానికి సంబంధించింది మాత్రమే ఉండాలి. వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలి. చేసే ప్రతి పని ప్రత్యక్షంగా ఆదాయాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఆదాయం వచ్చేలా ఆలోచనలు కల్పించగలగాలి. మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, వినియోగదారులను కలుస్తూ ఉండడం, బిజినెస్కి రిలేటెడ్గా ఉండే ఆర్టికల్స్ని చదవడం లాంటివి చేస్తూ ఉండాలి. నెట్వర్కింగ్ని ఉపయోగించడం తప్పనిసరి. సామాజిక మాధ్యమాల్లో మనం చేస్తున్న వ్యాపారానికి సంబంధించినవి ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి. ఎవరినైనా సహాయం అడగాల్సి వస్తే అస్సలు సంకోచించొద్దు. మనం చేసే వ్యాపారం గురించి అందరికీ తెలిసేలా ఉండాలి. మన రోజువారి వ్యాపార సరళిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉండాలి. ఇంకా అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన మీద మనకి అపారమైన నమ్మకం. ఎటువంటి

పరిస్థితినైనా ఎదుర్కొని నిలబడగలిగే ధైర్యం, ఇవన్నీ ఉంటే బిజినెస్ లేదా స్టార్టప్ ఎందులో అయినా సరే ఖచ్చితంగా విజయం మందే. వ్యాపారాన్ని ప్రారంభించడం, నడపడం ఓ పెద్ద సవాల్ అనే చెప్పాలి. భారతదేశం అనేక మంది విజయవంతమైన వ్యాపారవేత్తలకు ఆతిథ్యం ఇస్తూనే ఉంటుంది. ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడానికి, ఇంకా తాజా ఆలోచనలను ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం వ్యవస్థాపకులకు మద్దతునిస్తుంది. ఎలా అంటే, వ్యవస్థాపకకు మద్దతు ఇచ్చే వాతావరణాన్ని సృష్టించడం, మెరుగైన నిధులను మంజూరు చేయడం, వ్యాపార సంబంధిత విద్య, దానికి తగిన శిక్షణను అందించడం, అంతేకాకుండా వ్యవస్థాపకులకు కీలకమైన సవాళ్లను అధిగమించడంలో సహాయపడతాయి. అందుకోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది. ఈ పథకాలు వర్తమాన వ్యాపారవేత్తలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంటాయి. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ప్రధాన మంత్రి ముద్రా యోజన, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కొన్ని ప్రముఖ ప్రభుత్వ వ్యవస్థాపకత పథకాలు ఉన్నాయి. స్టార్టప్ ఇండియా పథకం పన్నుల మినహాయింపులు, నిధుల అవకాశాలు, స్టార్టప్ల నియంత్రణ ప్రక్రియలను సరళీకృతం చేయడానికి సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ వంటి వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. ప్రధాన మంత్రి ముద్రా యోజన సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు వివిధ పథకాల ద్వారా రుణాలను అందించడం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ భారతీయ యువతలో ఆవిష్కరణ వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాలను కూడా అందజేస్తుంది. మహిళా కాయర్ యోజన, మహిళా ఈహాత్ వంటి పథకాలు భారతదేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయమే కాకుండా మార్కెట్ యాక్సెస్ అవకాశాలను కూడా అందించడం ద్వారా వారిని శక్తివంతం చేసే లక్ష్యంతో సేవలు అందిస్తున్నాయి. ఆసక్తి, అర్హత ఉన్నవారు వ్యాపార రంగాన్ని ఎంచుకుని రాణిస్తారని ఆశిస్తూ మరో అంశంతో మీ ముందుకు వస్తుంది రేపటి యువ అని. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. వెలిగొండ పర్యటనలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులకు పునరావాస సహాయం కింద 300 కోట్ల రూపాయలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ 4,47,000 ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందేలా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గంగా కావేరీ నదుల అనుసంధానం అవసరమని, పోలవరం ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి

0: వెల్లడిస్తూ,
1: ఫేజ్ 1 1938 కోట్లు అవుతుంది, ఫేజ్ 2 1906 కోట్లు అవుతుంది, 43.50 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం, 2351 మంది నిర్వాసిత కుటుంబాలకు 300 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ జీవితాలు కూడా అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నాం.
0: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్టంలో 5 ఏళ్లలోపు వయసు ఉన్న 49,20,239 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ 2 చుక్కలు వేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 29,873 పోలియో బూతులు, 59,746 ఇంటింటి బృందాలు, 1757 మొబైల్ టీంలు, 1144 ట్రాన్సిట్ బూతులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 68.67 లక్షల డోసుల వ్యాక్సిన్ను జిల్లాలకు పంపిణీ చేశారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలామృతం ప్లస్ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోషకాహార లోపం లేని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన బాల్యం అనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. బాలామృతం ప్లస్ ను ప్రవేశపెట్టడం చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో మరో కీలక అడుగుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7 నెలల నుంచి 5 సంవత్సరాల వయసు గల పోషకాహార లోపంతో బాధపడుతున్న సుమారు 5,000 మంది చిన్నారులను గుర్తించి వారికి ప్రత్యేక పోషకాహారం అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో ఎదుగుదల లోపాలను నివారించి వారి శారీరక మానసిక వికాసాన్ని మెరుగుపరచవచ్చని మంత్రి పేర్కొన్నారు. రాష్ట ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లాలోని కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అర్హులందరికీ తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని, రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. సంజీవని ద్వారా వేగవంతంగా వైద్య సేవలు అందజేస్తామని చెప్పారు. మనమిత్ర ద్వారా ఇంటి దగ్గరకే సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వచ్చే 15వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో సంజీవని పథకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పీఎండిఎస్ క్షేత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విత్తన గుళికలతో సాగు చేసిన పంటల్లో అధిక మొలక శాతం, సమాన మొక్కల పెరుగుదల, నేలలో తేమ నిల్వ సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఎల్ నిలో పరిస్థితుల్లో రైతులు అంతర పంటలు సాగు చేయటం అభినందనీయమని, వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ఇటువంటి సాగుతో స్థిరమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం సున్నిపెంట వద్ద ఉన్న దేవస్థానం క్వార్టర్స్ ను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశైల క్షేత్రం అభివృద్దికి అటవీ శాఖ నుంచి 4,000 హెక్టార్ల భూమి కోసం కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా డోర్నాల శ్రీశైలం, ఆమ్రాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తోందని పేర్కొంటూ,
2: శ్రీశైలం డెవలప్మెంట్ కి 4,000 హెక్టార్ల ల్యాండ్ కావాలి అని అడిగాం. దీనితో పాటు రోడ్డు సిస్టమ్ అటు దోర్నాల నుంచి వచ్చిన తెలంగాణ వైపు నుంచి వచ్చిన ఉన్నటువంటి రోడ్లు సరిపోవట్లేదు, ఈ రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. జాతీయ రహదారుల సంస్థ వాళ్ళని ఎలివేటెడ్ క్యారిడార్ పెడితే ఎట్లా ఉంటుంది, ఎంత కాస్ట్ అవుతుంది, దీన్ని ఏ విధంగా మనం చేయాల్సి అనేటువంటి దాని మీద వారు ఒక ప్రోగ్రామ్ తయారు చేసి తీసుకురమ్మన్నారు.
0: పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఓటరు జాబితాల సవరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితాల సవరణకు సంబంధించిన పూర్తి సమాచారం ఓటర్లకు తెలియజేయాలని ఆదేశించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి తప్పనిసరిగా వెళ్లాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో నషాముక్త్ భారత్ అభియాన్ సప్తాహ్ ఈరోజు ఘనంగా ముగిశాయి. ఎయిమ్స్ మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు క్యాంపస్లో పలు వైవిధ్యభరితమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై సమాజానికి అవగాహన కల్పించటం, నివారణాత్మక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటమే ధ్యేయంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నషాముక్త్ భారత్ లక్ష్య సాధనలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎయిమ్స్ వైద్య నిపుణులు పిలుపునిచ్చారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడుకోవటం మన అందరి బాధ్యతని, మానసిక ఆరోగ్యంతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయాకృష్ణన్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణకు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పచ్చదనం ఎంతో అవసరమన్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలిపారు. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఎస్సీబీసీ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లకు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం నుంచి జిల్లాలో ఎస్సీబీసీ వసతి గృహాల అధికారులతో ఈరోజు దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాగా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ అధికారిక ప్రవాసార్థం సెషెల్స్ దేశస్య విక్టోరియా నగరె సంప్రాప్తః. తమిళనాడురాజ్ये వైకో इत्यस्य नेतृत्वे MDMK दलेन DMK दलेन सह स्वीय नववर्षीयं गठबंधनं समाप्तम्. प्रसिद्धः तमिल चलचित्र अभिनेता निदेशकश्च के भाग्यराजः अद्य चेन्नय्यां पञ्चत्वे विलीनः. प्रधानमंत्री नरेंद्र मोदी श्वः आकाशवाण्याः मन की बात इति जनप्रिय मासिक कार्यक्रमे देश विदेशस्य जनैः सह स्वीयं मनोगतं विनिमयीकरिष्यति. अमेरिका देशस्य विदेश मंत्री मार्को रूबियो अवदत् यत् ट्रंप प्रशासनं भारतं संयुक्त राज्य अमेरिकायाः अत्यन्तं निकटतमेषु रणनीतिक सहयोगिषु अन्यतमं मन्यते. अपि च क्रीडा वार्तासु फीफा विश्व कप स्पर्धा मालिकायां मिस्र देशः ईरान देशेन सह अन्तिमे जी समूहस्य द्वन्द्वे एकम् एकम् इत्यंकान्तरालेन समतावाप्य

0: ఈనాటి పల్లెసీములు కార్యక్రమంలో ఎదుగుదల మరియు ఆరోగ్య పరిరక్షణలో ప్రోటీన్స్ ప్రాధాన్యత గురించి డాక్టర్ డిఆర్ సలోని సునీత గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ డిఆర్ సలోమి సునీత గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: మీరు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్ గూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి.
1: అయితే ఏ విభాగంలో పనిచేస్తున్నారండి?
2: బయోకెమిస్ట్రీ విభాగంలో పనిచేస్తున్నానండి.
1: అయితే మరి సాధారణంగా అందరు కూడా సమతుల ఆహారం తీసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ సమతుల ఆహారంలో కూడా అనేకమైన భాగాలు ఉంటాయి కదండి, ఇవన్నీ కలిపితేనే సమతుల ఆహారం అవుతుంది అని చెప్పేసి అంటుంటారు కదండి. మరి సమతుల ఆహారంలో ప్రోటీన్లు కూడా ఒక భాగం అంటారు. మరి ఈ ప్రోటీన్లు అనేవి మనుషులకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు?
2: సమతుల ఆహారంలో కార్బోహైడ్రేట్లు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు ప్రోటీన్లు మరింతగా ఉపయోగపడతాయండి. ప్రోటీన్ అనే పదం ప్రోటియోస్ నుంచి వచ్చింది, అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ప్రోటియోస్ అంటే ప్రథమ స్థానం. సమతుల్య ఆహారంలో ప్రథమ స్థానం ప్రోటీన్లకు ఇవ్వబడింది. ఎందుకనంటే ప్రోటీన్లు మానవ శరీర నిర్మాణానికి, ఆరోగ్య పరిరక్షణకి ముఖ్య పాత్ర వహిస్తాయండి. ప్రోటీన్లు లేదా మాంసకృతులు శరీరంలో అత్యంత అవసరమైన పోషకాలు. ఇవి శరీర కణజాల యొక్క నిర్మాణానికి ఉపయోగపడతాయి. అన్ని కణాలలో ప్రోటీన్లు ఉంటాయి. ఇంచుమించు 16-20% వరకు మానవ శరీరం ప్రోటీన్లతో నిర్మితమవుతుంది. సగటు 70 కేజీల మానవుని చూసినట్లయితే 12 కేజీల వరకు ప్రోటీన్లు ఉంటాయండి. ఈ ప్రోటీన్లు శరీర కణజాల యొక్క నిర్మాణానికి బిల్డింగ్ బ్లాక్స్గా, అంటే భవన నిర్మాణానికి ఇటుకలు ఎలా ఉపయోగపడతాయో, శరీర నిర్మాణానికి ప్రోటీన్లు ఆ విధంగా ఉపయోగపడతాయండి. అంతేకాకుండా ప్రోటీన్లు ఇంధనంగా కూడా పనిచేస్తాయి. పిండి పదార్థాలతో సమానంగా మాంసకృతులు కూడా 4 కిలోకాలరీస్ 1 గ్రాముకి శక్తిని విడుదల చేస్తాయండి.
1: మరైతే ఈ మాంసకృతుల యొక్క విధులు ఏంటంటారు?
2: ఇంతవరకు మనం చూసినట్లుగా ముఖ్యంగా శరీర నిర్మాణం, తర్వాత ఇంధన విడుదల, అంత మాత్రమే కాకుండా ప్రోటీన్లు ఎముకల ఎదుగుదలకు, ఎముకల పటుత్వానికి ఉపయోగపడతాయండి. కొల్లాజన్ అనే ప్రోటీన్ ఎముకల్లో ఉంటుంది. కండర నిర్మాణానికి ఉపయోగపడే ప్రోటీన్ యాక్టిన్లు మరియు మయోసిన్లు. శరీరంలో అన్ని అవయవాల్లో, జుట్టు, చర్మం, గోర్లు, ఇతర భాగాల్లో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుందండి. మనకు జీవరసాయన చర్యలకు ఉపయోగపడే ఎంజైమ్లు కూడా ప్రోటీన్లే. అంత మాత్రమే కాకుండా మనకు హార్మోన్లు, అంటే ఇన్సులిన్, మన డయాబెటిస్ రాకుండా, షుగర్ వ్యాధి రాకుండా నిరోధించే ఇన్సులిన్ ఒక ప్రోటీన్. అంత మాత్రమే కాకుండా ఎదుగుదలకు, వ్యాధి నిరోధక శక్తికి ప్రోటీన్లు ఎంతగానో దోహదపడతాయండి. సెల్యులార్ రిపేర్, రక్త కణాలు ఏర్పడటానికి, రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేసే హిమోగ్లోబిన్ కూడా ప్రోటీన్. ఈ విధంగా మానవ శరీరంలో 20,000 ప్రోటీన్లు ఇంచుమించుగా తమ విధులను నిర్వహిస్తూ ఆరోగ్య పరిరక్షణకు తమ వంతు సహకారాన్ని అందిస్తాయండి.
1: మరైతే ముందుగా ఈ ప్రోటీన్లు అనేవి వేటితో నిర్మితమవుతాయండి?
2: పోషక దృష్టికోణంలో ప్రోటీన్ యొక్క అత్యంత ప్రాముఖ్య అంశం మరియు నిర్వచించే లక్షణం ఏంటంటే అమైనో ఆమ్లం. ప్రోటీన్లు అమైనో ఆమ్లం యొక్క కూర్పు. అమైనో ఆమ్ల వరుస నమూనా మొదట డిఎన్ఏలో, తరువాత ఆర్ఎన్ఏలో, తరువాత ప్రోటీన్లు నిర్మితం. ప్రోటీన్లు పెప్టైడ్ బంధాల ద్వారా కలిపిన అమైనో ఆమ్లాలతో తయారు చేసిన పాలిమర్ గొలుసులు. ప్రోటీన్లలో ముఖ్యంగా 20 అమైనో ఆమ్లాలు ఉంటాయి. వాటిలో 9 మానవ శరీరంలో తయారు చేయబడవు, కనుక వాటిని అతి ప్రాముఖ్యమైన అమైనో ఆమ్లాలు అంటారు. వీటిని మనం ఆహారం నుండి తీసుకోవాలి. ఈ అమైనో ఆమ్లాలు మనం చూసినట్లయితే ఫినైలలనిన్, వ్యాలిన్, త్రియోనిన్, ట్రిప్టోఫాన్, మిథియోనిన్, లైసిన్, ఐసోల్యూసిన్, హిస్టిడిన్ మరియు ఆర్జినిన్. ఇవి కాక 11 అమైనో ఆమ్లాలు, గ్లైసిన్, ఎలనిన్, సిస్టిన్ వంటివి కూడా శరీరంలో ఉంటాయి. అయితే ఈ అమైనో ఆమ్లాలు శరీరంలో తయారవుతాయి. శరీరంలో తయారు కాని అమైనో ఆమ్లాలు తప్పనిసరిగా మనం పోషకాహారంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: మరైతే మనం ఆహారంలో తీసుకునే ప్రోటీన్లు అనేవి ఏ విధంగా మన శరీరంలో చేరుతాయి అంటారు?
2: మన ఆహారంలో తీసుకునే ప్రోటీన్లు జీర్ణ ప్రక్రియ సమయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు ప్రోటీయేజ్ ఎంజైమ్ల ద్వారా మన రక్తంలోకి ఉదర భాగంలో పెప్సిన్, చిన్న ప్రేగుల్లో ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ యొక్క చర్యల ద్వారా మొదట పెప్టైడ్ ముక్కలు అంటే చిన్న ముక్కలైన ప్రోటీన్లుగా మారుతాయండి. తరువాత అవి అమైనో ఆమ్లాలుగా విభజన చెంది జీర్ణాశయాంతర ప్రేగుల నుండి శోషణ చేయబడతాయి రక్తంలోని.
1: ఈ ప్రోటీన్లు అనేవి ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువగా లభ్యమవుతాయి?
2: ప్రోటీన్లను మనము మామూలుగా సాధారణంగా మాంసకృతులు అని పిలుస్తాం. కాబట్టి ప్రోటీన్లు ఎక్కువగా మాంసాహార ఆహారంలో ఉంటాయి అని అనుకుంటారు. అదే రకంగా ప్రోటీన్లు పాల ఉత్పత్తుల్లో చేప, మాంసము, గుడ్లు, పప్పు దినుసులు, గింజ ధాన్యాలు, చిరుధాన్యాల్లో ఎక్కువగా లభిస్తాయండి. పాలల్లో ఉండే ప్రోటీన్లు మనం చూసిన

0: ఉన్నట్లయితే కెసిన్ వే ప్రోటీన్ 32 గ్రాములు 1 లీటర్కి ఉంటాయి. గుడ్లు ఇంచుమించు 26% ప్రోటీన్లను కలిగి ఉంటుంది. ఓవాల్బుమిన్, ఓవోగ్లోబ్యులిన్, ఓవోవైటిలిన్ ఒక గుడ్డులో 6.3 గ్రాముల ప్రోటీన్లు, దానిలో 3.6 గ్రాములు తెల్ల సొనలో, 2.7 గ్రాములు పసుపు సొనలో ఉంటాయి. చేపల్లో 20 గ్రాములు, కోడి మాంసం 25.9 గ్రాములు, మేక మాంసంలో 21.4 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.
1: మరి అయితే సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో మాంసాహారం తింటేనే ఎక్కువగా ఈ ప్రోటీన్లు అనేవి మనకి లభిస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు కదండి, మరి శాకాహారంలో ఏ విధమైన మోతాదులో ఈ ప్రోటీన్లు అనేవి మనకు లభిస్తాయి అంటారు?
0: మాంసాహారంలో లానే శాకాహారంలో కూడా మనకి మంచి ప్రోటీన్లు లభిస్తాయండి. మాంసకృతులు శాకాహారంలో ముఖ్యంగా సోయా చిక్కుడులో 43.2 గ్రాములు, అంటే మాంసాహారం కన్నా హెచ్చుగా. కేసరి పప్పులో 28.2 గ్రాములు, చిక్కుడు గింజలు 24.9 గ్రాములు, మినుములు పెసలు 24 గ్రాములు, ఉలవలు 22 గ్రాములు, బొబ్బర్లు 24.1 గ్రాము, వేరుశనగ పప్పు 22.5 గ్రాములు. అదే రకంగా చిరుధాన్యాల్లో మనం చూసినట్లయితే బియ్యంలో 7.5 గ్రాములు ఉంటుందండి. తవుడులో బియ్యం కన్నా ఎక్కువగా 13.5 గ్రాములు ప్రోటీన్ లభిస్తుంది. అంటే బియ్యం పై లేయర్, అది ఎల్యూరాన్ లేయర్లో ప్రోటీన్లు ఉంటాయండి. దాన్ని మనం తెల్ల బియ్యం కోసం అదంతా తుడుపు పెట్టేస్తే ఎక్కువ శాతం తవుడులోకి వెళ్ళిపోతుంది. అంటే అది వృధాగా, ఆ ప్రోటీన్ అంతా వృధాగా పోతుందని చెప్పవచ్చు. బార్లీలో 11.5 గ్రాములు, జొన్నలు 10.4 గ్రాములు, గోధుమలు 11.8 గ్రాములు. ఇంకా పండ్లలో చూసినట్లయితే ప్రోటీన్ శాతం కొంచెం తక్కువగానే ఉంటుందండి. అరటి పండ్లు 5%, ద్రాక్ష 4%, వాటర్ మెలాన్ 8%, టొమాటో 2%, బంగాళాదుంప 9%, క్యారెట్ 9%. అదే రకంగా వేర్లు దుంపలులో కూడా ప్రోటీన్లు తక్కువ మోతాదుల్లోనే లభిస్తాయి. ఈ రకంగా చూస్తే మాంసాహారంలోనే కాకుండా శాకాహారంలో కూడా ఆరోగ్యదాయకమైన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.
1: అయితే మరి ఈ ప్రోటీన్లను మనం పోషక విలువలు ఇంకా వాటి జీవ విలువల ఆధారంగా ఏ విధంగా వీటిని విభాగించవచ్చు అంటారు?
0: జీవ విలువ అంటే బయోలాజికల్ వాల్యూ. జీవి యొక్క ప్రోటీన్లలో విలీనం అవుతున్న ఆహారం నుండి శోషించబడిన ప్రోటీన్ యొక్క నిష్పత్తి, దీని ఆధారంగా ప్రోటీన్ యొక్క క్వాలిటీ మనం చూడవచ్చండి. అత్యధిక జీవ విలువ కలిగిన ప్రోటీన్లు మనకు పాలు, గుడ్లు, మాంసము, చేప మరియు సోయా ప్రోటీన్లలో లభిస్తాయి. ఇవి శరీరానికి కావలసిన అన్ని అత్యవసర అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి మరియు ఎక్కువ జీవ విలువ కలిగి ఉంటాయి. వీటిని చూసినట్లయితే పాలల్లో ఉండే వే ప్రోటీన్ 100 జీవ విలువ, గుడ్డు 88 నుండి 100, కెసిన్ పాలల్లో ఉండే కెసిన్ 80, సోయా ప్రోటీన్ యొక్క జీవ విలువ 74, బీన్స్ 49, గోధుమ 54 జీవ విలువ కలిగి ఉందండి. అదే రకంగా గింజ ధాన్యాల్లో ప్రోటీన్లలో సాధారణంగా మిథియోనిన్ అనే అత్యవసర అమైనో ఆమ్లం యొక్క కొరత కనపడుతుంది. చిరుధాన్యాల్లో చూసినట్లయితే లైసిన్ అనే అత్యవసర అమైనో ఆమ్లం యొక్క కొరత కనబడుతుంది. కాబట్టి మనం గింజ ధాన్యాలు ప్రోటీను, చిరుధాన్యాలు ప్రోటీను కలిపి తీసుకుంటే వాటికి ఎక్కువ జీవ విలువ కలిగి ఉంటుంది.
1: మరైతే మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఈ ప్రోటీన్లు ప్రతిరోజు తీసుకోవాలంటారా, అయితే ఎంత మొత్తంలో తీసుకోవాలి?
0: ప్రోటీన్ల యొక్క విధులు, అవసరతలను బట్టి ప్రతి వ్యక్తి ప్రతిరోజు ప్రోటీన్ల ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన బరువును బట్టి ప్రోటీన్లు మనం ఆహారంగా తీసుకోవాలి. అంతేకాకుండా మన యొక్క అలవాట్లు, మన వ్యక్తిగత పెరుగుదల, శారీరక శ్రమ స్థాయి, వ్యక్తి యొక్క శక్తి అవసరాలు బట్టి మనం తీసుకోవాల్సిన ప్రోటీన్ ఆధారపడి ఉంటుందండి. సగటు 1 కేజీ బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. అంటే ఉదాహరణకి 50 కేజీల బరువు ఉన్న వ్యక్తి అయితే 50 గ్రాముల ప్రోటీన్ ఒక రోజుకి తీసుకోవాల్సి ఉంటుంది. యుఎస్ అండ్ కెనడియన్ డైట్ రిఫరెన్స్ ప్రకారం 19 నుండి 70 సంవత్సరాలు.

0: కలిగిన మహిళలైతే 46 గ్రాములు ఒక రోజుకి, పురుషులు 56 గ్రాములు ఒక రోజుకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అయితే ప్రాముఖ్యంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, అథ్లెట్లు రెట్టింపు ప్రోటీన్ను తీసుకోవాల్సి ఉంటుందండి. వారు ప్రోటీన్లు పుష్కలంగా లభించే పాలు, గుడ్డు తీసుకోవటం మంచిది. పాలు తీసుకునేటప్పుడు మనం గనక ఉదయం తీసుకుంటే మన శరీరం ఉత్తేజం అవుతుందండి. సాయంకాలం మనం తాగే పాలు కంటి చూపుకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదే రాత్రిపూట మనం పాలు తాగితే మన శరీరం యొక్క స్ట్రెస్ నుంచి మనల్ని విడుదల చేస్తుంది.
1: అయితే మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న ప్రోటీన్లు అనేవి మనం తీసుకునే ఆహారంలో ఆ ప్రోటీన్ మోతాదు తగ్గితే ఏం జరుగుతుందంటారు?
0: మన ఆహారంలో ప్రోటీన్ యొక్క మోతాదు తగ్గితే మొదట అలసట గమనించవచ్చండి. తర్వాత కండరాల బలహీనత, రక్తహీనత వస్తుంది. అందుకే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తప్పకుండా తీసుకోవాలి. మరి ఈ ప్రోటీన్ల యొక్క మోతాదుని కనుక్కోవటానికి వాడే పద్ధతులు జెల్డాల్ పద్ధతి మరియు డుమాస్ పద్ధతిగా చెప్పవచ్చు.
1: ఈ ప్రోటీన్లు అనేవి మనకి అవసరమైన స్థాయిలో తీసుకోకపోవడం వల్ల మనకి ఎటువంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందంటారు?
0: ప్రోటీన్లకు సంబంధించి కొన్ని వ్యాధులను మనం వాటి గురించి తెలుసుకోవాలండి. ఆహారంలో ఉండే ప్రోటీన్లు అలర్జీలకి బాధ్యత వహిస్తాయి. ముఖ్యంగా ఆవు పాలు, గుడ్లు, గోధుమ, చేప, వేరుశనగ మరియు సోయా ప్రోటీన్లు కొంతమందికి అలర్జీని కలిగిస్తాయండి. ఆహారంలో ప్రోటీన్లకు అసాధారణ రోగ నిరోధక ప్రతిస్పందన సంకేతాలు మరియు లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటాయి. ఈ లక్షణాలు గనక మనం చూస్తే దురద, నాలుక వాపు, వాంతులు, అతిసారం, దద్దుర్లు, ఇబ్బంది, తక్కువ రక్తపోటు, ఈ లక్షణాలు అధికమైతే దానిని ఎనాఫిలాక్సిస్ అని పిలుస్తారు. అంతేకాకుండా ప్రోటీన్లు అధికంగా తీసుకోవటం వల్ల దీర్ఘకాలం, ఎక్కువ కాలం ప్రోటీన్లు అధికంగా తీసుకోవటం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి వాటిని అలా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఉన్నవారు ప్రోటీన్లు కొంచెం తక్కువగానే వారి ఆహారంలో తీసుకోవాలి. అంటే ఇంచుమించుగా 0.6 గ్రాములు ఒక కేజీ బాడీ వెయిట్ కి ఒక రోజుకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ల అధిక వినియోగం వలన జీర్ణ ప్రక్రియ ద్వారా ఎక్కువ మోతాదులో విడుదలైన అమైలో ఆమ్లాలు కాలేయం తీసుకుంటుందండి. దీని వలన అది అనారోగ్యంగా మారుతుంది. అమైనో ఆమ్లాలు అమోనియాగా మారి అవి మూత్రపిండాల నుండి విసర్జింపబడతాయి. దీని ద్వారా మూత్రంలో కాల్షియం విసర్జన కూడా పెరుగుతుందండి. వీటి ప్రభావం వల్లనే మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడే ప్రమాదం ఉంది.
1: అయితే మరి ఆహారంలో ఈ ప్రోటీన్ల సాంద్రత అనేది లోపిస్తే ఏ రకమైన పరిస్థితులకు ఇది దారితీస్తుందంటారు?
0: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రోటీన్ల సాంద్రత తక్కువ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా చిన్నపిల్లల్లో కనపడతా ఉన్నాయండి. తప్పకుండా ఈ ప్రోటీన్ల యొక్క సాంద్రత లోపిస్తే పోషకాహార లోపాలకి పిల్లలు గురవుతున్నారు. దానిని క్వాషియోర్కర్ అని అంటారు. దీని వలన మెంటల్ రిటార్డేషన్, ఉదాసీనత, అతిసారం, ఏ పని చేయలేకపోవటం, ఎదుగుదలలో వైఫల్యం, పొరలుగల చర్మం, క్రొవ్వు పట్టిన కాలేయం, కడుపు మరి కాళ్ల ఎడెమ వంటి లక్షణాలతో చిన్నపిల్లలు బాధపడుతూ ఉన్నారు.
1: ఈ మధ్య కాలంలో మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కదండి, వాటిలో ఏ మోతాదుల్లో ఈ ప్రోటీన్లు ఉంటాయంటారు?
0: మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి మంచిదండి. వీటిలో ప్రోటీన్లు అధిక శాతంలో ఉంటాయి. వీటిలో లభించే ప్రోటీన్లు సులభంగా జీర్ణమవుతాయి. ఎందుకంటే అవి అంతవరకు కొంత పెప్టైడ్లుగా, అమైనో ఆమ్లాలుగా మారి ఉంటాయి. కాబట్టి చాలా త్వరగా జీర్ణమవుతాయి. అంతేకాకుండా మొలకెత్తిన గింజల్లో విటమిన్ ఏ, B6, విటమిన్ సి, కే మరియు మెగ్నీషియం, రిబోఫ్లావిన్, కాపర్, థయమిన్, నియాసిన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి విటమిన్లు మరియు ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. శరీరంలో అన్ని ప్రక్రియలు సక్రమంగా జరిగేలాగా మొలకెత్తిన గింజలు ఉపయోగపడతాయి.
1: స్టూడియోకి వచ్చేసి ఈ ఆహారంలో తీసుకోవాల్సిన ప్రోటీన్ల ప్రాధాన్యత, అవి ఏ ఏ మోతాదుల్లో తీసుకోవాలి, అలాగే పురుషులైతే ఎంత మొత్తంలో తీసుకోవాలి, అదే మహిళలు అయితే ఎంత మొత్తంలో తీసుకోవాలి, ప్రోటీన్ల యొక్క నిర్మాణము, అవి ఏ ఏ పదార్థాల్లో ఎక్కువ దొరుకుతాయి, అలాగే ఈ ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి, ఈ ప్రోటీన్లు లోపించడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎటువంటి వ్యాధులు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలండి. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు పల్లెసిమ్ముల కార్యక్రమంలో ఎదుగుదల మరియు ఆరోగ్య పరిరక్షణలో ప్రోటీన్స్ ప్రాధాన్యత గురించి డాక్టర్ డిఆర్ సరోని సునీత గారితో పరిచయం విన్నారు.

0: ఈనాటి పల్లెసిమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: క్యారెట్ పంట సాగు గురించి తెలుసుకుందాం. క్యారెట్ పంటను సాధారణంగా దుంపల కోసం అయితే వార్షిక పంటగాను, అదే విత్తనం కోసమైతే కనుక ద్వివార్షిక పంటగాను సాగు చేస్తూ ఉంటారు. ఈ క్యారెట్ వేర్లనే మనం దుంపలుగా వాడుతూ ఉంటాము. క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది మొదట బీటా కెరోటిన్ రూపంలో ఉండి శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది. విటమిన్ కే, విటమిన్ బి6లతో పాటు పీచు పదార్థం, పొటాషియం, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ని తగ్గించి రేచీకటిని, దృష్టిలోపాలను, అంధత్వాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా క్యారెట్లలో యాంటీయాక్సిడెంట్లు, బయోఫ్లాఫనాయిడ్స్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ని నిరోధించడమే కాకుండా జీవకణాల పెరుగుదలకు, చర్మం ఆరోగ్యానికి, ఇంకా గోళ్ళు, చిగుళ్ళు, ఎముకల, దంతాల ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. ముఖ్యంగా నులిపురుగుల ఉధృతి ఎక్కువగా ఉండటం, కాలానికి తగిన నాణ్యమైన రకాల లభ్యత అనేది తక్కువగా ఉండటం, విత్తనాల కొరత ఉండటం, ఇంకా క్యారెట్ పంట సాగు చేసేటప్పుడు దుంప పగుళ్ళు, చీలికలు ఏర్పడటం, దుంపల మధ్య భాగంలో ఖాళీ స్థలం ఏర్పడటం, ఇలాంటి సమస్యల వల్ల క్యారెట్ పంటను సాగు చేస్తున్న రైతు సోదరులకు నష్టం అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువ దిగుబడులు సాధించడానికి కొన్ని యాజమాన్య పద్ధతులు, ఈ మధ్య కాలంలో వచ్చిన శాస్త్రీయ పరిజ్ఞానం ఉపయోగించి డ్రిప్ పద్ధతిలో నీటిపారుదల పారించి షేడ్ నెట్ల కింద గనక క్యారెట్ని సాగు చేస్తే మంచి దిగుబడులతో పాటు మంచి ఆదాయాలు రైతు సోదరులు సాధించగలరు. క్యారెట్లను పండించడానికి అనువైన వాతావరణ విషయాన్ని తీసుకుంటే చల్లని వాతావరణంలో పండించడానికి అనువైన పంట ఈ క్యారెట్ పంట. క్యారెట్ పంటను అక్టోబర్ నవంబర్ నెలల్లో లేదా జనవరి ఫిబ్రవరి నెలల్లో కూడా నాటుకోవచ్చు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద దుంపల రంగు కొంచెం తక్కువగా, దుంపలు పొడవుగా ఏర్పడతాయి. నాణ్యమైన క్యారెట్ దుంపల దిగుబడి సాధించడానికి ఉష్ణోగ్రత 18 నుంచి 24 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే క్యారెట్ దుంప పరిమాణం తగ్గిపోతుంది. ఇక వర్షపాతం కూడా, సాధారణ వర్షపాతంలో సగం వర్షపాతం ఉన్నా కూడా ఈ క్యారెట్ పంటను సాగు చేసుకోవచ్చు. క్యారెట్ పంటను సాగు చేయడానికి అనువైన నేలల విషయానికి వస్తే మురుగునీటి వసతి కలిగిన లోతైన ఇసుక నేలలు, గరప నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 6 నుంచి 6.5 మధ్య ఉంటే సరిపోతుంది. అయితే నల్లరేగడి నేలలు మాత్రం క్యారెట్ పంట సాగు చేయడానికి అనుకూలం కాదు. బంక నేలల్లో ఎక్కువగా ఈ శాకీయ పెరుగుదల ఉండటం వల్ల వేర్లు, దుంపలు సరిగ్గా అభివృద్ధి చెందకుండా పగుళ్ళు ఏర్పడి దుంపలపైన ఎక్కువగా కేశాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక క్యారెట్ పంటను సాగు చేయడానికి కొన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది పూసా కేసర్. ఈ రకం ఆకులు లోకల్ రెడ్ కన్నా చిన్నగా ఉండి దుంప ఎర్రగా ఉంటుంది. లోపల కండభాగం కూడా ఎర్రగా ఉండి కెరోటిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడిని అందిస్తుంది. ఇంకా పూసా మొగలి అనే రకం క్యారెట్ దుంపలు నారింజ రంగులో ఉంటాయి. చివర్లు మొనదేలి, దుంపల తీయగా ఉంటాయి. ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడిని అందిస్తుంది. ఎర్లీ నాంటీస్ అనే రకం దుంపలు స్థూపాకారంలో 12 నుంచి 15 సెంటీమీటర్ల పొడవుతో కాషాయ రంగు కండ కలిగి ఉంటాయి. పంట 90 నుంచి 100 రోజుల్లో చేతికొస్తుంది. ఇక చాంటనీ అనే రకం క్యారెట్ నిల్వ చేయడానికి అనువైన రకం. ఈ క్యారెట్ వేరుదుంపలు 11 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు పెరుగుతూ 3 నుంచి 5 సెంటీమీటర్ల మందంతో మంచి నారింజ రంగులో నిగనిగలాడుతూ ఉంటాయి. క్యారెట్ పంటలో మరొక ముఖ్యమైన రకం న్యూకూరోడా. ఈ రకం క్యారెట్ మొక్కలు నిటారుగా పెరిగి మంచి రంగు, ఇంకా 18 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు గల దుంపల్ని అందిస్తాయి. దుంపలు సమంగా ఎరుపు రంగులో సుమారు 300 గ్రాముల బరువుతో గుండ్రంగా ఉంటాయి. విత్తిన 100 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఇక క్యారెట్ పంటను సాగు చేసే విషయానికి వస్తే అనువైన రకాలను ఎంచుకొని సరైన సమయంలో విత్తి తగిన యాజమాన్య పద్ధతులు గనక చేపట్టినట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి వీలుంటుంది. క్యారెట్ పంటను ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు కూడా నాటుకోవచ్చు. ప్రతి 15 రోజుల తేడాల్లో గింజలు విత్తుకుంటే మార్కెట్లో ఉన్న డిమాండ్కి అనుకూలంగా ఎక్కువ రోజుల దిగుబడి సాధించవచ్చు. 1 ఎకరానికి సుమారు 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తన శుద్ధి చేసుకోవడానికి గాను విత్తనాలకు 5% ట్రైకోడెర్మా మిశ్రమంతో పట్టించాలి. లేదంటే మొలకెత్తిన నారను 5% సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ మిశ్రమంలో ముంచి ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఇక పొలం తయారీ విషయానికి వస్తే పొలాన్ని 2 నుంచి 3 సార్లు దున్నుకొని చివరి దుక్కులో బాగా మాగిన పశువుల ఎరువు వేసుకోవాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా వేసి కలిపి దున్నుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులు కూడా వేసినట్లయితే దుంప నాణ్యత పరిమాణం కూడా పెరుగుతుంది. క్యారెట్ను నాటే పద్ధతిని తీసుకుంటే క్యారెట్ను చిన్న చిన్న మడులు లేదా బోదెలు తయారు చేసి సాగు చేసుకోవాలి. ఈ బోదెలను 25 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో తయారు చేసి 5 సెంటీమీటర్ల దూరంలో 1 నుంచి 1.5 సెంటీమీటర్ల లోతులో పడేలాగా విత్తుకోవాలి. క్యారెట్ విత్తనాలు చిన్నగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇసుక కలుపుకొని నాటుకోవాలి. విత్తిన వెంటనే నీటి తడిని అందివ్వాలి. నాటిన 7 రోజుల్లో ఈ విత్తనాలు మొలకెత్తుతాయి. బోదెల్లో మొక్కలు ఒత్తుగా ఉంటే 5 సెంటీమీటర్లకు చొప్పున ఒకటి ఉంచి మిగిలినవి తీసేయాలి. దీనివల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు అందిస్తాయి. ఇక క్యారెట్ పంటలో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ఎకరానికి 10 నుంచి 12 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు చివరిదుక్కులు వేసి కలిపి దున్నుకోవాలి. పచ్చి రొట్ట ఎరువులు వాడినట్లయితే క్యారెట్ దుంపల నాణ్యత అనేది బాగుంటుంది. ఇక రసాయనిక ఎరువుల విషయానికి వస్తే ఎకరానికి 50 కిలోల నత్రజని, 80 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 2 దఫాలుగా చేసుకుని చివరిదుక్కులు 25 కిలోలు, విత్తిన 6 వారాల తరువాత మరొక 25 కిలోలు వేసి మట్టిని ఎగదూసి నీరు వెంటనే పెట్టుకోవాలి. ఇక రెండోసారి వేసే నత్రజని ఎరువును అమ్మోనియం సల్ఫేట్ రూపంలో వేసినట్లయితే ఎక్కువ దిగుబడి సాధించడానికి వీలుంటుంది. ఇక క్యారెట్ పంటలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి 5 నుంచి 7 రోజులకు ఒకసారి తప్పనిసరిగా నీరు అనేది అందిస్తూ ఉండాలి. దుంపలు పెరిగే దశలో తేమ తగినంత ఉండేలాగా జాగ్రత్తలు పాటించాలి. అదే ఎండాకాలంలో అయితే ప్రతిరోజు సాయంత్రం పూట నీరు పెట్టుకోవాలి. క్యారెట్ పంటలో కలుపు నివారణ కోసం పంట మొదటి 4 రోజులు పొలంలో కలుపు పెరగకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలి. పెరిగేటప్పుడు దుంపలకు ఎండ తగలకుండా మట్టిని ఎగదూస్తూ ఉండాలి. ఎండ తగిలినట్లయితే క్యారెట్ దుంపలు ఆకుపచ్చ రంగుకు మారి మార్కెట్లో మంచి ధర పలకుండా ఉంటాయి. ఇక రసాయనిక మందుల ద్వారా కలుపుని నివారించడానికి పెండిమెథాలిన్ అనే మందును ఎకరానికి 1.25 లీటర్లు లేదంటే అలాక్లోర్ అనే మందు

0: అందులో అయితే కనుక 1 లీటరు తీసుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ పెండిమెథాలిన్ లేదంటే అలాక్లోర్ అనే మందులు తేలిక నేలలకు సూచించబడినవి. అదే బరువు నేలల్లో క్యారెట్ పంటను సాగు చేస్తున్నట్లయితే 1.25 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24 గంటల తర్వాత 48 గంటలలోపు నేల మీద తడి ఉండేలాగా చూసుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మెట్రిబుజిన్ అనే మందును 300 గ్రాములను విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక క్యారెట్ పంటలో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే క్యారెట్ రస్ట్ ఫ్లై అనే పురుగులు పిల్లదశలో ఉన్నప్పుడు ఈ పురుగులు వేర్లలోకి చొచ్చుకుపోయి క్యారెట్ వేర్లను తినివేస్తూ ఉంటాయి. దీనివల్ల క్యారెట్ వేర్లు ఆకారాన్ని కోల్పోయి లోపల కుళ్ళిపోయి పనికి రాకుండా పోతాయి. అదేవిధంగా క్యారెట్ మొక్క ఆకులు వాడి రాలిపోతాయి. ఈ క్యారెట్ రస్ట్ ఫ్లై పురుగుల నివారణ కోసం మలాథియాన్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి 10 రోజుల సమయంలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక క్యారెట్ పంటలో బూడిద తెగులు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆకుల అడుగున ఇంకా పైభాగాన బూడిద లాంటి పదార్థం ఏర్పడి క్రమంగా ఈ ఆకులు పండిపోయి ఎండిపోతాయి. క్యారెట్ను ఆశించే ఈ పురుగుల ఇంకా తెగులు నివారణ కోసం మలాథియాన్ 2 మిల్లీలీటర్లు వెటబుల్ సల్ఫర్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి విత్తిన 4, 7, 10 వారాల తర్వాత పిచికారీ చేసుకోవాలి. ఇక క్యారెట్ పంటను నులిపురుగులు గనక ఆశించినట్టు గమనించినట్లయితే దుంపల్లో చీలికలు ఏర్పడి పెరుగుదల మందగిస్తుంది. క్యారెట్ దుంపల నాణ్యత కూడా తగ్గుతుంది, తద్వారా దిగుబడి కూడా బాగా తగ్గుతుంది. ఈ నులిపురుగులు ఆశించిన నేలల్లో తర్వాత పంట వేయకుండా పంట విరామం అనేది పాటించాలి. నేలను 4 నుంచి 6 వారాల పాటు సూర్యరశ్మికి గురిచేయాలి. ఎకరానికి 4 క్వింటాల వేపపిండి విత్తే సమయంలో వేసుకోవాలి. అదేవిధంగా క్యారెట్ పంటలో ఆకుమచ్చ తెగులు గనక గమనించినట్లయితే 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాఫరాక్సిక్లోరైడ్ లేదంటే 2 గ్రాముల మ్యాంకోజెప్ అనే మందులను కలిపి 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల ప్రసార విశేషాలు వింటారు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో నీటి ఎద్దడిలో చెరకు సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ పి సుజాత గారితో పరిచయం, అనంతరం జానపద గీతం, తరువాత నాటుకోళ్లలో పరాన్నజీవుల బెడద గురించిన విశేషాలు ఉంటాయి. 7:45 చిత్రతరంగిణి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే, 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు వింటారు, రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల ప్రసార విశేషాలు విన్నారు.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 2 ఏళ్లలో భారత్ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు దేశాలకు విస్తరించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో సీషెల్స్ అధ్యకులు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘనస్వాగతం పలకడం పట్ల మోదీ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలో సీషెల్స్ తమకు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని, సన్నిహిత మిత్రదేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ సీషెల్స్ మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ పర్యటన విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. భారత్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రవాస భారతీయులు కాపాడుకుంటూ వేడుకలుగా జరుపుకుంటున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. సీషెల్స్ చారిత్రాత్మక 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ

0: అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అంటూ కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు.
1: It is very impressive that contributions of MSME is being felt by the Indian economy so much today. The business and environment reforms of our honorable PM Sriman Narendra Modi ji have transformed MSMEs as the silent architects of our nation's progress. MSME become the strongest pillar of our collective journey towards Viksit Bharat by 2047.
0: ప్రస్తుత ప్రపంచ వ్యాపార రంగంలో వ్యయ సమర్థత చాలా అవసరమని తెలిపారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండేలా వ్యాపారాలు చేయాలని పిలుపునిచ్చారు. మహారాష్టలో రేపు జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకటించింది. థానేలోని భివాండి పరిధిలో కొందరు వ్యక్తుల వద్ద లీకైన పరీక్షా పత్రాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. పారదర్శకతను కాపాడడానికే పరీక్షను వాయిదా వేశామని, తదుపరి కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర సమాచార ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు నుంచి గుణాలో 3 రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఉదయం సర్క్యూట్ హౌస్లో ప్రజలను కలుసుకున్న కేంద్ర మంత్రి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా కంజా గ్రామంలో 700 మొక్కలు నాటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మునుపటి నాటికి స్థాయికి పడిపోయాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా మెరుగుపడ్డంతో బ్రెంట్ క్రూడ్ ధర 10.6% పతనమై $71 చేరుకుంది. చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల రాకతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు కాశ్మీర్లోయ అంతటా కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. శ్రీనగర్, గందర్బల్, కుప్వారా, అనంతనాగ్తో సహా 4 జిల్లాలోని 5 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. 2023లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ పోలీస్ స్టేషన్కు చెందిన జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్లో నమోదైన కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత ట్యాక్సీని హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, రాబోయే 2 ఏళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ యాప్ ఆధారిత ట్యాక్సీ సంస్థలు డ్రైవర్లపై భారీ కమిషన్లు వేస్తూ అకారణంగా అకౌంట్లను నిలిపివేస్తున్నాయని మండిపడ్డారు. భారత్ ట్యాక్సీ ద్వారా డ్రైవర్లను భాగస్వాములను చేస్తూ వారికి ఎక్కువ ఆదాయం అందేలా ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రసిద్ధ అముల్ సహకార ఉద్యమ స్ఫూర్తితోనే ఇది పనిచేస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు.
2: एक टैक्सी बनाने का विचार आया कोऑपरेटिव बेसिस पर, तो सब लोग परेशान थे कि भाई पैसा कहां से लाएंगे. तो मैंने कुछ कोऑपरेटिव संस्थाओं को कहलवाया भी, बुलाया भी. मुझे आनंद है कि एनसीडीसी, इपको, क्रिपको, एनडीडीबी, नाबार्ड, एनसीईएल, अमूल, ये सब ने मिलकर बड़ी से बड़ी कंपनियों से लोहा लेने के लिए ड्राइवरों की, सारथियों की अपनी एक कोऑपरेटिव बनाने का फैसला.
0: రాగల 3 నుండి 4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుంచి

0: అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల వరకు తూర్పు రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్టాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యకుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు చెందిన దేవికా సిహాగ్, రౌనక్ చౌహాన్, కిడాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో దేవికా 22-20, 21-19 తేడాతో వరుస గేమ్స్లో జపాన్కు చెందిన థర్డ్ సీడ్ రికో గుంజీపై విజయాన్ని సాధించారు. పురుషుల సింగిల్స్లో రౌనక్ చౌహాన్ ఇజ్రాయెల్కు చెందిన మిషా జిల్మర్మ్యాన్పై 23-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత కిడాంబి శ్రీకాంత్ కూడా చైనీస్ తైపీకి చెందిన లియా వోజువో ఫూఫై 21-9, 12-21, 21-8 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే త్రిపుర గ్లోబల్ పైనాపిల్ ఫెస్టివల్ను త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంతా మజుందార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్రిపుర రాష్టం ఏటా సుమారుగా 1.78 లక్షల నుంచి 1.87 లక్షల మెట్రిక్ టన్నుల పైనాపిల్స్ను ఉత్పత్తి చేస్తోందని, ఇందులో మార్కెట్ సరఫరా కోసం దాదాపుగా 23,000 మెట్రిక్ టన్నుల భౌగోళిక గుర్తింపు పొందిన క్వీన్ పైనాపిల్ రకం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ తమిళ సినీ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ ఈరోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. విలక్షణమైన స్క్రీన్ ప్లే, చమత్కారమైన సంభాషణలతో తమిళ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భాగ్యరాజ్ ఎన్నో బ్లాక్ బస్టర్ తమిళ చిత్రాలు, ప్రజాదరణ పొందిన హిందీ చిత్రం ఆఖ్రీ రాస్తాను తెరకెక్కించారు. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమిళనాడు ప్రభుత్వం రేపు చెన్నైలో భాగ్యరాజ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో నీటి ఎద్దడిలో చెరకు సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ పి. సుజాత గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: సుజాత గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: మీరు ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఉయ్యూరులో ఉన్న చెరకు పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్త

0: జాగ్రత్తగా పనిచేస్తున్నారు కదండి.
1: అవునండి.
0: చెరక అనేది మనకి దీర్ఘకాలిక పంట కదండి, దాదాపుగా ఒక సంవత్సరం పాటు మనకు పొలంలో ఉండే పంట.
1: అవునండి.
0: కాబట్టి దీనిలో మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితేనే మనకి మంచి నాణ్యతతో కూడిన చెరకు దిగుబడులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కదండి. నీటి ఎద్దడి పరిస్థితుల్లో చెరకు సాగు కనుక చేయాలంటే చాలా రకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతు సోదరులు ఎన్నో మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంటుంది కదండి. అంటే నీరు ఎక్కువ తీసుకునే పంట కాబట్టి ఇది నీటి యాజమాన్యంలో చాలా మెలకువలు అనేవి పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయాల్లోనే మల్చింగ్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. అలాగే నీళ్లను వివిధ రకాల పద్ధతుల్లో చెరకు తోటలకి పెడితే గనక ఆ నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా మంచి రస నాణ్యత అనేది పెరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు కదండి. ఈరోజు మీ ద్వారా అసలు నీటి ఎద్దడి పరిస్థితుల్లో చెరకు గనక రైతు సోదరులు సాగు చేయాలంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, అలాగే అసలు ఈ నీటి ఎద్దడిని తట్టుకునే రకాలంటూ ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా, ఈ విషయాలన్నీ మన రైతు సోదరులందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నామండి. ముందుగా ఈ నీటి ఎద్దడిని తట్టుకుని మంచి దిగుబడి రావడానికి అనుకూలమైన రకాలు ఏమైనా ఉన్నాయండి?
1: ఉన్నాయండి. మీరు అన్నట్లుగానే ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి ఈ సంవత్సరం పొడవునా పొలంలో ఉంటుంది కాబట్టి వాతావరణంలో వచ్చే ఒడిదుడుకులన్నింటినీ కూడా తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది చెరుకుకి. అందుకనే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ నీటి వసతి లేని ప్రాంతాల్లో, అట్లానే మెట్ట ప్రాంతాల్లో ఈ చెరుకు సాగు చేసే ప్రాంతాల్లో ఏమవుతుందంటే మనకి నీటి ఎద్దడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ మెట్ట ప్రాంతాల్లో బోరుల్లో వాటర్ ఉన్నప్పటికీ కూడా ఈ మెట్ట ప్రాంతాల్లో ఏంటంటే నీరు సరిగా రాక బోరు నీరు అందించలేరు. అందువల్ల ఎక్కువగా నీటి ఎద్దడి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. చెరుకు బాల్య దశలో ఉంటుందండి వేసవికాలం వచ్చేసరికి, ఎందుకంటే మనము డిసెంబరు జనవరి ఎక్కువగా డిసెంబరు జనవరిలో నాటుతూ ఉంటారు. అవి నాటినవి ఏంటంటే కొంచెం పెరుగుదల దశ దాకా వస్తాయి. ఇంకా లేటుగా అంటే మార్చి ఏప్రిల్ నాటిని ఏమవుతాయంటే బాల్య దశలో ఉంటాయి. బాల్య దశలో ఉన్నప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేసుకోవాలి. మనం చిన్నపిల్లల్ని బాల్య దశలో ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటామో అదేవిధంగా చెరుకును కూడా చాలా, అంటే నీరు టైంకి అందించడము, అట్లానే కలుపు పోటీ పడుతుంటది నీటి కోసం, కలుపు యాజమాన్యం చేసుకోవడం, ఇలాంటివన్నీ జాగ్రత్త పడితేనే మనము అధిక దిగుబడులు సాధించగలుగుతాం. దాన్ని బాల్య దశని మనం ఫార్మేటివ్ స్టేజ్ అంటాము. అది చాలా కీలకమైన దశ అనమాట చెరుకులో. ఆ దశలో మనం తప్పనిసరిగా నీటిని అందించాలి. అందించలేకపోతే గనక దిగుబడి ఏ విధంగా తగ్గుతుందంటే పెరుగుదల ఉండదు, అట్లానే పిలకల సంఖ్య కూడా తగ్గిపోయి దిగుబడి తగ్గిపోతుంది అనమాట. మరి ఇంకా ఎక్కువగా అంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయనుకోండి, అదే టైంలో ఇంకా కంటిన్యూ అయింది వేసవి, అలాంటి పరిస్థితుల్లో అయితే అసలు 60-70% దాకా కూడా దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట ఈ నీటి ఎద్దడి పరిస్థితుల్లో. అలాంటప్పుడు ఎటువంటి యాజమాన్యం చేసుకుంటే బాగుంటుంది, నాటే ముందు నాటిన తర్వాత కూడా? ఆల్రెడీ నాటారు కానీ నాటే ముందు కూడా కొన్ని జాగ్రత్తలు రైతాంగం పాటించట్లేదండి. అవన్నీ చేసుకుంటే గనక నీటి ఎద్దడి పరిస్థితుల్లో కూడా కొంచెం మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే లోతు దుక్కి చేయమని ప్రతిసారి రైతులకు చెప్తూనే ఉన్నాం చెరుకు వేసుకునే ముందు, ఎందుకంటే మనకి డిసెంబర్లో వరి వేస్తారు కదా, వరి కొయ్యటం అయిపోతుంది. కొయ్యటం అయిపోయిన తర్వాత కొంచెం ఆరగానే చక్కగా దున్నుకొని లోతు దుక్కి చేసి తర్వాత చెరుకు వేసుకోమని అంటామన్నమాట. కానీ ఏమవుతుందంటే వాళ్ళు మొన్నే మేడం గారండి కోసాము చెరుకు వరి, ఇక తడారు లేదండి అని చెప్పేసి, మరి టైం అయిపోతుందండి చెరుక్కి అని చెప్పేసి పైపైన దుక్కి ఒకసారి దుక్కి చేసేయటం, చెరుకు నాటేసేయటం. ఎట్లయినా ఇదేంటంటే కొంచెం గట్టి క్రాప్ కాబట్టి ఎట్లయినా వచ్చేస్తుంది అన్నట్టుగా రైతాంగం లోతు దుక్కి
0: చేయకుండా
1: అశ్రద్ధ చేస్తున్నారు ఈ విషయంలో మటుకు, చెరుకు విషయంలో ముఖ్యంగా. అందుకని మనకి కొంచెం తడే ఆరగానే బాగా లోతు దుక్కి చేసుకుని గనక మనం చెరికేసుకున్నట్లయితే గనక ఈ వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది లోపలికి బాగా చొచ్చుకొని పోయి లోపల నుంచి నీటిని మనకి వేసవిలో కూడా ఆ లోపలికి బాగా పొడవుగా పెరుగుతుంది కాబట్టి నీటిని అలానే పోషకాలను కూడా గ్రహించి బాగా నీటి ఎద్దడిని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా నెక్స్ట్ ఇయర్ వేసుకునేటప్పటికైనా సరే లోతు దుక్కి చేసుకోవాలండి ప్రతి రైతు పాటించాల్సిన విషయం. అంతేకాకుండా మనము ప్రతి పంటలో చెరికే కాదు ఏమని చెప్తున్నాము, పశువులు వేసుకోండి 10 టన్నులు ఒక ఎకరానికి వచ్చి, లేదా ఫిల్టర్ మెట్టి 5 టన్నులు ఒక ఎకరానికి వచ్చి వేసుకోమని చెప్తున్నాము. కాకపోతే పశువులేరు ఎక్కడ దొరుకుతుంది మేడం అని అడుగుతున్నాను, అది కూడా కరెక్టే. కాకపోతే అప్పుడేమని చెప్తున్నాము, ఆల్టర్నేట్ గా పిల్లి పెసరు గానీ ఈ పచ్చి రొట్టె వేసుకోమంటున్నాం, పిల్లి పెసరు గానీ జనుము గానీ జిలుగు గానీ వేసుకొని కొంచెం మనకి ఆ టైంలో కాస్త కలయి దున్నుకుంటే గనక బాగుంటుంది. ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు బాగుండి. ఏంటంటే ఈ భూమిలో నీటి నిలవించే శక్తిని పెంచుతుందండి అలా చేయటం వల్ల, ఈ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల ఎక్కువ నీరు నిలబడుతుంది అన్నమాట. అందువల్ల తప్పనిసరిగా అది కూడా చేసుకోవాలి. ఇక మీరు అడిగినట్టుగా రకాల గురించి అడిగారు.

0: చేసేసి ఈ నీటిని పెట్టేసి తర్వాత అసలు నీళ్లు పెట్టకుండా రైతు ఏ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తాడో కల్పిస్తాం అనమాట. కల్పించి దాంట్లో అన్ని క్యారెక్టర్స్ తీసుకుంటాం. ఏది లీఫ్ షీట్ మాయిశ్చర్ అంటే లీఫ్ షీత్ ఉంటది కదా, దాంట్లో నీరు ఎక్కువ ఎందులో ఉంది, ఆకులో నీరు ఏది నిలబెట్టుకుంది, ఏ రకం అయితే బాగా ఎక్కువ నిలబెట్టుకుంది, రిలేటివ్ వాటర్ కంటెంట్ అంటారు దాన్ని, ఏది నిలబెట్టుకుంది. ఒక ఎనీ స్ట్రెస్ అండి, నీటి ఎద్దడి అనుకోండి లేకపోతే నీటి ముంపు అనుకోండి, ఈ మొక్కలు ఏంటంటే కొన్ని ఎంజైమ్స్ తయారు చేసుకుంటాయి. ఆ ఎంజైమ్స్ తయారు చేసుకుని ఆ నీటి ఎద్దడిని కానీ ఆ స్ట్రెస్ ని కానీ తట్టుకునే శక్తిని కలుగజేస్తాయి అనమాట. ఆ ఎంజైమ్ ని ఎస్టిమేట్ చేసి ఈ ఏ రకం అయితే బాగుంది అని చెప్పేసి అలా అన్ని క్యారెక్టర్స్ స్టడీ చేసి కొన్ని రకాలను బయట తీయటం జరుగుతుంది ఉంది గత కొద్ది కాలం నుంచి. వాటిల్లో మనం చూసుకున్నట్లయితే మంచి మంచి రకాలు ఉన్నాయండి ఈ మధ్య. అంతేకాకుండా మనకి రేజ్డ్ రూట్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి తయారు చేసి దాంట్లో ఈ కొత్త రకాలన్నింటినీ కూడా వేసి వేరు వ్యవస్థ వేటికైతే బాగా ఉంది, ఆ వేరు వ్యవస్థ బాగుంటేనే కదా బాగా
1: పిల్లకల సంఖ్య అనేది
0: పెరుగుతుంది, లోపలికి బాగా చొచ్చుకుని నీటిని తీసుకోగలుగుతుంది నీరు లేకపోయినప్పటికి కూడా. అలాంటప్పుడు అందుకనే ఆ వేరు స్టడీస్ కూడా చేస్తూ ఉన్నాము. వాటిల్లో మనకి బాగా ఇంపార్టెంట్ ఈ తేలిని ఏంటంటే ఈ మధ్య కాలంలో 2008V240 అనే రకం బాగా వేరు వ్యవస్థ బాగా పెరిగి ఈ నీటి ఎద్దడిని బాగా తట్టుకునేట్టుగా మనకి ఈళ్లు బాగా అంటే దిగుబడి బాగా వచ్చి క్వాలిటీ కూడా బాగుండి నీటి ఎద్దడిని బాగా తట్టుకుందండి. అలాగనే 2005V96 ఈ రకం కూడా, ఇది మిడ్లేట్ రకం అనమాట, అంటే దీర్ఘకాలిక రకం. ఫస్ట్ చెప్పింది నేను 2008V240 స్వల్పకాలిక రకం. ఈ రకాలు బాగా నీటి ఎద్దడిని తట్టుకొని మనకి ఎక్కువ దిగుబడినిస్తున్నాయి. అంతేకాకుండా అంతకుముందు కూడా చాలా అనకాపల్లి రీసెర్చ్ స్టేషన్లో, రుద్రూరు రీసెర్చ్ స్టేషన్లో మనకి చాలా రకాలు బయటకు వచ్చాయండి. అలానే మన రీసెర్చ్ స్టేషన్ కూడా పాత రకాలు నీటి పంపుని నీటి ఎద్దడిని తట్టుకునే రకాలే మనం బయటకు ఇస్తుంటాం, రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి రకాలు చూసుకున్నట్లయితే కనుక స్వల్పకాలిక రకాలకు వచ్చేసరికి CO69/07, అలాగే 86V96, అలాగే అనకాపల్లి వాళ్ళది 87A/298 అని చెప్పేసి విశ్వామిత్ర అనే పేరుతో వాళ్ళు రిలీజ్ చేశారు. అది నీటి ఎద్దడిలో ఎక్సలెంట్ గా మనకి ఈ చల్లపల్లి ఏరియాలో అట్లాంటి చోట ఎక్కువ నీళ్లు ఇవ్వలేరు, కానీ అది ఎక్సలెంట్ గా చాలా బాగా వచ్చింది. అనకాపల్లి వెరైటీ కూడా నీటి ఎద్దడిని తట్టుకుంది. అలాగే మనకి 2003V46 అనే రకము, అలానే రుద్రూర్ నుంచి 83R23 అనమాట, 83R23 ఈ రకం కూడా, R23 అంటారు రుద్రూరు వెరైటీ, అది కూడా నీటి ఎద్దని బాగా తట్టుకుంది. మన ఉయ్యూరు వెరైటీ వచ్చేసి 99V30/30 అనే రకం కూడా ఈ నీటి ఎద్దడిని బాగా తట్టుకుని ఎక్కువ దిగుబడినిచ్చే రకము. అలానే మనకి మిడ్లేట్ వెరైటీస్కి వచ్చేసరికి 83V15 అని కనకదుర్గ అనే పేరుతో మన రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఆ వెరైటీ చాలా ఎక్సలెంట్గా బాగా నీటి ఎద్దడిని తట్టుకుని ఎక్కువ దిగుబడినిస్తుంది కాబట్టి అది చాలా 83లో తీసిన వెరైటీ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. మన ఉయ్యూరు రీసెర్చ్ స్టేషన్ నుంచి తీయడం జరిగింది ఆ వెరైటీ, అది నీటి ముంపుని అట్లానే నీటి ఎద్దడిని కూడా బాగా తట్టుకునే రకం అనమాట. అలాగే CO72/18 అని చెప్పేసి మనకి అది స్టాండర్డ్ వెరైటీ, అది కూడా మనకి నీటి ఎద్దడిని తట్టుకుని ఎక్కువ దిగుబడినిస్తుంది. ఈ రకాలన్నింటిలో చూసుకుని ఈ నీటి ఎద్దడి ఎక్కువగా మనకి ఏ రైతుకైతే వస్తుందో, అంటే మెట్ట ప్రాంతాలు అలానే నీటి వసతి లేని ప్రాంతాలు, ఈ రకాలను సెలెక్ట్ చేసుకుని వేసుకున్నట్లయితే కనుక వారికి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి.
1: ఇవన్నీ కూడా నీటి ఎద్దడిని తట్టుకునే రకాలే,
0: తట్టుకునే రకాలే ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పిన అన్ని రకాలు కూడా నీటి ఎద్దడిని తట్టుకుని ఎక్కువ దిగుబడి ఇస్తాయి అనమాట, మిగతా వెరైటీస్ తో పోలిస్తే. మిగతా అన్ని వెరైటీస్ వేసి టెస్ట్ చేయడం జరుగుతుంది, వాటిల్లో చూస్తే ఈ రకాలు బాగా ఎక్కువ దిగుబడిని వచ్చినట్టుగా మనకి పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి అనమాట.
1: మరి ఇటువంటి నీటి ఎద్దడి పరిస్థితుల్లోనే చెరకు చెత్తను కనుక మనం సాలల్లో కప్పుకున్నట్టయితే నీటి ఎద్దడి పరిస్థితుల్ని అధిగమించవచ్చు అని చెప్తూ ఉంటారు కదండి, దానివల్ల అసలు ఉపయోగాలు ఏంటండి?
0: అవునండి, ఈ చెరుకు చెత్త చాలా అవసరం అండి. ఇవాళ రేపు మనం ఆంధ్రప్రదేశ్లోనే మనం ఇంకా సరిగ్గా పాటించట్లేదు, కానీ మిగతా రాష్ట్రాల్లో చాలా బాగా వాడుతున్నారు ఈ చెరుకు చెత్తని. మనం ఏంటంటే చెరుకు చెత్త ఇమీడియట్ గా కాల్ చేసేసి రిటర్న్ చేసేయాలనే ఉద్దేశంతో కాల్ చేస్తున్నాము. అందుకని ఇప్పుడు ఏంటంటే ట్రాష్ షెడ్డర్ అని చెప్పేసి అది ముక్కలు ముక్కలు చేసే మిషన్ ఒకటి వచ్చిందండి. అదేం చేసిందంటే చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది అనమాట ఈ చెరుకు చెత్తని. ముక్కలుగా చేసేసి మధ్యలో మనం సాళ్ల మధ్యలో వేసుకోవచ్చు, సాళ్ళ మధ్యలో పరిచేసేసామంటే బాగా మనకి నీటి ఆవిరి నీరంతా కూడా పెట్టిన నీరుని ఆవిరవకుండా చేయటమే కాకుండా ఈ భూమిలో ఉన్న ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి ర్యాట్స్ ఇలాంటివి కూడా ముక్కలు ముక్కలుగా చేయటం వల్ల ఈ ఎలుకల ప్రాబ్లం కూడా ఎక్కువ రాదండి. మామూలుగా వీళ్ళు ఏమంటారు రైతులు, మేడం గారండి మీరు ఎందుకండి ఆ చెత్తని చెబుతారు, ఎలుకలు బాగా ఎక్కువ వచ్చేస్తుంది అని అంటారు. మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ చేసేటప్పుడు కూడా మాకు ఇబ్బంది అయిపోతుందండి, అంటే మంచి అంతర్కృషి చేస్తారు కదా ఇబ్బంది అయిపోతుందండి అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా చేయడం వల్ల అంత ఇబ్బంది ఏమి, త్వరగా కూడా

0: కుళ్ళిపోతుంది.
1: అవును,
0: సూపర్ మనం ఎలాగూ సూపర్ ఫస్ట్ వేస్తాం కాబట్టి ఇది బాగా త్వరగా కుళ్ళిపోతుంది, అంతర్కృషికి కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదు. అంతేకాకుండా కలుపు కూడా చాలా, అంటే మరి ట్రాష్ ఉండడం వల్ల కలుపు నియంత్రించబడుతుందండి, కలుపు రాదు. అలాగనే మరి ఈ దీపిక పురుగు ఉధృతి కూడా తక్కువగా ఉన్నట్టు గమనించడం జరిగింది. ఏది ట్రాష్ పెట్టిన
1: చెరుకు చెత్తను కప్పడం,
0: అందువల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ చెరుకు చెత్తను కప్పుకోవచ్చు. అంటే ఈ ట్రాష్ షెడ్డర్ అందరికీ అవైలబుల్ గా ఉండాలిగా మేడం అని అడుగుతారు వీళ్ళు. అంటే అలా కాకపోయినా ఈ చెరుకు చెత్తని మనం మధ్యలో మామూలుగా కూడా పరిచేయొచ్చు, యాజ్ ఇట్ ఈస్.
1: దాని ధర ఎక్కువ అంటారా?
0: అంటే ఒక ఎకరానికి వచ్చేసి 3,000 అంటున్నారండి, అది కట్ చేసి మొత్తం పరచడానికి. రైతులు తొందరగా ముందుకు రారు ఎందుకు అని చెప్పి, కానీ దాని వల్ల
1: ఉపయోగం
0: చాలా ఉన్నాయి కదా. ఈ కలుపు రాదు, కలుపు మందులు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత నీరు తక్కువగా పెట్టుకోవచ్చు, ఆ ఖర్చు అంతా అక్కడ కలిసి వస్తుంది, అది గమనించుకోవాలి రైతాంగం. అందుకని ఈ ట్రాష్ మట్టుకు తప్పనిసరిగా మనం సాళ్ల మధ్య వేసుకుంటే బాగుంటుందండి. ఇకపోతే ఈ సాళ్ళు ఏంటంటే మనము మామూలుగా అయితే గనక 80 నుంచి 90 సెంటీమీటర్ల దాకా మధ్యలో బోదికి బోదికి మధ్య దూరం పెడతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నీటి ఎద్దడి పరిస్థితిలో ఉన్న ప్రాంతాల్లో కొంచెం దగ్గర దగ్గరగా పెట్టుకుంటే బెటర్ అండి. 70 నుంచి 75 సెంటీమీటర్ల దూరం పెట్టామనుకో, అప్పుడు ఏంటంటే మామూలుగా కర్రలు ఎక్కువ, ఇప్పుడు నీటి ఎద్దడిలు ఏంటి, పిలక తక్కువ అయిపోతుంది, ఎండకి కర్రలు చచ్చిపోతాయి, ఎక్కువ డెడ్ కేన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అలాంటివన్నీ తగ్గాలి అంటే మొలక శాతం బాగుందనుకో, కర్రలు కొంచెం ఎక్కువగా ఉన్నాయనుకో, కాస్త తగ్గినా గానీ మనకు దిగుబడిలో అంత ఇది రాదు. అందుకని కొంచెం దగ్గర దగ్గరగా నాటుకోవాలి. 70 నుంచి 75 సెంటీమీటర్ల దూరంలో సాళ్లు వేసుకుని నాటుకుంటే బాగుంటుంది అనమాట. అంతేకాకుండా ఈ నీటి ఎద్దడి అనేది ఏ దశలో వచ్చింది, ఎంత కాలం ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు బాల్య దశలో వచ్చిందా, లేకపోతే గ్రాండ్ గ్రోత్ అంటే పెరుగుదల దశలో వచ్చిందా, అది ఎంతకాలం ఉంది. కొంతకాలమే ఉందనుకోండి దాని ఎఫెక్ట్ అంత ఉండదు, చాలా ఎక్కువ కాలం ప్రొలాంగ్ అయ్యి ఈ నీటి ఎద్దడి తర్వాత వర్షాలు కూడా పడకుండా కంటిన్యూ అయిందనుకోండి, అప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది. అందుకని దానికి మనం ఏం జాగ్రత్త చేయాలంటే ముందుగా నాటుకోవాలి. ముందుగా నాటుకున్నాం అనుకోండి, ఇప్పుడు డిసెంబర్ అని చెప్తాం, డిసెంబర్ జనవరిని, కానీ అందరికి మాకు అవ్వాలి గండి, వరేసాము, వరి రకాలను బట్టి వాటి పంట కాలాన్ని బట్టి ఇవన్నీ అంటూ ఉంటారు. డిసెంబర్ జనవరిలో వేసుకున్నది అయితే గనక మనకి వేసవికాలం వచ్చేసరికి గ్రాండ్ గ్రోత్ పీరియడ్ కి వచ్చేస్తుంది,
1: కొంచెం
0: నిలదొక్కుంటాయి కాబట్టి అప్పుడేమవుతుందంటే నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతాయి. అదే గనక మనము ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ దాకా కూడా వెళ్ళిపోతుంటారు. ఫిబ్రవరి మార్చి లో వేసినవి అయితే గనక ఈ బాల్య లోనే ఉంటాయి కాబట్టి అవి అంతగా తట్టుకోలేదు. అందుకనే మనము ముందుగా వేసుకోమని చెప్తున్నాం. అంటే త్వరగా వేసుకున్నట్లయితే, ఉదాహరణకి మనం దిగుబడి విషయంలో చూసినట్లయితే డిసెంబరు జనవరి వేసిన పంటకి దిగుబడి ఎక్కువగా వచ్చి మార్చి ఏప్రిల్లో, అదే ఫిబ్రవరి ఎండింగ్ మార్చి ఏప్రిల్లో వేసిన అయితే కనుక దిగుబడి తక్కువగా వచ్చినట్టు మనకి రుజువు కూడా జరిగింది. అంటే అంచనాలు వేసుకుంటే దిగుబడి తగ్గినట్టుగా మనకి అంచనాలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎర్లీగా ప్రతి రైతు కూడా త్వరగా విత్తుకోవటానికి ప్రయత్నించాలి, నీటి ఎద్దడిని తట్టుకోవాలంటే.
1: ఇంకా ఈ చెరుకు చెత్త కాకుండా మల్చింగ్ కూడా చేయొచ్చు అని చెప్తూ ఉంటారు కదండి, మల్చింగ్ అసలు ఎలా చేసుకోవాలి, దాని వల్ల ఉపయోగాలు ఏంటండి?
0: అది చెరుకు చెత్తని మనం మధ్యలో పరచడాన్ని మల్చింగ్ అంటామండి. ఈ చెరుకు చెత్త సాళ్ల మధ్యలో పరచడాన్ని మల్చింగ్ అంటాం అనమాట. ఈ మల్చింగ్ లో చాలా రకాలు ఉన్నాయి. అంటే డైరెక్ట్ గా ముక్కలు చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఆకులు ఆకులుగానే మొత్తం ఫీల్డ్ అంతా పరిచేయచ్చు. దాంట్లో నుంచి మొలక రావడం కొంచెం లేట్ అవుతుంది, అదొక పద్ధతి. దాంట్లో ఏంటంటే ఎరుకులు బాధ కాస్త ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ అంటే అంతర్కృషి చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక రెండో పద్ధతి ఏంటంటే నాటేసిన తర్వాత నాటిన అదేమో అసలు వెంటనే హార్వెస్ట్ చేయగానే ఆ చెత్తంతా అలా పరిచేసేస్తాం యూనిఫామ్ గా. అలా కాకుండా రెండోది ఏంటంటే ఈ మొక్కలు నాటిన తర్వాత ఈ బండిల్స్, చెరుకు చెత్తను బండిల్స్ గా కట్టుకుని పక్కన పెట్టుకుని ఈ సాళ్ల మధ్యలో పెడతాం అనమాట. ఈ సాళ్ల మధ్యలో పరుస్తారు తర్వాత, ఏది కొన్ని ఇంటర్ కల్టివేషన్ అని చిన్న చిన్న పనులు అయిపోయిన తర్వాత పరుస్తారు. అట్లా పరిచినా గానీ బాగానే ఉంటుంది. కాకపోతే అక్కడ కూడా మనకి కొంచెం ఎలుకలు బెడదే, కానీ ఈ చిన్న చిన్న ముక్కలుగా చేసినప్పుడు మట్టుకు ఎలుకలు బెడద ఉండదండి. అంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఈ ట్రాష్ షెడ్డర్ తో కట్ చేసి ముక్కలుగా పరచడం, ఇలా ఈ మూడు పద్ధతుల్లో మనం రైతాంగం ఏదైనా పాటించుకోవచ్చండి. కొంచెం జాగ్రత్తలు చేసుకోవటం అనమాట. ఈ మల్చింగ్ గురించి మీకు ఉపయోగాలన్నీ కూడా మీకు ముందే చెప్పాను. ఏంటంటే ఈ ర్యాట్ ప్రాబ్లం కొన్నిట్లో తక్కువగా ఉంటుందని చెప్పాను. తర్వాత ఈ నీటిని ఆదా చేస్తుంది, ఆవిరవకుండా ఉంటుంది, కలుపు రాదు, ఇవన్నీ కూడా పీక పురుగు ఉధృతి తగ్గుతుంది. ఇవన్నీ కూడా మల్చింగ్, ఈ ట్రాష్ ని మధ్యలో పెట్టడమే మల్చింగ్ అనమాట.
1: మరి ఈ నీటి ఎద్దడి పరిస్థితుల్లో నీటి యాజమాన్యం ఎలా చేయాలండి?
0: నీటి యాజమాన్యం అనేసరికి మనం ఏంటంటే నీరు మనకు అసలు ఎక్కువ తక్కువ ఉందని, నీటి ఎద్దడి అంటే ఏంటి, తక్కువ నీరు, ఆ తక్కువ నీరుని జాగ్రత్తగా

0: బోదు విడిచి బోదు పెట్టుకున్నాం అనుకోండి, ఓసారి పెట్టేటప్పుడు ఇరిగేషన్ ఒక బోదు విడిచి ఇంకో బోదు పెడతాం, ఈసారి మళ్ళీ ఓ 10 15 రోజులప్పుడు ఇరిగేషన్ పెట్టేటప్పుడు ఏదైతే పెట్టామో దాంట్లో పెట్టకుండా పక్క బోదులో పెడతాం అనమాట. అట్లా బోదు విడిచి బోదు పెట్టుకున్నట్లయితే కనుక 50% నీటిని ఆదా చేయొచ్చు, ప్లస్ పంటను కాపాడుకోవచ్చు. అట్లీస్ట్ ముందే గబగబా వాటర్ అంతా అవజేసేసుకుని చివరికి పంటను కాపాడుకోకుండా కాకుండా నీటిని ఆదా చేసుకుని చక్కగా కాపాడుకోవచ్చు. ఆ విధంగా పెట్టుకోవాలండి. ముఖ్యంగా ఇది మటుకు రైతాంగం ఎక్కడైతే నీళ్లు తక్కువగా ఉంటుందో అది మటుకు పాటించాలి.
1: విడిచిపోయి
0: నీళ్లు పెట్టుకోవాలి తక్కువ నీటితో. ఇంకా మనకి ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ అనుకున్నాం. ఈ డ్రిప్ ఇరిగేషన్ లో ఏంటి, చాలా చెరుకులో ప్రతి రైతు కూడా ముందుకు రావట్లేదండి, కానీ చాలా ఉపయోగం ఉందని చెప్పి ప్రతి రైతుకి తెలుసు. మాక్సిమం 5-6 టన్నులు మామూలు దానికంటే గ్యారంటీగా పెరుగుతుంది దిగుబడి. కానీ ఎందుకు వేసుకోవట్లేదంటే ఈ డ్రిప్ పెట్టిన తర్వాత ఆ మేనేజ్మెంట్ చాలా ఎక్కడ ఆగిపోయింది అనుకోండి, వీళ్ళకి ఎలా ఫిట్ చేయాలి ఎలా పంపించాలి అవన్నీ తెలియదు కాబట్టి రైతులకి కొంచెం వాళ్ళ కంపెనీ వాళ్ళు సర్వీసింగ్ కొంచెం ఇబ్బంది వల్ల వీళ్ళెవరు ముందుకు
1: రావట్లేదు.
0: అది కాకుండా తర్వాత మనం కొంచెం ఇంటర్కల్టివేషన్, రెటూన్ క్రాప్ ఉంటుంది కదా కార్సీ తోటలో, ఇంటర్కల్టివేషన్ చేయడానికి ఈ తీగలన్నీ తీసేసుకొని వైర్లన్నీ చక్కగా చుట్టు పెట్టుకొని మళ్ళా పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళకేంటి అదంతా ఎవరు చేస్తారు,
1: శ్రమతో కూడిన పని అని
0: కాబట్టి ఇక వాళ్ళు ఏంటంటే ముందుకు రావట్లా. కానీ రైతులందరికీ తెలుసండి డ్రిప్ ఇరిగేషన్ వల్ల చాలా ఉపయోగం ఉందని చెప్పేసి. ఇందులో ఏంటంటే మాకు పరిశోధనలు కూడా జరిగాయి, మా రీసెర్చ్ స్టేషన్ లో అగ్రోనమిస్ట్ గారు పరిశోధనలు జరిపారు. వాటిల్లో ఏంటంటే మనకి మాకు తెలిసిన విషయము 38% వరకు కూడా నీటిని ఆదా చేయొచ్చు, 30% వరకు కూడా దిగుబడిని పెంచవచ్చు. మరి అంత ఉపయోగం ఉన్నప్పుడు రైతులు డ్రిప్ ఇరిగేషన్ వైపు మొగ్గు చూపితే మనకి మంచిదని, ఎందుకంటే పరిస్థితులు అలా వచ్చాయి.
1: సబ్సిడీ కూడా గవర్నమెంట్
0: అవును ఇస్తున్నారండి. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి కృష్ణా డెల్టా మనకి నీళ్ళకేం కరువు అన్నట్టుగా ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి చూస్తున్నాం కదా. గత 3-4 ఏళ్ల మట్టి ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే వర్షం పడింది, ఒక 2% తక్కువగా పడింది, కానీ అది డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్ గా లేదు. అంటే పడాల్సిన టైంలో పడకుండా ఒకేసారి పడి నీళ్ళంతా కూడా రన్ ఆఫ్ అయిపోయింది, వృధా అయిపోయింది. అందువల్ల మనకి దిగుబడి యావరేజ్ ఫ్యాక్టరీలు వచ్చేసరికి 34 వచ్చిందండి ఈ సంవత్సరం. అదే లాస్ట్ ఇయర్ వర్షం 6% తక్కువగా పడింది. అంటే 10 ఏళ్లది యావరేజ్ చూసి దాంతో కంపేర్ చేస్తాం అనమాట. అప్పుడు 6% తక్కువగా పడింది, కాకపోతే యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయింది అక్కడ. అంటే చక్కగా పడాల్సిన టైంలో పడుతూ రావడం వల్ల 41 టన్నులు ఒక ఎకరానికి వచ్చి దిగుబడి వచ్చింది. అంటే ఆ వర్షపాతం పడేదాన్ని బట్టి కూడా మనకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి దిగుబడి మనకి తక్కువ కాకుండా ఉండాలి అంటే ఈ నీటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఈ నీటి ఎద్దడి బాగా ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు చిన్న స్టేజ్లోనే ఉంది కాబట్టి, గ్రాండ్ గ్రోత్ పీరియడ్ అంటే 3-4 నెలల్లో క్రాపే కాబట్టి మనం ఏంటంటే స్ప్రే చేయటం కూడా వీలే. అప్పుడు ఏం చేస్తాం, బాగా ఎండ కంటిన్యూ అయ్యి బాగా నీటి ఎద్దడి ఉంది, ఉష్ణోగ్రత ఇప్పుడు చూస్తున్నాం కదా
1: 45
0: దాటిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మొక్క వాడిపోయినట్టు నీళ్లు పెట్టకపోతే ఏమవుతుందంటే వాడినట్టు తల వాల్చేస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే యూరియా 2.5 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 2.5 గ్రాములు, రెండింటిని కలిపి మనము స్ప్రే చేసుకుంటే కనుక కొంచెం దానికి బూస్టర్ డోస్ లాగా పైనుంచి వాటర్ని అందించగలుగుతాం. కింద నుంచి తీసుకోలేకపోతుంది, ఆకుల ద్వారా గానీ ఆకుల ద్వారా అందించగలుగుతాం అనమాట. అది మనము ఉదయం పూట 10 లోపల, ఆ తర్వాత లేకపోతే 3 తర్వాత ఈవినింగ్ కనుక స్ప్రే చేసుకుంటే గనక మంచిది అనమాట. ఆ విధంగా మనము ఈ స్ప్రే నీటి ఎద్దడిలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పరిశోధన చేసి మనకి రికమెండేషన్ బయటకు లాగారనమాట. ఏది 2.5% యూరియా, 2.5% మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఈ రెండింటినీ కలిపి మనం స్ప్రే చేసుకోవాలి. ఒక 4-5 15 రోజులకు ఒకసారి, 15 రోజులకి ఎండాకాలం అంతా కూడా కాస్త చేసుకుంటే, మరీ నీళ్లు పెట్టలేని పరిస్థితుల్లో చేసుకుంటే గనక మనకి దిగుబడులు బాగా రావడానికి అవకాశం ఉంటుంది.
1: కాబట్టి సుజాత గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు నీటి ఎద్దడి పరిస్థితులు అనేవి చాలా కీలకమైనవి కాబట్టి చెరుకు సాగులో వాటిల్ని గనక అధిగమించాలంటే ముఖ్యంగా ఈ చెరుకు చెత్తని సద్వినియోగం చేసుకున్న రైతు సోదరులందరూ ఈ చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వాళ్ళ పొలాల్లో వేసుకున్నట్టే అటు సేంద్రీయ ఎరువుగాను ఉపయోగపడుతుంది, ఇటు కలుపు సమస్య నివారించబడుతుంది, అలాగే నీటిని నిలుపుకునే శక్తి కూడా ఈ చెరుకు తోటలకు పెరుగుతుంది. ఈ చెరుకు సాగులో నీటి ఎద్దడి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మంచి దిగుబడి, మంచి రసనాణ్యత కలిగిన చెరుకుని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అవునండి,
1: నమస్కారం అండి.
0: నమస్తే.
2: నీటి ఎద్దడిలో చెరుకు సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ పి సుజాత గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా నాటుకోళ్లలో పరాన్నజీవుల బెడద ఈ అంశం గురించిన విశేషాలు వింటారు.
1: నాటుకోళ్లలో పరాన్నజీవుల బెడద గురించి తెలుసుకుందాం. నాటుకోళ్ల పెంపకం మన పల్లెల్లో అనాది నుంచి సాగుతోంది. వీటిని పెంచడం ద్వారా కుటుంబాలకు గుడ్లు, మాంసం వంటి పౌష్టికాహారం లభించడమే కాకుండా అదనపు ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. మార్కెట్లో బ్రాయిలర్ కోళ్ల కంటే నాటుకోళ్ల మాంసానికే గిరాకీ ఎక్కువ. కిలో నాటుకోడి ధర 250 నుండి 300 వరకు ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వీటి పెంపకం, వాటి ఆరోగ్యంపై అవగాహన తక్కువగా ఉంది. వీటి పెంపకంపై శ్రద్ధ కనపరచకపోవటం వల్ల తమకు తెలియకుండానే పరోక్షంగా రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా నాటుకోళ్లు ఇంటి పరిసరాలు, పొలాల్లోని గింజలు పురుగుల్ని ఏరుకుని తింటూ ఉంటాయి, కలుషితమైన నీరు తాగుతాయి. అందువల్ల ఇవి తొందరగా బాహ్య అంతర పరాన్నజీవులకు గురి అవుతాయి. చూడటానికి ఇది చిన్న సమస్యే, కానీ దీనివల్ల చాలా నష్టం కలుగుతుంది. ముఖ్యంగా అంతర పరాన్నజీవులు, వీటివల్ల కోళ్లు సరిగా పెరగవు, బలంగా ఉండవు. బాహ్య పరాన్నజీవులైన నల్లులు, పేలు, మైట్స్, టిక్స్ వీటివల్ల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. కోళ్లు ఎంత తిన్నా పెరగవు, రక్తహీనతకు గురి అవుతాయి. కోళ్లకు పేలు పట్టడం, నట్టలు పట్టడం మనం చూస్తూనే ఉంటాము. కాని వీటి నివారణ చర్యలు మాత్రం మనం తక్కువగా తీసుకుంటాము. రైతులు వీటి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఎంతో లబ్ధి పొందుతారు. మనకు అందుబాటులో ఉండే కొన్ని నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బాహ్య పరాన్నజీవుల నివారణ గురించి తెలుసుకుందాం. కోళ్లగూడును కనీసం 2 నుండి 3 రోజులకోసారైనా శుభ్రం చేసుకోవాలి. కోళ్లగూడులో బూడిద లేదా సున్నం చల్లాలి. వారానికోసారి గూడులో పొగ పెడితే బాహ్య పరాన్నజీవులను తగ్గించుకోవచ్చు. కోళ్లను కప్పటానికి ఉపయోగించే గంపలను రోజంతా ఎండలో పెడితే కొంతవరకు వీటి బెడద తగ్గుతుంది. బాహ్య పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటే పైరెట్రిన్, డినే బ్యూటాక్స్ అని కూడా అంటారు, ఈ మందుని లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ కలిపి కోళ్లపై చల్లుకోవాలి. కార్బరిల్ మందును కోళ్ల గూడు, గోడలు, నేలపైన చల్లాలి. అలాగే పేనుబెడద నివారణ గురించి మనం చూసినట్లయితే, ఒక బ్యాగులో కార్బరిల్ లేదా గమాక్సిన్ తీసుకుని కోడి మెడభాగం బయటకి ఉంచి మిగతా భాగం బ్యాగులోకి ఉంచి అటూ ఇటూ తిప్పాలి. ఈ చిట్కా ద్వారా పేనుబెడద తొందరగా పోతుంది. ఇలాంటి మందులు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్యూటాక్స్ చల్లేటప్పుడు తలభాగానికి అంటకుండా జాగ్రత్త పడాలి. బూడిదను కూడా చల్లి కొంతవరకు నివారించుకోవచ్చు. అలాగే అంతర పరాన్నజీవుల నివారణ గురించి చూసినట్లయితే, కోళ్లు రోజంతా బయట ప్రదేశాల్లో తిరుగుతాయి కాబట్టి అంతర పరాన్నజీవులైన ఏలికపాములు, నట్టల బెడద ఎక్కువగా ఉంటుంది. రైతులు కోళ్లకు సంవత్సరానికి 2 నుండి 3 సార్లు పైపరాజిన్ అనే మందును తాగే నీటిలో కలిపి తాగిస్తే అంతర పరాన్నజీవులను నివారించుకోవచ్చు. పశు వైద్యశాలల్లో పైపరాజిన్ అనే మందును ఉచితంగా ఇస్తున్నారు. రైతులు ఈ మందును కోళ్లకు తాగించి నాటుకోళ్లను నట్టల బారి నుండి కాపాడుకోవచ్చు. ఈ విధమైన చర్యలను చేపట్టినట్లయితే రైతులు నాటుకోళ్ల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా మంచి దిగుబడిని సాధించవచ్చు.
0: మీరింతవరకు నాటుకోళ్లలో పరాన్నజీవుల బెడద విశేషాలు విన్నారు.
2: ఈనాటి పంటసీముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రగీతాలు వింటారు. ముందుగా రాహుల్ నంబియర్, సింధూరి విశాల్ పాడిన కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం విశాల్ చంద్రశేఖర్, సాహిత్యం కృష్ణకాంత్.

0: కార్యక్రమంలో ఇప్పుడు హరిహరన్ శ్రీనివాస మూర్తి సవిత పడిన వాలి చిత్రం నుంచి ఈ పాట. గీత రచన భువనచంద్ర.
1: October 28, 1886. The Statue of Liberty.
2: January 7, 1903.
3: January 1, 1920. September 2, 1920.

0: ఒకరోజు మౌతాలని ప్లే చేస్తుంది. నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారంటే, నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళ అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: నన్ను ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగింది.
0: అవును.
1: ఎలా?
0: తను మౌతర్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్కని చూశాను, తన్ని చూశాను. మౌతర్కని కింద పెట్టి, నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతర్కని ఎందుకు అని కిస్ చేశాను.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కార్తీక్ దామిని పడిన బాహుబలి చిత్రం నుంచి పాట, సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం అనంత శ్రీరామ్.

శ్రోతలకు ఒక గమనిక. పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విజయ్ యేసుదాస్, రంజిత్, సుర్ముఖి శ్రీవర్ధిని పాడిన గోవిందుడు అందరి వాడలే చిత్రం నుంచి పాట, సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం చంద్రబోస్.

శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెను వెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు టెంపర్ చిత్రానికి రంజిత్ లిప్సిక పడిన ఈ పాట. సంగీతం అనుప్ రూబెన్స్, సాహిత్యం కందికొండ.

ఇప్పుడు సందీప్ భౌమిక్, గంగా, ఎంఎం కీర్వాణి పడిన నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి పాట, గీత రచన చంద్రబోస్.

0: పెదాలు ఏమంటారు
1: చుండు
0: నడుముని
1: నా
0: పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. భారత్ టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిని స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ స్వాగతంపై ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ భారతదేశానికి అత్యంత విలువైన సముద్ర తీర భాగస్వామి, ఆప్తమిత్రుడు అని కొనియాడారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సుదీర్ఘ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం ద్వారా 2 దేశాల ప్రజలకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చటమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని స్పష్టం చేశారు. విమానాశ్రయం వద్ద లభించిన స్వాగతానికి గాను అక్కడ స్థిరపడిన భారతీయ సమాజానికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. సీషెల్స్ దేశ స్వాతంత్ర స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న తొలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావటం విశేషం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం అందించే సహకారం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమని భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎంఎస్ఎంఈ రంగం మొదటి తరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వారిలోని వ్యాపార నైపుణ్యానికి అద్దం పడుతోందని కొనియాడారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ రంగం దాదాపు 50% వాటాను కలిగి ఉండటం విశేషమన్నారు. భారత టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. న్యూఢిల్లీలో భారత టాక్సీ సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహకార రంగంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని కొనియాడారు. డ్రైవర్లను కార్మికులుగా కాకుండా సారథులుగా పరిగణిస్తూ వారిని నేరుగా భాగస్వాములను చేయటం ద్వారా పారదర్శకమైన, నిష్పాక్షికమైన రవాణా వ్యవస్థను

0: నిర్మిస్తున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల డ్రైవర్లకు వారి సంపాదనలో సింహభాగం దక్కుతుందని, అదే సమయంలో ప్రయాణికులకు కూడా సురక్షితమైన సరసమైన ధరలకే ప్రయాణ సేవలు అందుతాయని పేర్కొంటూ,
1: భారత్ టాక్సీ బన్నే కా సబ్సే పెహలా కారణ హై కి హమారే సార్థియో కా ఔర్ హమారే గ్రాహకో కా కిసీ కా భీ శోషణ న హో. ఆజ్ మే గర్వ సే కహతా హూ భారత్ టాక్సీ కే సాథ్ జుడే హువే 7 లాఖ్ సార్థీ భారత్ టాక్సీ కే మాలిక్ హై, షేర్ హోల్డర్. జబ్ ఆప్ షేర్ హోల్డర్ బన్తే హో తే కంపనీ అప్నీ ఆప్ కీ బన్ జాతీ హై ఔర్ ఇసీ కే కారణ సన్మాన్ భీ మిలా, సురక్షా భీ మిలీ ఔర్ సమృద్ధి భీ మిల్నే వాలీ హై.
0: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026 రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ పథకాల పురోగతిని సమీక్షించడంతో పాటు గ్రామీణ భారత అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఈ సదస్సులో ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా విబీజీ రామ్జీ చట్టం అమలు, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక రచనల బలోపేతం, నిధుల సంపూర్ణ వినియోగం వంటి అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. దేశీయ ఆరోగ్య రంగంలో డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29న న్యూఢిల్లీలో పలు డిజిటల్ వినూత్న సేవలను ప్రారంభించనున్నారు. కోవిడ్ సమయంలో ఎంతో ఉపయోగపడిన ఆరోగ్య సేతు యాప్ను ఇప్పుడు మరిన్ని అధునాతన పర్సనల్ హెల్త్ రికార్డు ఫీచర్లతో సరికొత్తగా ఆరోగ్య సేతు 2.0గా తీసుకువస్తున్నారు. లబ్ధిదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు వాట్సాప్ ఆధారిత ఆయుష్మాన్ సారథి చాట్బాట్, ఆసుపత్రుల క్లినికల్ విధానాల డిజిటలైజేషన్ కోసం ఈ సుశ్రుత్ క్లినిక్ యాప్ను తీసుకువస్తున్నారు. ఈ సరికొత్త డిజిటల్ సేవలు వైద్య రంగంలో భాగస్వాములైన ఆసుపత్రులు, బీమా సంస్థలు రోగుల మధ్య సమాచార మార్పిడిని మరింత సులభతరం చేస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు పిలుపునిచ్చారు. లండన్లో ఈరోజు ఇండియా యూకే పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ బిజినెస్ ప్లీనరీ జరిగింది. ఇరు దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. బ్రిటన్ కంపెనీలతో భారతీయ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
2: In my humble opinion, the right way to come in quickly, or for both the British businesses and Indian businesses, it'll wedge your way in faster. Not compulsory, of course, your choice. If you are confident you can do it on your own, that's great. But that could also be one pathway which can make your journey faster. And what he just spoke about 22 ratings, country ratings around the world being changed to converge with the findings of CareEdge is a matter of deep pride for every Indian.
0: ప్రపంచంలోనే మొట్టమొదటి కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని అణుశక్తి శాఖ కార్యదర్శి అజిత్ కుమార్ మహంతి ఈరోజు ప్రారంభించారు. తమిళనాడులోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ నుంచి వెలువడే అణు ఉష్ణశక్తి ఆధారంగా ఇది పనిచేస్తుంది. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన చేసిన ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు ఈ అత్యాధునిక ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం 11 ఏళ్ల మైలురాయిని చేరుకుంటోంది. సామాన్య పౌరుడికి సాంకేతికతను చేర్చటమే ధ్యేయంగా 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం నేడు కృత్రిమ మేధ, సెమీకండ

0: సెమీకండక్టర్ల తయారీ, చౌకైన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆధారంగా దేశాన్ని సరికొత్త వృద్ధిపథంలో నడిపిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 11 ఏళ్లలో ఇంటర్నెట్ కనెక్టివిటీ దాదాపు 4 రెట్లు పెరగడమే కాకుండా నాడు జీబీ డేటా ధర 269 రూపాయలు ఉండగా నేడు అది కేవలం 8 రూపాయల నుంచి 10 రూపాయలకు పడిపోయింది. దీనివల్ల ప్రపంచంలోనే అత్యంత తౌకగా డిజిటల్ సేవలు అందిస్తున్న దేశంగా భారత్ అవతరించింది. అమెరికాలో జరుగుతున్న యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్తో పాటు రౌనక్ చౌహాన్, దేవికా సిహాగ్ తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి సెమీఫైనల్స్లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో దేవికా సిహాగ్ జపాన్ క్రీడాకారిణి రికో గుంజును వరుస గేముల్లో ఓడించి సెమీస్లో అడుగుపెట్టింది. భారత సీనియర్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్లో చైనీస్ తైపీకి చెందిన లివో జువోఫుపై విజయం సాధించి సెమీస్కు చేరాడు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. భారత్ టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు సూచించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: diplomatic efforts. Bahrain reported a drone attack today, calling it a flagrant violation of its sovereignty, while a strike was reported near Erbil in northern Iraq. In southern Lebanon, an Israeli drone strike hit the Nabatea area a day after Israel and Lebanon signed a U.S. brokered framework for Israeli withdrawal and restoring Lebanese state authority. In the FIFA World Cup, Panama will take on England in Group L match at East Rutherford in U.S. tonight. In another Group A fixture, Croatia will face Ghana at Philadelphia in U.S. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీమతి ఎస్ఏ జోసఫిన్. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం సరస వినోదిని సమస్యాపూరణం సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారుల గాత్రయుగళం, శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు వయోలిన్, శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం, శ్రీ బివిఎస్ ప్రసాద్ మోర్సింగ్. 10:30 శ్రీ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పివి నరసింహారావు గురించి డాక్టర్ వి నాగరాజలక్ష్మి గారి ప్రసంగం. అనంతరం ముల్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా ముల్లపూడి వారి రచనలు హాస్యం గురించి డాక్టర్ రావి శారద గారి ప్రసంగం. 10:55 గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:30 వనితావాణి కార్యక్రమంలో ఉన్నత విద్యారంగంలో మహిళల పాత్ర, ఈ అంశం గురించి శ్రీమతి జ్యోతి గారి ప్రసంగం. అనంతరం లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. 3:00 కళ్యాణి నాటకం, రచన శ్రీ గొల్లపూడి మారుతీరావు, నిర్వహణ కోకా సంజీవరావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీ గండు శ్రీనివాసరావు బృందం వారి భజనావళి. 7:15 పంటసీమలు కార్యక్రమంలో తొలకరిలో పశువుల్లో వచ్చే వ్యాధులు, ఈ అంశం గురించి డాక్టర్ బి బసవశంకరరావు గారితో పరిచయం. అనంతరం విత్తన కొనుగోళ్లు, విత్తన శుద్ధి సంభాషణ. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుండి ప్రసారం. మీరింతవరకు రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా ఇతరులు నీ మాట వింటారు. మంచి మాట విన్నారుగా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:13 దాటి 12 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ మీడియా వేవ్పై సమాప్తం. FM 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.